ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెచ్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెచ్స్ పై ఈనాటి మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, జ్యేష్ఠమాసం 23వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, జూన్ నెల 13వ తేదీ శనివారం. సమయం 5:53:53. శుభోదయం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈనాటి మా ప్రసార విశేషాలు. 6:10 భావన అనుసరణ, పొత్తూరి సుబ్బారావు గారి లఘు ప్రసంగం. 6:15 భక్తిరంజని, శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం, స్తోత్రం, ప్రపత్తి, మంగళాశాసనం. 6:35 పొలం పనులు, వానాకాలంలో వరిలో ఉల్లికోడు వివరాలు. 7:00 జిల్లా సమాచార లేఖ, హనుమకొండ జిల్లా వివరాలు అందిస్తారు డాక్టర్ వీణావాణి గారు.

7:15 ఉదయ తరంగిణిలో ఇంటర్నేషనల్ ఆల్బినిజం అవేర్నెస్ డే, అంతర్జాతీయ ఆల్బినిజం అవగాహన దినోత్సవం.

సందర్భంగా కొన్ని వివరాలు, అలాగే ఆరోగ్య జీవనం శీర్షికన హెల్దీ లైఫ్ స్టైల్ అండ్ సిస్టమాటిక్ డయాగ్నోసిస్ అంశం గురించి డాక్టర్ శ్రీధర్ రెడ్డి పెద్ది గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ కె సందీప్. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఎం ఆనంద్ గారి నాదస్వరం. 11:03 ఈ వారం అతిథి రాజు వెత్స్ రాంబాయ్ సినీ దర్శకులు సాయిలు గారు, నిర్మాత వేణు ఉడుగులగార్లతో పరిచయం. పరిచయకర్త శ్రీ హుస్సేన్ వల్లి. 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం.

12:40 హిందీ కార్యక్రమం, 1:20 వనితా లోకం, ప్రేమమూర్తులు కథానిక, రచన శ్రీమతి రత్నజానకి సూతుకు, 2:30 బాలానందం, హ్యాపీ కిడ్స్ పాఠశాల విద్యార్థిని విద్యార్థుల కదంబ కార్యక్రమం, 5:03 సత్యహరిశ్చంద్ర కథ యక్షగానం 3వ భాగం వినిపిస్తారు శ్రీ జోగు శంకరయ్య బృందం.

6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు, అధిక సాంద్రతలో పత్తి సాగు. 7:00 మార్కెట్ ధరలు. 7:15 ఇల్లు వాకిలి, కూరగాయల సాగులో మెలకువలు అంశం గురించి మల్యాల ఉద్యానవన కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ ఆర్ ప్రతాప్ గౌడ్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రామ్గోపాల్. ఎనిమిది:03 ఇంగ్లీష్ టాక్స్. 8:45 సమాచార సంధ్య. 9:00 న్యూస్ ఎట్ 9. 9:15 స్పాట్లైట్.

0: 9:30 నేషనల్ మ్యాగజీన్ జాతీయ సంచిక కార్యక్రమం, 10:00 జాతీయ సంగీత కార్యక్రమం. యుఎస్ ప్రసాద్ గారి కర్ణాటిక్ సాక్సోఫోన్ ఢిల్లీ కేంద్రం నుండి. 11:10 12 ఎన్డీఏ ప్రభుత్వ పాలనా విశేషాల ధారావాహిక ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే ప్రసారమవుతుంది. ఇవి ఈనాటి మా ప్రసార విశేషాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 6:00 కావస్తోంది. హిందీలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: ఆకాశవాణి సమాచార్ కి సాథ్ మే వైష్ణవి. प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा है कि पिछले 12 वर्षों में सरकार ने महिलाओं के नेतृत्व वाले विकास को आगे बढ़ाने के लिए काम किया है. सोशल मीडिया पोस्ट में श्री मोदी ने कहा कि ड्रोन टेक्नोलॉजी जैसे उभरते क्षेत्रों में महिलाओं की बढ़ती भागीदारी से अवसरों के नए रास्ते खुल रहे हैं. उन्होंने कहा कि वित्तीय समावेशन और उद्यमिता से लेकर शिक्षा, स्वास्थ्य देखभाल, साफ सफाई, आवास, खेल, विज्ञान और शासन तक महिलाएं अलग अलग क्षेत्रों में अहम भूमिकाएं निभा रही हैं. प्रधानमंत्री नरेंद्र मोदी और फ्रांस के राष्ट्रपति इमैनुअल मैक्रों कल नीस में भारत इनोवेट्स शिखर सम्मेलन का शुभारंभ करेंगे. शिक्षा मंत्री धर्मेंद्र प्रधान ने कहा है कि इस कार्यक्रम में पिछले 12 वर्षों के दौरान स्टार्टअप के क्षेत्र में भारत की महत्वपूर्ण यात्रा दिखाई जाएगी.
2: भारत सरकार के शिक्षा विभाग ने प्रधानमंत्री जी की इस विजनरी सजेशंस को एक एक्शन में परिवर्तित किया है. एक बहुत क्रिटिकल स्क्रूटिनी के माध्यम से हजारों प्रपोजल

0: అని పలికించిన పద్యం అనుసరణ అనేది జీవులను ఒకే పంథాలో నడపటానికి ఎలా ఉపయోగపడుతుంది అనేది తెలియచేస్తుంది. మందలో నడిచే గొర్రెలలో ముందున్న గొర్రెను మిగిలిన గొర్రెలు అనుసరించి ముందుకు పోతాయి అనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే మనుష్యుల విషయంలో అది సరికాదు. పండగలు, పబ్బాలు, ఆచార వ్యవహారాలు పూర్వీకుల నుండి మనకు సక్రమించిన ఆస్తిపాస్తులు వంటివి. ఏ పండగ ప్రయోజనం ఏమిటో, ఏ ఆచారం ఎందుకు నిర్దేశించబడినదో అనేవి తరతరాలుగా కొనసాగుతుండే ఒక ప్రక్రియ. మనకు తెలియకుండానే మనం వాటిని అనుసరిస్తూ వచ్చి వాటిని రాబోయే తరానికి కూడా పంచిపెట్టడం ఆనవాయితీగా వస్తూనే ఉంది. అయితే ఏది సరైనది, ఏది సరైనది కాదు అని ఆలోచించిన తర్వాతనే వాటిని తమ పిల్లలు అలవరుచుకునేలా చేయటంలో విఘ్నత ఉంటుంది. దురాచారాలను అనుసరించి అందుకు బానిస కారాదు. పురాణాలలో ఏకలవ్యుడు గురువుకు బొటనవ్రేలును కానుకగా ఇచ్చాడని, నేటి శిష్యుడు బొటనవ్రేలును తెగకొట్టుకోవటం, తిన్నడు భక్తిపారవస్యంలో తన కంటిని తానే పొడుచుకున్నంత మాత్రాన నేటి సమాజంలోని వారు తమ కంటిని తాము పొడుచుకునే చర్యలకు ఉపక్రమించరాదు. అది భక్తి అనిపించుకోదు. అటువంటి అనుసరణ ప్రమాదానికి దారితీస్తుందే కానీ మేలు చెయ్యదని గ్రహించాలి. సాహస కృత్యాలను చూసి ఆనందించాలే కానీ అనుసరించి కష్టాల పాలు కాకూడదు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పిల్లల విషయంలో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత వారిపై ఉంది. మన దేశానికి ఒక ప్రత్యేకత ఉంది. ప్రపంచ దేశాలన్నీ హింసాయుత మార్గంలో తమ దేశాలకు స్వాతంత్రం పొందితే మహాత్మా గాంధీ స్వాతంత్ర సమపార్జనకు అహింసాయుత సత్యాగ్రహ మార్గంలో పయనించాడు. దాన్నే నేటికీ ఉద్యమకారులు తమ కోరికల సాధనకు అనుసరిస్తూనే ఉన్నారు. సాహిత్యపరంగా ఆలోచిస్తే ఒక రచయిత ఒక ధోరణిలో రచనలు కావిస్తే, అదే విజయవంతమైతే అదే పద్ధతిలో ఇతరులు కూడా రచనలు కొనసాగించటం జరుగుతూనే ఉంటుంది. నా అడుగుజాడ గురజాడ అని శ్రీశ్రీ స్వయంగా చెప్పుకున్నారు. అంటే ఇక్కడ గురజాడ భావాలనే తాను అనుసరిస్తున్నట్లుగా చెప్పుకోవాలి, కానీ వారి రచనలనే పూర్తిగా అనుసరిస్తున్నట్లు కాదు. ఒకరి భావాలు, ఒకరి వాదాలను అనుసరిస్తూనే తాను ఒక కొత్త మార్గాన్ని సృష్టించి ఇతరులకు అనుసరణీయంగాను మార్గదర్శకంగాను ఉంటే వారు మేధావులుగా పేరు ప్రఖ్యాతులు గడించగలుగుతారు. మహనీయులు ఈ జాతికి మేలు చేసిన వారిని కొంతవరకు అనుసరించినా తమకున్న పరిజ్ఞానంతో సరికొత్త ఒరవడిని సృష్టించి ముందుకు సాగితే వారు ఈ సమాజాన్ని మరింత ముందుకు తీసుకెళ్లగలుగుతారు.
1: ఇంతవరకు అనుసరణ పొత్తూరి సుబ్బారావు గారి లఘు ప్రసంగం విన్నారు. ఈనాటి భావన కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం భక్తి రంజని. శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం స్తోత్రం ప్రపత్తి మంగళాశాసనం వింటారు.

ఇంతవరకు శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం, స్తోత్రం, ప్రపత్తి, మంగళాశాసనం విన్నారు. ఈనాటి భక్తిరంజని కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం పొలం పనులు.

0: ఈనాటి కార్యక్రమంలో వానాకాలంలో వరిలో ఉల్లికోడు నిర్వహణ, దీని గురించి కొన్ని వివరాలు వింటారు.
1: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధనలు వానాకాలంలో వరి నారుమల్లో ఉల్లికోడు గురించి నిర్వహణ పద్ధతులు ఈ విధంగా తెలియజేస్తున్నారు. మన తెలంగాణ రాష్ట్రంలో వరి చాలా ప్రధానమైన ఆహార పంట. గత కొద్ది సంవత్సరాల నుండి కురుస్తున్న అధిక వర్షాలు, నీటిపారుదల సౌకర్యాలు పెరగటం వలన వరి సాగు విస్తీర్ణం వానాకాలంలో చాలా గణనీయంగా పెరగటం గమనించవచ్చు. అయితే వరి పైరును వివిధ రకాల పురుగులు, తెగుళ్లు ఆశించి నష్టపరచడం వలన అధిక దిగుబడులు సాధించలేకపోతున్నారు మన రైతులు. వానాకాలం వరిని ఆశించే వివిధ రకమైన చీడపీడల్లో ఉల్లికోడు చాలా ముఖ్యమైనది. అందువలన ఉల్లికోడు నష్టం చేసే విధానం, నష్ట లక్షణాలు, ఈ యొక్క నిర్వహణ పద్ధతుల గురించి తెలుసుకోవడం ఎంతైనా మంచిది అని మన శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. ఈ ఉల్లికోడు పురుగు తెలంగాణ రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో, ముఖ్యంగా పాత జిల్లాలైనటువంటి వరంగల్, కరీంనగర్, మెదక్, మహబూబ్నగర్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో ఆశించి నష్టము ఎక్కువగా చేస్తుంది. ఈ మధ్యకాలంలో అధికంగా కురుస్తున్న వర్షాలు ఆలస్యంగా నాట్లు వేయటం, తట్టుకోని రకాలను సాగు చేయటం, సరి అయిన నిర్వహణ పద్ధతులు పాటించకపోవడం వలన ఈ ఉల్లికోడు పంటను ఆశించి నష్టము కలుగజేస్తుంది. ఉల్లికోడు దోమజాతికి చెందినది. వీటి పెద్ద పురుగులు ముదురు ఎరుపు లేదా నారింజ రంగులో ఉంటాయి. ఉల్లికోడు తల్లి పురుగులు

0: కుల కొనల దగ్గర మువ్వ మట్టల మీద ఒక్కొక్కటిగా గాని గుంపులుగా గుడ్లను పెడతాయి. ఒక తల్లి పురుగు 100 నుండి 200 గుడ్లు పెడుతుంది. గుడ్లు పొడవుగా మెరుస్తూ తెలుపు రంగులో, అప్పుడప్పుడు గులాబీ రంగులో లేదా ఎరుపు పసుపు రంగులో ఉంటాయి. పిల్ల పురుగులు బయటికి వచ్చే ముందు గుడ్లు పసుపు నారింజ రంగులోకి మారతాయి. 3 నుండి 4 రోజుల్లో గుడ్ల నుండి పిల్ల పురుగులు బయటికి వస్తాయి. గుడ్ల నుండి బయటికి వచ్చిన పిల్ల పురుగు కాండం లోపలికి తొలుచుకొని పోయి అంకురం వద్ద వృద్ధి చెందుతుంది. అప్పుడే గుడ్డు నుండి బయటికి వచ్చిన పిల్ల పురుగులు బూడిద తెలుపు రంగులో ఉండి తర్వాత పాలిపోయిన ఎరుపు రంగులోకి మారతాయి. ఉల్లికోడు ఆశించడం వలన అంకురము ఆకుపచ్చని లేదా లేత ఆకుపచ్చని పొడవాటి గొట్టంగా మార్పు చెంది బయటికి వస్తుంది. వీటిని ఉల్లి గొట్టాలు లేదా సిల్వర్ షూట్స్ అని పిలుస్తారు. ఉల్లికోడు ఆశించిన పిలక కంకి వెయ్యదు. ఈ పురుగు ఆలస్యంగా నాటినా వరిని ఎక్కువగా ఆశిస్తుంది. ముఖ్యంగా వానాకాలం పంటను ఆశిస్తున్నప్పటికీ ఇటీవల కాలంలో యాసంగి వరిని కూడా నష్టపరచడం గమనిస్తున్నాం. పిల్ల పురుగు పీపాదశలు ఉల్లి గొట్టం లోపల పూర్తవుతాయి. లార్వా దశ 15 నుండి 20 రోజుల్లో పూర్తవుతుంది. పీపాదశ 2 నుండి 8 రోజులు ఉంటుంది. ఈ ఉల్లికోడు జీవిత చక్రం 25 నుండి 38 రోజుల్లో పూర్తవుతుంది. ఒక్కొక్క ఉల్లి గొట్టంలో ఒక్క పిల్ల పురుగు మాత్రమే ఉంటుంది. ఇక నిర్వహణ పద్ధతి ఏ విధంగా మనం చూసుకోవాలంటే ఈ విధంగా తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు. పంటను కోసిన వెంటనే పొలాన్ని దున్నుకోవాలి. పొలం లోపల గట్లపైన కలుపు మొక్కలు లేకుండా చూడాలి. ఒక ప్రాంతంలో కానీ ఒక గ్రామంలో కానీ రైతులందరూ వీలైనంత వరకు ఆలస్యంగా నాట్లు వేయరాదు. తొందరగా నాట్లు పూర్తి చేసుకోవాలి. వీలైనట్లయితే దీపపు ఎరల ద్వారా ఉల్లికోడు ఉనికి ఉధృతిని గమనించి సస్యరక్షణలు చర్యలు చేపట్టాలి. సాగు చేసే ప్రాంతాలను బట్టి ఉల్లికోడును తట్టుకునే రకాలను సాగు చేసుకోవాలి. జగిత్యాల మసూరి, ప్రాణహిత, పొలాసప్రభ, జగిత్యాల సన్నారు, సోమనాథ్, సిద్ధి అను రకాలు ఉల్లికోడును తట్టుకుంటాయి. ఇక చీడపీడల నిర్వహణ పద్ధతి ఈ విధంగా. గుంట నారుమడికి నారు పీకడానికి వారం రోజుల ముందు కార్బోప్యూరాన్ 3G గుళికలు 400 గ్రాములు లేదా పిప్రోనిల్ 300 గ్రాముల చొప్పున వేసుకోవాలి. నాట్లు ఆలస్యమైనప్పుడు ఉల్లికోడి ఎక్కువగా ఆశిస్తుంది కాబట్టి అవసరాన్ని బట్టి కార్బోప్యూరాన్ 10 కిలోలు లేదా పిప్రోనిల్ 0.3G 8 కిలోలు వాడుకోవాలి. వరిలో సూచించిన పురుగు తెగుళ్ల మందులు, సింథటిక్ పైర్థ్రాయిడ్స్, బయోమందులు వాడడం వలన చీడపీడల సమస్యలు ఎక్కువవుతాయని రైతులు గుర్తుంచుకోవాలి. రైతులందరూ వారి వ్యవసాయ పరిస్థితులను అనుసరించి వరి రకాల ఎంపిక, మేలైన నిర్వహణ పద్ధతులు పాటించడం ద్వారా సాగు ఖర్చులు తగ్గించుకొని అధిక నికరాదాయాన్ని సాధించగలరని వ్యవసాయ పరిశోధన శాస్త్రజ్ఞులు ఈ విధంగా వరిలో ఉల్లికోడును నిర్వహించుకొని చక్కటి లాభాలు పొందగలరని ఆశిస్తున్నారు.
1: ఇంతవరకు వానాకాలంలో వరిలో ఉల్లికోడు నిర్వహణ గురించి కొన్ని వివరాలు విన్నారు. ఇప్పుడు కొన్ని ప్రకటనలు.

చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జన

జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: హలో,
1: హలో, మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి మాట్లాడుతున్నాం.
0: చెప్పండి మేడం.
1: మీ కరెంటు బిల్ 250 రూపాయలు ఇంకా చెల్లించాల్సి ఉంది. మీరు ఆ డబ్బులు తక్షణమే చెల్లించని ఎడల మీ కనెక్షన్ కట్ చేయబడుతుంది. మీ నంబరుకు పంపిన మెసేజ్లోని లింకు ద్వారా మీరు పేమెంట్ చేయగలరు. ధన్యవాదములు.
0: మా చిన్నోని కట్టమని 10 రోజుల కిందనే చెప్పిన మేడం. హలో హలో, అరే రాజు రాజు.
2: బాబాయ్,
0: చిన్నోడు కరెంటు బిల్లు కట్టమంటే మర్చిపోయినట్టుండ్రా, కరెంటు వాళ్ళు ఫోన్ చేసిండ్రు, ఆ లింక్ ఏదో పంపించినట్టరా, జరగట్టే రాదురా.
2: బాబాయ్, పంపతీసి నువ్వు ఆ లింక్ మీద వస్తలే కదా.
0: లేదురా, కాబట్టి నాకేం తెలుస్తాయి, నేనేం ముట్టలేరా, నేనేం ముట్టలే.
2: మన మూల మీద పాండబ్బకాడ శంకరన్ ఉండు కదా, ఆయనకు కూడా ఇట్లనే మొన్న ఫోన్ చేసి లింక్ పంపించారట. ఒక్కసారి లింక్ వస్తాగానే అకౌంట్ లో పైసలన్నీ గాయపోయినాయి.
0: ఓరి, అట్లా చేసినారా?
2: అవునే, ఇట్లాంటి ఫోన్లు వచ్చినా తెలవక లింక్ మీద మనం వచ్చినాం అనుకో పైసలన్నీ పోతాయి. ఎంబడే 1930 నెంబర్ కి ఫోన్ చేయాలి.
3: గుర్తుంచుకోండి, ఏ రకమైన ఆన్లైన్ ఫ్రాడ్ జరిగినా వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయండి, సత్వర పరిష్కారం పొందండి.
4: ఇది ఈనాటి మా పొలం పనులు కార్యక్రమం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన ప్రజల నమ్మకానికి, రాష్ట్ర అభివృద్ధికి, పేదల సంక్షేమానికి అద్దం పట్టిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాజధాని అమరావతి పరిధిలోని మూతడక గ్రామంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం తక్షణమే నిధులు విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ అధికారులను ఆదేశించారు. తెలంగాణలోని ఎయిర్ ఫోర్స్ అకాడమీలో సంయుక్త గ్రాడ్యుయేషన్ పరేడ్కు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు హాజరవుతారు. రాష్ట్రాన్ని ప్రపంచస్థాయి ఆవిష్కరణల కేంద్రంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన ప్రజల నమ్మకానికి, రాష్ట్ర అభివృద్ధికి, పేదల సంక్షేమానికి అద్దం పట్టిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతూ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా నడిపిస్తున్నామని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. గత రెండేళ్లుగా రాష్ట్ర పునర్నిర్మాణంలో ప్రజలు భాగస్వాములయ్యారని, అభివృద్ది, సంక్షేమం సుపరిపాలనా ధ్యేయాలుగా, ప్రజాక్షేమమే పరమావధిగా, నవ్యాంధ్ర ప్రగతి రథాన్ని ముందుకు నడిపేందుకు పునరంకితమవుతున్నట్లు తెలిపారు. తిరుపతిలో నిన్న నిర్వహించిన రెండేళ్ల నమ్మకం, అభివృద్ది, సంక్షేమం విజయోత్సవ సభను జయప్రదం చేసిన ప్రజలకు ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలియజేశారు. రాజధాని అమరావతి పరిధిలోని మోదడక గ్రామంలో రహదారులు, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం 26 లక్షలను తక్షణమే విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు. గ్రామాభివృద్ధికి అవసరమైన చర్యలను వేగంగా చేపట్టాలని సూచించారు. గ్రామంలో నిన్న పర్యటించిన

0: ఆయన గ్రామసభలో భాగంగా రైతులతో సమావేశమయ్యారు. గ్రామసభకు స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, సీఆర్డీఏ అడిషనల్ కమిషనర్ భార్గవతేజ తదితరులు హాజరయ్యారు. తెలంగాణలోని దుండిగల్లో ఉన్న ఎయిర్ఫోర్స్ అకాడమీలో సంయుక్త గ్రాడ్యుయేషన్ పరేడ్ను ఈరోజు నిర్వహించనున్నారు. వైమానిక దళ క్యాడెట్ల ప్రీ కమిషనింగ్ శిక్షణ పూర్తయిన సందర్భంగా ఈ పరేడ్ జరగనుందని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని వెల్లడించారు. సౌత్ కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాధుర్ విజయవాడ గూడూరు రైల్వే సెక్షన్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు. విజయవాడ డివిజన్ డీఆర్ఎం మోహిత్ సోనాకియాతో కలిసి కృష్ణా కెనాల్, పెదవడ్లపూడి మధ్య మూడో లైన్ పనులు, అలాగే తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు రైల్వే స్టేషన్లలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన నిన్న సమీక్షించారు. బిట్రగుంట క్రూ లాబీలో సిబ్బంది సంక్షేమ సదుపాయాలను పరిశీలించారు. మౌలిక వస్తువుల అభివృద్ధి, భద్రతా ప్రమాణాల పెంపు, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సందీప్ మాధుర్ సూచించారు. విద్యా పరిశోధన సంస్థలు, పరిశ్రమల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేసి రాష్ట్రాన్ని ప్రపంచస్థాయి ఆవిష్కరణల కేంద్రంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. విశాఖపట్నంలో నిన్న నిర్వహించిన డీజీ 100X కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా నాయకత్వ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ,
1: that we need to prepare the young minds for the next generation technologies, generation industries, ranging from AI, electronics, manufacturing, to data centers, to semiconductors, to critical minerals. There is so much of opportunities that the great state of Andhra Pradesh is offering, and we need to prepare the youth for it. And this is where I believe education and economic development become inseparable.
0: తెలంగాణ పల్లెలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక దృష్టి సారించారని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా, వలసల తగ్గింపు వంటి లక్ష్యాలతో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నామని చెప్పారు. ఈ పథకంలో భాగంగా గత 12 ఏళ్లలో తెలంగాణకు 143 కోట్ల 23 లక్షల పని దినాలు కల్పించినట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఫలితంగా కార్మికులకు 34,639 కోట్ల రూపాయల వేతనాలు చెల్లించినట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ది, ఉపాధి కల్పన, ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదల కోసం కేంద్రం నిరంతరం కృషి చేస్తోందని మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు సహా అన్ని వర్గాలను ప్రభుత్వం మోసం చేసిందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన పేర్కొన్నారు. అభివృద్ది, సంక్షేమం పేరుతో ప్రచారం మాత్రమే జరిగిందని, శాంతి భద్రతలు క్షీణించాయని, మహిళలు, చిన్నారుల భద్రత ప్రశ్నార్థకంగా మారిందని చెప్పారు. విద్యుత్, పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలు, బస్సు ఛార్జీలు పెరగడంతో ప్రజలపై ఆర్థిక భారం అధికమైందని ఆరోపించారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని అనంతపురం జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ పేర్కొన్నారు. అనంతపురం జిల్లా ఆవులదట్ల గ్రామంలో ఇండియన్ రెడ్క్రాస్ సంస్థ సహకారంతో నిన్న నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
2: ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉన్నదైతే దయచేసి అందరూ ముందుకొచ్చి ఈ సంస్థతో ఐఆర్సీఎస్ కానీ లేదంటే జీజీహెచ్ కానీ లేదంటే ఈవెన్ ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్స్ కానీ వాళ్ళతో టైఅప్ చేసుకుని బ్లడ్ ఇవ్వాలని కోరుతున్నాను. మన జిల్లాలో అనీమియా పేషెంట్స్ ఉన్న జిల్లా అది కాబట్టి మనకు ఎక్కడైనా అంటే డెలివరీస్ అయినప్పుడు కానీ లేదంటే మేజర్ సర్జరీస్ అయినప్పుడు కానీ రకరకాల బ్లడ్ కావాల్సిన అవసరం అయితే వస్తుంది. ఖచ్చితంగా ఆ క్వాంటిటీ ఉన్నదైతేనే మనం లైఫ్ సేవ్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ముందుకొస్తారని అనుకున్నాము.
0: కృత్రిమ మేధ, డ్రోన్లు, యాంత్రీకరణతో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు రావాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆచార్య జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నిన్న నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత వ్యవసాయ అవసరాలకు అనుగుణంగా కొత్త మార్పులకు దిక్సూచిగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నిలవాలని సూచించారు. వ్యవసాయ రంగంలో తెలంగాణ పురోగమిస్తుందని, అది ఉత్పత్తికే పరిమితం కాకుండా ప్రాసెసింగ్, మార్కెటింగ్,

0: ఎగుమతులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్న వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అజీవికా మిషన్ గ్రామీణ్ వీబీజీరామ్జీ అమలుకు సన్నద్ధం కావాలని జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకులు, అదనపు సమన్వయకర్తలు, అనుబంధ శాఖల అధికారులకు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ షణ్ముఖకుమార్ సూచించారు. విజయవాడలో నిన్న నిర్వహించిన రాష్టస్థాయి సదస్సులో అధికారులకు వీబీజీరామ్జీ అమలుకు సంబంధించి కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలను వివరించారు. ఖరీఫ్ సాగు కోసం రైతులకు ప్రభుత్వం రాయితీపై అందించే వేరుశనగ విత్తనాలు ఈరోజు నుంచి రైతు సేవా కేంద్రాల్లో పంపిణీ చేయనున్నట్లు అనంతపురం జిల్లా వ్యవసాయ అధికారి ఎన్ సాలురెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు 19,221 మంది రైతులు విత్తనాల కోసం పేర్లు నమోదు చేసుకున్నారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వాతావరణం. నైరుతి ఋతుపవనాలు వాయువ్య బంగాళాఖాతమంతటా, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర కోస్తా తమిళనాడుపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని వాతావరణ కేంద్రం అధికారి నారాయణ పేర్కొన్నారు. దక్షిణ కోస్తా, దాని పరిసర ప్రాంతాలపై మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని వివరించారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని పేర్కొంటూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన ప్రజల నమ్మకానికి, రాష్ట్ర అభివృద్ధికి, పేదల సంక్షేమానికి అద్దం పట్టిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాజధాని అమరావతి పరిధిలోని మోతడక గ్రామంలో మౌలిక సదుపాయాల అభివృద్ది కోసం తక్షణమే నిధులు విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ అధికారులను ఆదేశించారు. తెలంగాణలోని ఎయిర్ ఫోర్స్ అకాడమీలో సంయుక్త గ్రాడ్యుయేషన్ పరేడుకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు హాజరవుతారు. రాష్ట్రాన్ని ప్రపంచస్థాయి ఆవిష్కరణల కేంద్రంగా అభివృద్ది చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్రమోదీ శ్వః స్లోవాక్ గణరాజ్యం ప్రతి ప్రస్థాష్యతి. ప్రధానమంత్రీ నరేంద్రమోదీ అస్యాం యాత్రాయాం స్లోవాక్ దేశస్య ప్రధానమంత్రిణా ఫికో ఇత్యనేన సహ వార్తాలాపం కరిష్యతి, తథా చ సహకారస్య నూతనాన్ మార్గాన్ అన్వేషయిష్యతి. ప్రవాసావధౌ ప్రధానమంత్రి రాష్ట్రపతినా పెలిగ్రిని ఇత్యనేన సహాపి మేళనం కరిష్యతి. ద్వైపాక్షిక వ్యాపారే నిరంతర వృద్ధేః దృష్ట్యా ప్రధానమంత్రిణః యాత్రాయాః మహత్వం వర్ధతే. యచ్చతుర్విశత్యధికద్విసహస్రతమే వర్షె 1 బిలియన్ US డాలర్ పరిమితం అతిక్రమ్య గతవర్షె 8.5 బిలియన్ US డాలర్ పరిమితం ఆసీత్. అనయా యాత్రయా యూరోపీయ సంఘస్య సదస్య రాష్ట్రైః సహ సహకారం సుదృఢం కర్తుం భారతస్య ప్రతిబద్ధతాం అపి సుదృఢం భవిష్యతి. రాష్ట్రపతిః ద్రౌపదీ ముర్ముః అద్య దెహ్రాదూననగరస్య భారతీయ సైన్య అకాదమ్యాం పాసింగ్ ఔట్ పరేడ్ ఇత్యస్య సమీక్షాం కరిష్యతి. అస్మిన్ వర్షే పాసింగ్ ఔట్ పరేడ్ ఇతీదం ఐతిహాసికం భవిష్యతి, యస్మిన్ ప్రథమవారం మహిళాః పురుషైః సహ పథసంచలనం కరిష్యంతి. అస్మిన్ భవ్య సమారోహే 5 శతతోప్యధికాః పురుషాః మహిళాః చ అంతిమం పదం స్వీకృత్య భారతీయ సేనాయాం అధికారిత్వేన నియుక్తాః భవిష్యంతి. భారతీయ సైన్య అకాదమ్యాః పాసింగ్ ఔట్ పరేడ్ న కేవలం

0: सैन्यपरम्परा अस्ति, अपि तु राष्ट्रसेवायां समर्पितानां युवाधिकारिणां कृते नूतनयात्रायाः आरम्भोऽपि अस्ति। केन्द्रीय गुरु उद्योग इस्पात मन्त्रिणा एचडी कुमारस्वामिना उक्तं यत् प्रधानमन्त्रिणा नरेन्द्रमोदिना विनिर्माण आधारित वृद्धेः वृत्त्यावसर निर्माणस्य च विषये अभूतपूर्वं महत्त्वं प्रदत्तम्, येन औद्योगिक वृद्धेः त्वरिता अभवत्, बृहद् वृत्त्यावसराश्च कल्पिताः। विदेशमन्त्रिणा डॉ एस जयशंकरेण अमेरिकादेशस्य विदेश सचिवेन मार्को रूबियो इत्यनेन सह वार्तालापं कृत्वा गल्फ प्रदेशे यूएस नौसेनया कृताक्रमणस्य विषये प्रबलं विरोधं प्रकटितं, यस्मिन् त्रयः भारतीयाः नाविकाः मृताः। सामाजिकान्तर्जालीये पटले एकस्मिन् लेखे डॉ जयशंकरः अवदत् यत् वाणिज्यिक नौवहनं विरुद्धं एतादृशानि प्राणघातक आक्रमणानि न्यायोचितानि न सन्ति इति। ओमान तटस्य तटे पलाव ध्वजयुक्तस्य एमटी सेटेबेलो जलयानस्य उपरि अमेरिकादेशस्य आक्रमणे भारतीयदलस्य त्रयः सदस्याः मृताः, येन नवदिल्ल्यात् तीक्ष्ण प्रतिक्रिया प्रदत्ता। रक्षामन्त्री राजनाथसिंहः दृढतया उक्तवान् यत् ऑपरेशन सिन्दूर अभियानस्य समये स्वदेशीय प्रक्षेपास्त्राणाम् असाधारणं प्रदर्शनं भारतस्य रक्षाशोधस्य विकासपर्यावरणव्यवस्थायाः वर्धमानशक्तेः प्रमाणम् अस्ति। रक्षा अनुसंधान विकास संघटनस्य रक्षा अनुसंधान विकास प्रयोगशालायां उन्नतास्त्र प्रणाली परिसरस्य उद्घाटनावधौ रक्षामन्त्रिणा उक्तं यत् शक्त्यै शान्तेः आवश्यकता अस्ति, तथा च तस्याः शक्तेः सर्वाधिकः विश्वसनीयाधारः आत्मनिर्भरता एव अस्ति। दिल्ली एनसीआर क्षेत्रे गतरात्रौ निरन्तरं द्वितीयरात्रौ प्रचण्ड वृष्टिः अभवत्। वृष्ट्या सह मेघगर्जनं तीव्रवायुः विद्युद्योतनं चाभवत्। भारत ऋतु विज्ञान विभागेन दिल्ल्याः तथा समीपस्थानां क्षेत्राणां कृते रेड अलर्ट इति रक्तवर्णीया सञ्चेतना प्रसारिता अस्ति। आईएमडी इत्यनेन सावधानं कृतं यत् आर्द्रकालः अनुवर्तयितुं शक्यते। अग्रिमेषु कतिपयेषु दिनेषु मेघवृष्टिः निरन्तरं भवितुमर्हति। क्रिकेट क्रीडायाम् अद्य हिमाचल प्रदेशस्य धर्मशालायां तिसृणाम् ओडीआई क्रीडायां श्रृंखलायाः प्रथमायां क्रीडायां भारतम् अफगानिस्तानदलं सम्मुखीकरिष्यति। क्रीडा सार्धैकवादने आरभ्यते इति वार्ताः।
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం జిల్లా సమాచార లేఖ హనుమకొండ జిల్లాల వివరాలు అందిస్తారు డి వీణావాణి గారు.
2: పేద ప్రజల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. హనుమకొండ జిల్లాలోని కాలోజీ కళాక్షేత్రంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు నిర్వహించిన కార్యక్రమంలో లబ్దిదారులకు ఇందిరమ్మ ఇండ్లు, డబుల్ బెడ్రూమ్ గృహాల మంజూరు పత్రాలను మంత్రి పంపిణీ చేశారు. హనుమకొండ జిల్లాలో కొనసాగుతున్న భూసర్వే పనులను వేగవంతం చేసి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పట్టాభూముల హద్దుల నిర్ధారణ, గౌరవెల్లి ప్రాజెక్టు భూసేకరణ సర్వే, రీసర్వే పనులు, చెరువుల సిక్కం భూముల గుర్తింపు, కొలతలు వంటి అంశాలపై విస్తృతంగా చర్చలు జరిపారు. పంటకోతల అనంతరం వాటి అవశేషాలను కాల్చడం వల్ల వాయు కాలుష్యం పెరుగుతుందని, దానివల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతిని భూమిలోని సేంద్రియ పదార్థాలు, ఉపయోగకరమైన సూక్ష్మజీవులు నశించి భూసారం క్షీణిస్తుందని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అన్నారు. హనుమకొండ జిల్లా వ్యాప్తంగా పంట వ్యర్థాల కాల్చివేతను నిషేధిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వ్యవసాయ పంటల కోత అనంతరం పొలాల్లో మిగిలిపోయిన పంట అవశేషాలను తగలబెట్టడం వల్ల హానికర వాయువులతో వాతావరణ కాలుష్యం పెరుగుతుందని చెప్పారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ములుకనూరులోని పశు వైద్య ఆసుపత్రికి కొత్త భవన నిర్మాణం చేపడతారు. ఈ విషయాన్ని రాష్ట రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ ప్రాజెక్టుకు 70 లక్షల రూపాయల నిధులు కేటాయించినట్లు మంత్రి తెలియజేశారు. ప్రస్తుతం ఉన్న పాత భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడంతో నూతన భవన నిర్మాణానికి చర్యలు తీసుకున్నారు. పరకాల మహిళా డైరీ అభివృద్ది పనులను సత్వరం పూర్తి చేయాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి సూచించారు. ఇందుకు సంబంధించి ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అధికారులతో సమీక్షా సమావేశం

0: నిర్వహించారు. డైరీ అభివృద్ది ద్వారా గ్రామీణ మహిళలకు స్థిరమైన ఆదాయ వనరులు కల్పించడం, మహిళా సంఘాల ఆర్థిక సాధికారతను పెంపొందించడం లక్ష్యంగా పాల సేకరణ కేంద్రాలను బలోపేతం చేయాలని చెప్పారు. మౌలిక సదుపాయాల కల్పన, సభ్యుల నమోదు తదితర పనులను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. జనగణన దేశ అభివృద్దికి పునాది వంటిదని, ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వాలు ప్రణాళికలు రూపొందించేందుకు ఇది అత్యంత కీలకమని హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అన్నారు. జనగణన ద్వారా సేకరించే సమాచారం ఆధారంగానే విద్య, వైద్య, మౌలిక సదుపాయాలు, సంక్షేమ పథకాల రూపకల్పన జరుగుతుందని చెప్పారు. అందువల్ల ప్రజలు ఎటువంటి సందేహాలకు తావివ్వకుండా ఎన్యూమరేటర్లకు ఖచ్చితమైన సమాచారం అందజేయాలని కోరారు. ప్రతి కుటుంబం ఈ జాతీయ జనగణన కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ట్రాన్స్జెండర్ సమాజానికి కూడా ఇతరులు మాదిరిగానే సమాన హక్కులు, అవకాశాలు లభించాల్సిన అవసరం ఉందని హన్మకొండ జిల్లా కలెక్టర్ అన్నారు. హన్మకొండ జిల్లాలో ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ సభ్యులకు గుర్తింపు, సంక్షేమ పథకాల అందుబాటు, సామాజిక భద్రత కల్పించే లక్ష్యంతో ట్రాన్స్జెండర్లకు గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, విద్య, ఉపాధి, ఆరోగ్య సేవలు వారికి సులభంగా చేరేలా జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలియజేశారు. మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా ఉపాధి శిక్షణ కార్యక్రమాలను నిర్వహించాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అన్నారు. హన్మకొండ జిల్లా దామెర మండలం లాదెలలోని మహిళా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఇటీవల జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మహిళలకు ఉపయోగపడే శిక్షణ కార్యక్రమాలను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను మహిళలు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా సాధికారత సాధించాలని చెప్పారు. హన్మకొండ జిల్లా మడికొండ మహిళా ప్రాంగణంలో డిఆర్డీఏ సర్ప్ ఆధ్వర్యంలో 1.5 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న జిల్లా మహిళా సమాఖ్య పెట్రోల్ బంకు వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య, వర్ధన్నపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు, కూడా చైర్మన్ ఇనగాల వెంకట్రామరెడ్డి, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ కలిసి ఇటీవల శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం మహిళలను లబ్ధిదారులగానే కాకుండా యజమానులుగా తీర్చిదిద్దే దిశగా కృషి చేస్తుందని చెప్పారు.
1: ఇంతవరకు డి వీణావాణి గారు అందించిన హనుమకొండ జిల్లా వివరాలు విన్నారు. ఈనాటి జిల్లా సమాచార లేఖ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు డెహ్రాడూన్లో ఇండియన్ మిలిటరీ అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్ సమీక్షిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 3 రోజుల పాటు స్లోవాక్ రిపబ్లిక్లో పర్యటిస్తారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ 2 రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు హైదరాబాద్లో దుండిగల్ ఎయిర్ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల బ్యాడ్మింటన్లో భాగంగా ఈరోజు సిడ్నీలో జరిగే సెమీఫైనల్ మ్యాచ్లో భారత క్రీడాకారిణి పివి సింధు జపాన్ క్రీడాకారిణి యమాగుచితో తలపడతారు. ఇక వార్తలు వివరంగా. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు డెహ్రాడూన్లో ఇండియన్ మిలిటరీ అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్ సమీక్షిస్తారు. ఈ ఏడాది జరిగే పాసింగ్ అవుట్ పరేడ్లో తొలిసారిగా మహిళా క్యాడెట్లు తమ పురుష సహచరులతో కలిసి పరేడ్లో అడుగులు వేయనున్నారు. ఈ వేడుకలో 500 మందికి పైగా భారత సైన్యంలో అధికారులుగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇండియన్ మిలిటరీ అకాడమీ పాసింగ్ అవుట్ పరేడ్ అనేది కేవలం ఒక సైనిక సాంప్రదాయం మాత్రమే కాదు, దేశ సేవకు అంకితమైన యువ అధికారుల సరికొత్త ప్రయాణానికి ఇది నాంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 3 రోజుల పాటు స్లోవాక్ రిపబ్లిక్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో ప్రధానమంత్రి మోదీ స్లోవాక్ ప్రధాని పికోతో పరస్పర సహకారంపై చర్చిస్తారు. అలాగే అధ్యక్షుడు పెల్లెగ్రినిని కలుస్తారు. గత ఏడాది కాలంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం పెరుగుతోంది. 2024లో $1 బిలియన్ దాటిన వాణిజ్యం గత ఏడాది $1.8 బిలియన్ చేరుకుంది. ఈ పర్యటన యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలతో సహకారాన్ని బలోపేతం చేయడంలో భారత్ తన నిబద్దత సూచిస్తోంది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తన 2 రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు హైదరాబాద్లో దుండిగల్లో ఎయిర్ఫోర్స్ అకాడమీ కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్లో పాల్గొన్నారు. వైమానిక దళ క్యాడెట్ల ప్రీ కమిషనింగ్ శిక్షణ ముగింపు సందర్భంగా నిర్వహిస్తున్న ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు.

0: ఐఏఎఫ్ క్యాడెట్స్తో పాటుగా ఇండియన్ నేవీ, కోస్ట్ గార్డ్, వియత్నాం దేశాలకు చెందిన ఆఫీసర్లకు వింగ్స్ ప్రదానం చేస్తారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుంచి ఉత్తీర్ణ సాధించిన మొదటి బ్యాచ్ మహిళా క్యాడెట్లు ఈ పరేడ్ ద్వారా వైమానిక దళంలో చేరటం ఒక చారిత్రాత్మక మైలురాయి. దేశ భద్రతకు కేంద్ర ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తుందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా హైదరాబాద్లో పర్యటిస్తున్న మంత్రి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మిస్సైల్ కాంప్లెక్స్లో భాగమైన డీఆర్డీఓకు చెందిన రక్షణ పరిశోధన అభివృద్ది ల్యాబొరేటరీలో అడ్వాన్స్డ్ వెపన్ సిస్టమ్ కాంప్లెక్స్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆకాశ్, బ్రహ్మోస్ వంటి డీఆర్డీఓ అభివృద్ది చేసిన క్షిపణి వ్యవస్థలు ప్రపంచ రక్షణ సాంకేతిక రంగంలో పోటీ పడేలా మన దేశ సామర్థ్యం నిరూపించాయన్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో స్వదేశీ క్షిపణి వ్యవస్థల ప్రదర్శన భారత రక్షణ పరిశోధన అలాగే అభివృద్ది వ్యవస్థ నిదర్శనమని రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. వేగంగా మారుతున్న యుద్దతంత్రాలు, ప్రపంచ అనిశ్చితుల మధ్య జాతీయ భద్రతా ప్రయోజనాలు కాపాడేందుకు ముందస్తు రక్షణ సామర్థ్యాలు కలిగి ఉండటం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. భవిష్యత్ సవాళ్లు ఎదుర్కొనేందుకు సాయుధదళాలు అత్యాధునిక వ్యవస్థలతో బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం డీఆర్డీఓ అభివృద్ది చేసిన సరికొత్త రక్షణ సాంకేతికతలు, అధునాతన ఆయుధ వ్యవస్థలు, స్వదేశీ క్షిపణి ప్లాట్ఫామ్స్ ప్రదర్శించే సాంకేతిక ప్రదర్శన రక్షణ మంత్రి సందర్శించారు. అలాగే సికింద్రాబాద్లో జరిగిన ప్రబుద్ధ వర్గ సమ్మేళనంలో రక్షణ మంత్రి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రధానమంత్రి 12 ఏళ్ల సుపరిపాలనతో అంతర్జాతీయ వేదికలపై నేడు భారతదేశ గౌరవం అసాధారణంగా పెరిగిందని తెలిపారు.
1: हमने भारत के विकास के लिए जो रनवे तैयार किया है, यहां से अब भारत विकसित भारत बनने की उड़ान भरने को पूरी तरह से तैयार है. 2047 में हमारा यह भारत निश्चित रूप से विकसित भारत बनकर रहेगा. आप जानते हैं सरदार वल्लभ भाई पटेल ने आजाद भारत को एकता के सूत्र में पिरोने का काम किया था. उसी प्रकार हमारे प्रधानमंत्री मोदी जी के नेतृत्व में हमारी सरकार भारत को सांस्कृतिक, सामाजिक, आध्यात्मिक और आर्थिक स्तर पर यानी कल्चरल, सोशल, स्पिरिचुअल और इकोनॉमिक स्तर पर भारत को मजबूत करने का काम इस समय कर रही है.
0: అమెరికా నావికా దళం జరిపిన దాడుల్లో 3 భారతీయ నావికులు మరణించడంపై విదేశాంగ మంత్రి డాక్టర్ జైశంకర్ యుఎస్ స్టేట్ సెక్రటరీ మార్క్ రూబియోతో మాట్లాడి నిరసన వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రాణాంతక చర్యలు ఎంతమాత్రం సమర్థనీయం కాదని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఒమన్ తీరంలో ఫలావ్ జెండాతో వెళుతున్న ఎన్టీ సెట్టేబిల్లో అనే ట్యాంకర్ ఇంధన నౌకపై అమెరికా జరిపిన దాడుల్లో 3 భారతీయులు మరణించిన విషయం తెలిసిందే. ఈ నౌకలో మొత్తం 24 భారతీయ సిబ్బంది ఉండగా వారిలో 21 రక్షించారు. ఈ ఘటనపై న్యూఢిల్లీలో యుఎస్ ఛార్జ్ డి ఎఫైర్స్ను పిలిపించి వివరణ కోరారు. పౌర నౌకలపై ప్రాణాంతక శక్తులను ప్రయోగించడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్టుగా, కమర్షియల్ నౌకలపై దాడులు అంతర్జాతీయ సముద్ర వాణిజ్య భద్రతను దెబ్బతీస్తాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. భారతీయ సిబ్బంది ఉన్న వాణిజ్య నౌకలపై దాడులు వెంటనే నిలిపేయాలని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైష్వాల్ గతంలోనే డిమాండ్ చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నియామక ప్రక్రియపై రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మరింత పారదర్శకమైన, ఖచ్చితమైన సాంకేతిక ఆధారిత వ్యవస్థ అవసరమని తెలిపారు. డిపార్ట్మెంటల్ పరీక్షలు కంప్యూటర్ ఆధారిత టెస్ట్ మోడ్లోకి మార్చడంలో సాధించిన పురోగతి సమీక్షించిన ఆయన, నియామకాలు మరింత వేగంగా, సమర్థవంతంగా, అభ్యర్థులకు సులభతరంగా మార్చేందుకు మరిన్ని టాబ్లెట్ ఆధారిత పరీక్షలు ప్రవేశపెట్టాలని సూచించారు. వార్షిక రిక్రూట్మెంట్ క్యాలెండర్, త్రైమాసిక ఖాళీల నోటిఫికేషన్ విధానాన్ని అభ్యర్థులు ఆదరించారని తెలిపారు. ఈ క్యాలెండర్ విధానంతో అభ్యర్థులు తమ ప్రిపరేషన్ మరింత సమర్థవంతంగా ప్లాన్ చేసుకోగలుగుతారని తెలిపారు. సాంకేతికత వినియోగం, వేగవంతమైన ప్రక్రియ ద్వారా రైల్వే నియామక వ్యవస్థ నిరంతరం మెరుగుపడాలని స్పష్టం చేశారు. కాగా భారతీయ రైల్వేలు 6 ప్రధాన విభాగాల్లో 47,000 పైగా ఖాళీలకు గాను 2025-26 ఆర్థిక సంవత్సరంలో నియామక ప్రక్రియలు పూర్తి చేసి 43,000 మందికి పైగా అభ్యర్థులను ఎంపిక చేసినట్టుగా రైల్వే మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI-171 ప్రమాద కేసు విచారణ జాతీయ అంతర్జాతీయ నిబంధనల ప్రకారమే కొనసాగుతుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. గత ఏడాది అహ్మదాబాద్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటి జరిగిన ఈ ఘోర విమాన ప్రమాదానికి నిన్నటితో ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపం ప్రకటించారు. ప్రమాదానికి గల కారణాలు పారదర్శకంగా, నిష్పాక్షికంగా గుర్తించి విమానయాన భద్రత మరింత పటిష్టం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి హామీ ఇచ్చారు. మరోవైపు అహ్మదాబాద్ నుంచి లండన్ వెళుతున్న ఈ విమాన ప్రమాదంపై స్వతంత్ర నిష్పాక్షిక ఆధారాలతో కూడిన విచారణ జరిపేందుకు తాము కట్టుబడి ఉన్నామని ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్

0: ఇన్వెస్టిగేషన్ బ్యూరో తెలిపింది. అన్ని రకాల దర్యాప్తు ప్రక్రియలు అవసరమయ్యే అంతర్జాతీయ సమీక్షలు పూర్తయ్యాక తుది నివేదిక విడుదల చేస్తామని స్పష్టం చేసింది. నీట్ పునః పరీక్ష సన్నద్ధతపై కేబినెట్ సెక్రటరీ డాక్టర్ టీవీ సోమనాథన్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంబంధిత భాగస్వాములందరి మధ్య సరైన సమన్వయంతో పునః పరీక్షను పారదర్శకంగా సజావుగా నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. నీట్ పునః పరీక్షకు ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు జిల్లా యంత్రాంగాలు ఒకరితో ఒకరు కలిసికట్టుగా పనిచేస్తున్నాయని సోమనాథన్ తెలిపారు. భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో శాంతి సామరస్యం స్థిరత్వం కాపాడేందుకు ఇరు దేశాలు తమ నిబద్ధత చాటాయి. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ మధ్య 57వ డైరెక్టర్ జనరల్ స్థాయి సరిహద్దు సమన్వయ సదస్సు ఈ నెల 8 నుంచి 11 వరకు న్యూఢిల్లీలో బీఎస్ఎఫ్ ప్రధాన కార్యాలయంలో జరిగింది. ప్రస్తుత సరిహద్దు సమీక్షించేందుకు, అలాగే సరిహద్దు భద్రత నిర్వహణకు సంబంధించిన పరస్పర అంశాలపై చర్చించేందుకు ఈ సదస్సు ఒక ముఖ్యమైన వేదికగా నిలిచింది. ద్వైపాక్షిక సహకారం మరింత బలోపేతం చేసే విధంగా సమర్థవంతమైన సరిహద్దు నిర్వహణకు ఇరు దేశాల స్నేహ సంబంధాలకి దోహదపడుతుందని ఇరు బృందాలు ఆశాభావం వ్యక్తం చేశాయి. తదుపరి డీజీ స్థాయి సదస్సు నవంబర్ 2026లో ఢాకాలో నిర్వహించాలని ప్రతిపాదించారు. అస్సాం, మేఘాలయ రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. బీహార్, కేరళ, మాహే, ఒడిశా, పశ్చిమ బెంగాల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. నైరుతి ఋతుపవనాలు పశ్చిమ బెంగాల్, బీహార్లో మరికొన్ని ప్రాంతాలు, అలాగే ఒడిశా, జార్ఖండ్లో కొన్ని ప్రాంతాలకు మరింతగా విస్తరించాయని వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, కొంకణ్, గోవా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలు వీచే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల బ్యాడ్మింటన్లో భాగంగా ఈరోజు సిడ్నీలో జరిగే సెమీఫైనల్ మ్యాచ్లో భారత క్రీడాకారిణి పీవీ సింధు జపాన్ క్రీడాకారిణి యమాగుచితో తలపడతారు. క్వార్టర్ ఫైనల్స్లో పీవీ సింధు 27 నిమిషాల వ్యవధిలో ప్రత్యర్థి చెన్ సూయూపై 21-6, 21-9 తేడాతో విజయం సాధించి సెమీఫైనల్కు చేరుకున్నారు. మరో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో జపాన్కు చెందిన యమాగుచి భారత్కు చెందిన తన్వీ శర్మను 21-14, 21-14 తేడాతో ఓడించి పీవీ సింధుతో సెమీఫైనల్ పోరుకు సిద్ధమయ్యారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు డెహ్రాడూన్లో ఇండియన్ మిలిటరీ అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్ సమీక్షిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 3 రోజుల పాటు స్లోవాక్ రిపబ్లిక్లో పర్యటిస్తారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తన 2 రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు హైదరాబాద్లో దుండిగల్ ఎయిర్ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల బ్యాడ్మింటన్లో భాగంగా ఈరోజు సిడ్నీలో జరిగే సెమీఫైనల్స్ మ్యాచ్లో భారత క్రీడాకారిణి పీవీ సింధు జపాన్ క్రీడాకారిణి యమాగుచితో తలపడతారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఉదయ తరంగిణి.

ఈరోజు మన కార్యక్రమాన్ని ఒక చిన్న సంఘటనతో ప్రారంభిద్దాం. కొత్త విద్యా సంవత్సరం మొదలైంది. ఒక పాఠశాలలో పిల్లలందరూ కొత్త పుస్తకాలు, కొత్త బ్యాగులతో ఉత్సాహంగా తరగతి గదిలోకి వస్తున్నారు. ఆ సమయంలో ఒక కొత్త విద్యార్థి నెమ్మదిగా క్లాసులోకి అడుగుపెట్టాడు. అతని చర్మం చాలా తెల్లగా ఉంది. జుట్టు కూడా తెల్లటి వర్ణంలో ఉంది. అతడిని చూసిన కొందరు పిల్లలు ఆశ్చర్యంగా చూస్తూ, ఇతనెందుకు ఇలా ఉన్నాడు అని ఒకరిలో ఒకరు అనుకున్నారు. మరికొందరు నవ్వుకున్నారు. ఆ బాలుడు మాత్రం నిశ్శబ్దంగా వెళ్ళి తన సీట్లో కూర్చున్నాడు. కొద్దిసేపటి తరువాత టీచర్ క్లాసులోకి వచ్చి పిల్లలతో ఇలా అన్నారు. పిల్లలు, ఇంద్రధనుస్సు అందంగా కనిపించడానికి 7 రంగులు అవసరం. ఒక్క రంగు మాత్రమే ఉంటే అది

ఇంద్రధనస్సు కాదు కదా. అలాగే ఈ ప్రపంచం అందంగా ఉండటానికి మనుషుల వైవిధ్యం అవసరం. రూపం మారవచ్చు, కానీ మనిషి విలువ మాత్రం అందరిది సమానమే. ఆ మాటలు విన్న తర్వాత పిల్లల ఆలోచనలు మారిపోయాయి. వారు ఆ కొత్త విద్యార్థితో స్నేహం చేశారు. కొద్ది రోజులకే అతను చదువులోనూ చిత్రలేఖనంలోనూ తన ప్రతిభతో అందరినీ ఆశ్చర్యపరిచాడు.

ఈ కథ కల్పితమే అయినప్పటికీ ఇలాంటి అనుభవాలు ఆల్బినిజంతో జీవిస్తున్న అనేక మంది జీవితాల్లో నిజంగానే జరుగుతూ ఉంటాయి. వారిని మార్చాల్సిన అవసరం లేదు, మారాల్సింది మన దృష్టికోణం. అందుకే ప్రతి సంవత్సరం జూన్ 13న అంతర్జాతీయ ఆల్బినిజం అవగాహన దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు.

ఆల్బినిజం అంటే ఏమిటి? ఆల్బినిజం అనేది ఒక అరుదైన జన్యుపరమైన పరిస్థితి. మన శరీరానికి, చర్మానికి, జుట్టుకు, కళ్లకు రంగును ఇచ్చే మెలనిన్ అనే వర్ణద్రవ్యం తక్కువగా లేదా అసలు ఉత్పత్తి కాకపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది. చాలామంది పొరపాటున దీన్ని వ్యాధిగా లేదా అంటువ్యాధిగా భావిస్తారు, కానీ అది పూర్తిగా తప్పు. ఆల్బినిజం ఎవరి నుండి ఎవరికి సోకదు. ఇది జన్యువుల ద్వారా సంక్రమించే ఒక సహజ పరిస్థితి మాత్రమే. దీని గురించి సమాజంలో ఉన్న కొన్ని అపోహలు. ఆల్బినిజం అంటువ్యాధి కాదు, ఇది జన్యుపరమైన పరిస్థితి. ఆల్బినిజం ఉన్నవారు సాధారణ జీవితం గడపలేరు కాదు, సరైన ఆరోగ్య సంరక్షణ, కుటుంబ మద్దతు, సమాజ సహకారంతో వారు అన్ని రంగాల్లో రాణించగలరు. వీరిలో ప్రతిభ తక్కువగా ఉంటుంది కాదు, ప్రతిభకు చర్మరంగుతో సమస్యతో ఎలాంటి సంబంధం లేదు.

అల్బినిజం ఉన్న వ్యక్తులు ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో వివక్ష, అపోహలు, హింస, సామాజిక బహిష్కరణకు గురవుతున్న నేపథ్యంలో వారి హక్కులను పరిరక్షించాల్సిన అవసరాన్ని గుర్తించిన ఐక్యరాజ్య సమితి 2014 జూన్ 13 అంతర్జాతీయ ఆల్బినిజం అవగాహనా దినోత్సవంగా ప్రకటించింది. 2015 నుండి ప్రతి సంవత్సరం ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తూ ప్రపంచవ్యాప్తంగా అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇక ఆల్బినిజం ఉన్నవారికి ఎదురయ్యే సవాళ్లు. ఈ పరిస్థితి ఉన్నవాళ్లలో చాలామందికి చూపు సమస్యలు, వెలుతురు పట్ల అధిక సున్నితత్వం, ఎండలో చర్మం త్వరగా దెబ్బతినడం, చర్మ క్యాన్సర్ ప్రమాదం పెరగటం, ఇటువంటి ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. కానీ వీటన్నింటికంటే పెద్ద సమస్య సమాజంలోని అపోహలు, ఇంకా వివక్ష. ఆరోగ్యపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఆల్బినిజం ఉన్నవారు కొన్ని సాధారణ జాగ్రత్తలు పాటిస్తే ఆరోగ్యంగా జీవించవచ్చు. బయటకు వెళ్ళేటప్పుడు సన్స్క్రీన్ ఉపయోగించడం, టోపీ లేదా గొడుగు వాడడం, పూర్తి చేతుల దుస్తులను ధరించడం, సూర్యరశ్మిలో ఎక్కువసేపు ఉండకపోవడం, కంటి వైద్యులను క్రమం తప్పకుండా సంప్రదించడం, చర్మ పరీక్షలు చేయించుకోవడం.

ఆల్బినిజం ఉన్న పిల్లలకు చూపు సమస్యల కారణంగా బ్లాక్ బోర్డ్ స్పష్టంగా కనిపించకపోవచ్చు. అందుకే ముందు వరుసలో కూర్చోబెట్టడం, పెద్ద అక్షరాలతో పాఠ్య సామాగ్రి ఇవ్వడం, అవసరమైన దృష్టి సహాయక పరికరాలు అందించడం, ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపించడంతో ఎంతో ఉపయోగపడుతుంది.

ఆల్బినిజం ఉన్న పిల్లలను కుటుంబ సభ్యులు ఆత్మవిశ్వాసంతో పెంచాలి. స్నేహితులు, బంధువులు, ఉపాధ్యాయులు వారిని వేరుగా కాకుండా సహజంగా చూడాలి. హేళన చేసే మాటలు వారి మనసును గాయపరుస్తాయి. ప్రోత్సాహమిస్తే మాటలు వారి భవిష్యత్తును మార్చగలవు.

అవకాశం. మరి మనం ఏం చేయాలి? ఆల్బినిజం గురించి సరైన సమాచారాన్ని తెలుసుకుందాం. తప్పుడు ప్రచారాలను నమ్మకండి. ఎవరి రూపాన్ని చూసి ఎగతాళి చేయవద్దు. పిల్లలకు చిన్నప్పటి నుండే వైవిధ్యాన్ని గౌరవించడం నేర్పుదాం. సమాన అవకాశాలు కల్పించే సమాజ నిర్మాణానికి తోడ్పడదాం. ఈ సందర్భంగా మనం నేర్చుకోవాల్సిన కొత్త పాఠం ఏమిటంటే, ప్రతి మనిషి ప్రత్యేకమైనవాడు. చర్మ రంగు, రూపురేఖలు, శారీరక లక్షణాలు ఏవైనా కావచ్చు, ప్రతి ఒక్కరికి సమాన గౌరవం, భద్రత, విద్య, ఆరోగ్యం, ఉపాధి అవకాశాలు లభించాలి. మనం ఒక చిన్న మార్పు తీసుకురాగలం. ఒకరిని చూసి నవ్వడం బదులుగా చిరునవ్వుతో పలకరించవచ్చు. అపోహలు పంచడం బదులుగా నిజమైన సమాచారాన్ని పంచవచ్చు. వివక్ష చూపడం బదులుగా స్నేహహస్తం అందిస్తే బాగుంటుంది. కాబట్టి ఆల్బినిజం ఉన్న వ్యక్తులు భిన్నంగా కనిపించవచ్చు, కానీ వారి కలలు, ఆశలు, భావాలు, సామర్థ్యాలు మనలాగే ఉంటాయి. ఇంద్రధనుస్సు అందంగా ఉండటానికి అన్ని రంగులు అవసరమైనట్టుగా ఈ ప్రపంచం అందంగా ఉండటానికి వైవిధ్యం అవసరం.

ఈ అంతర్జాతీయ ఆల్బినిజం అవగాహన దినోత్సవం సందర్భంగా మనమందరం ఒక సంకల్పం చేద్దాం. రూపాన్ని కాదు మనిషిని గౌరవిద్దాం, చర్మరంగుని కాదు చిత్తశుద్ధిని గుర్తిద్దాం, వివక్షను కాదు సమానత్వాన్ని ప్రోత్సహిద్దాం, అపోహలను కాదు అవగాహనను వ్యాప్తి చేద్దాం. ఇలా ప్రతి ఒక్కరికి గౌరవం, భద్రత, సమాన అవకాశాలు ఉన్న సమాజాన్ని నిర్మించడం మన అందరి బాధ్యత.

ఇంతవరకు ఇంటర్నేషనల్ ఆల్బినిజం అవేర్నెస్ డే, అంతర్జాతీయ ఆల్బినిజం అవగాహన దినోత్సవం సందర్భంగా కొన్ని వివరాలు విన్నారు.

మీరు విన్న ఆ పాట ఎంతవాడు కాని చిత్రంలోనిది. పాడినవారు బెన్నీ దయాల్ మహతి, రచన శివగణేష్, సంగీతం హరీష్ జయరాజ్. ఇప్పుడు వినండి ఆరోగ్య జీవనం శీర్షికన హెల్దీ లైఫ్ స్టైల్ అండ్ సిస్టమాటిక్ డయాగ్నోసిస్. ఈ అంశం గురించి డాక్టర్ శ్రీధర్ రెడ్డి పెద్ది గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ కె. సందీప్.

0: ఆరోగ్య జీవనం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో శ్రీధర్ రెడ్డి పెద్ది గారు మనతో పాటు స్టూడియోస్లో ఉన్నారు. సార్ నమస్కారం.
1: సార్ నమస్కారం. సార్
0: డాక్టర్ గారు, ఈ డయాగ్నోస్టిక్ టెస్ట్లు గురించి, గుండె ఆరోగ్యానికి సంబంధించి పీరియాడికల్గా కొన్ని వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటే మంచిదా?
1: అది ఇప్పుడు నవడేస్ ఈ హార్ట్ అటాక్స్ ఎర్లీ ఏజ్లో కూడా వస్తున్నాయి. సో ఏజ్ అనేది మనకు 20-25 పేషెంట్లు కూడా చూసాము. ఇంకా 25-35 ఈ యంగ్ ఏజ్ హార్ట్ అటాక్స్ మోర్ డేంజరస్. సార్ థైరాయిడ్ ఒకటి కాంబినేషన్గా నవడేస్ థైరాయిడ్ ప్రాబ్లం కూడా చాలామందికి వస్తుంది. థైరాయిడ్ పెద్దగా హార్ట్ మీద ఎఫెక్ట్ ఉండదు, కాకుండా కొంతమందికి ఏంటంటే హార్ట్ మనకు హార్ట్ చుట్టూ నీరు చేరుతుంది థైరాయిడ్ ఉన్న వాళ్ళకి. అదొకటి ఈసీజీ ఒకటి బేసిక్ టెస్ట్ ఒకటి చేయించుకోండి. ఈసీజీ నాట్ 100. ఇప్పుడు ఈసీజీ ఈరోజు ఇప్పుడు 1 అవర్లో నార్మల్ ఉండి రేపు 1 అవర్లో ఇమీడియట్గా చేంజెస్ రావచ్చు. ఈ బేసిక్ టెస్ట్ ఇవి చేయించుకుంటే

0: సరిపోతుంది. నవడేస్ ఇంకొకటి ఏంటంటే మనకు కిడ్నీ వ్యాధులు కూడా బాగా ఎక్కువ అవుతున్నాయి. ఈ డయాబెటిక్ ఉన్న వాళ్ళకి కిడ్నీ ఎఫెక్ట్ వస్తుంది, వాళ్ళకు కూడా క్రియాటిన్ అనేది ఇంపార్టెంట్. బేసిక్ షుగరు, కొలెస్ట్రాల్, క్రియాటిన్ అనేది కిడ్నీ ఫంక్షన్, ఈసీజీ, హీమోగ్లోబిన్, ఈ 5 టెస్ట్ బేసిక్ టెస్టులు మనకి ఎక్కడైనా చాలా ఒక తక్కువలో తక్కువ అమౌంట్లలో 300-400 అన్నీ అయిపోతాయి సార్. ఇవి నవడేస్ ఏంటంటే ఈ టెస్ట్ కూడా చాలా కాస్ట్లు ఎక్కువైపోయినాయి, అఫోర్డబుల్ కూడా చాలా నాట్ ఈజీగా సార్ అందరికీ.
1: కానీ సార్ ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే ఒక చిన్న సమస్యకి వెళ్ళినా కూడా ఏ సిరీస్ ఆఫ్ డయాగ్నోస్టిక్ టెస్ట్ రాస్తున్నారు, ఇది అంటే ఈజ్ ఇట్ మ్యాండేటరీ, అది కంపల్సరీ చేయాలని ఉంటుందా లేదంటే?
0: లేదు, 100% కాదు సార్. ఇప్పుడు మీకు తెలుసు ఇప్పుడు ఎట్లా మీ కార్పొరేట్ కల్చర్ ఎలా ఉంటుంది మామూలు గవర్నమెంట్ హాస్పిటల్లో. ఇప్పుడు మనకు తెలంగాణ గవర్నమెంట్లో చూస్తే మీకు చాలా వరకు టెస్ట్లు అన్ని చాలా ఫ్రీగా, అంటే ఇంకా చాలామందికి అవేర్నెస్ రాలేదు ఈ తెలంగాణ డయాగ్నోస్టిక్. దర్ ఇస్ అ గుడ్ వన్ వాట్ ద మన గవర్నమెంట్ చాలా చేస్తున్నారు. ఇప్పుడు మనకు నేషనల్ హెల్త్ స్కీమ్లలో కూడా ఆయుష్మాన్ భారత్ దానిలో కూడా ఉన్నాయి సార్, అవి మంచి ఫ్రీ అండ్ మంచి టెస్టులు బాగున్నాయి. మీరంటే కార్పొరేట్లో వెళ్ళగానే అది చాలామందికి మనకు ఇంకోటి ఏంటంటే ఈ ఈ సోషల్ మీడియాలో కూడా ఒకటి చూసి ఒకటి వాళ్ళకు కన్ఫ్యూజన్ అవుతుంటారు, అది కూడా మంచిది కాదు. సో బేసిక్ టెస్ట్ అడగండి మీరు, మామూలుగా మీకు పేషెంట్కి అన్ని రైట్స్ ఉంటాయండి. సార్ ఈ టెస్ట్ ఎందుకు చేస్తున్నారు, ఈ టెస్ట్ అవసరమా, చాలామంది భయపడతారు డాక్టర్తో ఎక్కువ మాట్లాడడానికి భయపడతారు. ఎప్పుడు అట్లా పేషెంట్ రైట్స్ అండి అవి, ఎనీథింగ్ మీరు ఏ రిపోర్ట్స్ కానీ మీకు కంపల్సరీ అన్ని హాస్పిటల్లో అడ్మిట్ అయిన వాళ్ళు కూడా కొన్ని హాస్పిటల్లో రిపోర్ట్స్ ఇవ్వరు, అదేందో పెద్ద వాళ్ళ ఓన్ సొంత సొమ్మైనట్టు చేస్తారు, అది తప్పు. పేషెంట్ రైట్స్ అంటే వాళ్ళకి అన్నీ ఇవ్వాలి, చెప్పాలి మొత్తం అవన్నీ, ప్రతి ఒక్కటి ఏం చేస్తున్నారు, ఎందుకు ఇప్పుడు టాబ్లెట్ ఎందుకు ఇస్తున్నారు అనేది కూడా రీజన్ ఉంటుంది చెప్పాలి, దాని సైడ్ ఎఫెక్ట్ చెప్పాలి, ఈ టెస్ట్ దేనికి చేస్తున్నారు, అది అవసరమా, అవన్నీ పేషెంట్స్ మెయిన్గా రైట్స్ వాళ్ళు అడగాలి మెయిన్. చాలామంది అడగడానికి జంకుతారు.
1: కానీ ఇప్పుడు ఎలా ఉన్నాయి సార్ హాస్పిటల్స్, హాస్పిటల్ విధానం కానీ, అసలు డాక్టర్ని వెళ్ళి ఆ వెయిటింగ్ పీరియడ్స్ చాలా ఎక్కువ ఉంటాయి, ఆయన వెళ్ళి అసలు డాక్టర్ని చూస్తే ఒక దేవుణ్ణి కలిసినంత పని కూడా అవుతుంది కొన్ని హాస్పిటల్స్, అన్ని హాస్పిటల్స్ కాదు.
0: 100%
1: ఆయన డాక్టర్ని కలిసిన తర్వాత ఆయన ఏం చెప్తారు, 2 నిమిషాలే ఉంచుతారు లోపల.
0: అదే మనకు క్లినికల్ ఇప్పుడు ఇంతకుముందు సార్ ఒకప్పుడు మీరు అన్నట్టు చేయి బట్టి నాడి బట్టి వైద్యం చేసేది, క్లినికల్ డయాగ్నోసిస్ చాలా తక్కువైపోయింది ఫస్ట్ థింగ్. ఇంకొకటి ఏంటంటే మనకు కాలేజీలు కూడా ఎక్కువైపోయినవి, టీచింగ్లో కూడా మెడికల్గా చాలా వరకు ప్రైవేట్ కాలేజీలలో కూడా పేషెంట్స్ వాళ్ళకు కొద్దిగా తక్కువగా ఉంటారు. ఒక పేషెంట్ ఒక 10-20 స్టూడెంట్స్ ఎగ్జామిన్ చేయడంలో వాళ్ళకు నేర్చుకునేది కూడా చాలా తక్కువగా ఉంటుంది. క్లినికల్ ఎగ్జామినేషన్ కనుక బాగా నేర్చుకొని మనము ఫస్ట్ పేషెంట్ రాగానే ఒక హిస్టరీ ఓపిక్గా 10 నిమిషాలలో ఒక పేషెంట్ హిస్టరీ తీసుకుని ఎగ్జామిన్ చేసి మొత్తం స్టార్టింగ్ పల్స్, బీపీ ఎగ్జామినేషను, ఆస్కల్టేషన్ అంటాం స్టెథోస్కోప్తో మనం దానిలో మర్మర్ ఉందా ఏముంది దానిలోనే 90% తెలుస్తుంది. కానీ ఈ క్లినికల్ నాలెడ్జ్ తగ్గిపోవడం వల్ల ఇన్వెస్టిగేటివ్ డయాగ్నోసిస్ బాగా అయిపోయింది సార్, దానివల్ల ఇప్పుడు పేషెంట్స్ కూడా నమ్మడం కూడా అంత ఈజీగా లేరు. అందుకని ప్రతి డాక్టర్ దగ్గరికి ఒక దగ్గర పోయిన వాళ్ళను మనం వాళ్ళను పేషెంట్ నమ్మడం లేదు, ఎందుకంటే ఇలా అవసరమా టెస్ట్ అవసరమా. ఇంకొకటి ఏంటంటే ఆటోమేటిక్గా ఈ టెస్ట్లు ఇంకోటి మనకు ఈ సోషల్ మీడియా వచ్చేసరికి వాళ్ళ ఫ్రెండ్స్కు ఆల్రెడీ పంపిస్తారు, నేను ఇక్కడ పోయానరా ఇవాళ ఈ టెస్ట్ వచ్చినవి ఇది అవసరమా అని.
1: నేను అక్కడికి వెళ్ళాను ఆయన చెప్పలేదే
0: అని అతను ఇంకొకటి అడ్వైజ్ చేస్తారు, ఇంకొక డాక్టర్ మా డాక్టర్ తెలిసిన డాక్టర్ అక్కడికి వెళ్ళండి అంటే అది మీరు అన్నట్టు 100%. ఇప్పుడు నేను కూడా నేను మనకు ఒపీనియన్ నాకు కూడా ఇప్పుడు నేను వేరే డాక్టర్ నేనే డిపార్ట్మెంట్కి వెళ్ళాలంటే నేను కూడా ఇంకో డాక్టర్ ఎవరు అనేది ఆలోచించాలి కదా. సో అలానే ఇప్పుడు చాలా సెకండ్ ఒపీనియన్స్ చాలా అయినవి, ఎందుకంటే ఇది అవసరమా, టెస్ట్ అవసరమా, ఈ ట్రీట్మెంట్ అవసరమా అనేది పేషెంట్లకు కూడా ఈ సోషల్ మీడియాలో ఇవన్నీ వచ్చేసరికి.
1: ఈ సోషల్ మీడియా వల్ల కన్ఫ్యూజన్ తగ్గించుకోవడానికి మీరు ఏం చెప్తారు సార్?
0: ఫస్ట్ సోషల్ మీడియా అనేది ఎక్కువగా ఆధారపడకండి. ఇప్పుడు మనకు ఫస్ట్ మనకు క్లినికల్గా మీరు ఒక డాక్టర్ మంచిగా మీరు 2 ఒపీనియన్ తీసుకోండి, ఒపీనియన్లో తప్పు లేదు, 2-3 డాక్టర్లు ఒపీనియన్ తీసుకోండి. ఎప్పుడవి ఎలెక్టివ్ ప్రొసీజర్స్కి, ఎలెక్టివ్ ప్రొసీజర్ అంటే ఆ పేషెంట్కు ఇప్పుడు ప్రాబ్లం ఉంది కానీ సిమ్టమ్స్ ఏమి లేవు. ఇప్పుడు మీరు అన్నట్టు కార్డియాక్ ప్రాబ్లం ఉంది, ఆయన వచ్చారు ఈజీజీలో చేంజ్ చేస్తున్నవి, సిమ్టమ్స్ ఏమి లేవు,
1: వెంటనే సర్జరీ చేయాల్సిన అవసరం లేదు.
0: ఆ టైంలో మీరు 2-3 ఒపీనియన్ తీసుకోండి, దానిలో మనకు ఆల్రెడీ తెలిసిపోతుంది. మళ్ళీ ఇంకోటి ఇప్పుడు మనకు యాంజియోగ్రామ్ టెస్ట్ అంటారు, సిటీ కాల్షియం స్కోర్ వచ్చింది, సిటీ యాంజియోగ్రామ్ వచ్చింది, అవన్నీ ఉన్నవి, వాటికి ఎలెక్టివ్ ప్రొసీజర్ ఇవి ఎమర్జెన్సీ అవసరం లేదు. అది ఆ క్లినికల్గా వాళ్ళు బాగా నేర్చుకొని అది అవసరమా లేదా అని చెప్తారు. సో అంత నమ్మకంతో వచ్చినప్పుడు మనం కూడా ఆ నమ్మకాన్ని వాళ్ళని వమ్ము చేయకూడదు, చేయకుండా కరెక్ట్గా అడ్వైజ్ ఇచ్చినాం అనుకోండి అదే పేషెంట్ ఇంకొక పేషెంట్ పట్టుకుంటూ వస్తాడు.
1: అసలు మనం డాక్టర్ రూమ్లోకి ఎంటర్ అవ్వగానే ఒక 2 నిమిషాలు మనతో ఆ

0: ప్రత్యయంగా డాక్టర్ మాట్లాడితే సగం జబ్బు తగ్గిపోతుంది.
1: 100% సార్ మీరు అనేది, ఎందుకంటే మనము తొందర పడకుండా ఫాస్ట్ ఫాస్ట్గా వాళ్ళు ఏదో తొందర ఫాస్ట్గా ఎవరికి వాళ్ళకు ఇప్పుడు హెల్త్ అనేది ఎవరికైనా ఇంపార్టెంట్ సార్. హెల్త్ ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా మనకు డాక్టర్కి అది చిన్నది కావచ్చు, కానీ పేషెంట్కి అది పెద్దది. ఆ యొక్క చిన్న రిపోర్టు అది అబ్నామల్నా వాళ్ళకు ప్యానిక్ అవుతుంటారు. కూర్చోబెట్టి మాట్లాడి మంచిగా కౌన్సిలింగ్ చేసేస్తే సగం జబ్బు 100% పోతుంది. ఈ టెస్టులు కూడా అన్నీ అవసరం లేదు.
0: అలా ఉందనే ఒక కామన్ మ్యాన్ హాస్పిటల్లో అడ్మిట్ అయితే అప్పు చేయాల్సిందే సార్ ఇప్పుడున్న పరిస్థితులు.
1: 100% సార్. ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి మనకు ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భారత్ పెట్టారు, కానీ అవి అన్ని హాస్పిటల్లు తీసుకుంటలేరు కదా. అన్ని హాస్పిటల్లు తీసుకో, ఇప్పుడు వాళ్ళకు ప్రతి ఒక్కరికి ఒకప్పుడు 30 ఇయర్స్ క్రితము ఉస్మానియా గాంధీ హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళం. అప్పుడు ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ లేవు కదా. ఆ డాక్టర్లే అప్పుడు ఒకప్పుడు వన్ ఆఫ్ ద ఫేమస్ డాక్టర్లు ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేసేవాళ్ళు కదా. అప్పుడు మనకు ఇప్పుడు గవర్నమెంట్కి వెళ్ళాలంటే అదొక అంటే గవర్నమెంట్లో మంచిగా చూస్తారో లేదో అనేది ఆ యొక్క
0: ఒక టబు అయిపోయింది.
1: సో ఇప్పుడు మంచి మనకు ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఇప్పుడు బాగా చేస్తుంది. ఇప్పుడు మీరు టీమ్స్ వస్తున్నవి మనకు హాస్పిటల్లో, అటువంటి చాటల్లో చాలా వాటిలో మనకు యాక్చువల్గా చెప్పాలంటే గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా బాగుంటారు. మంచి వైద్య వృత్తి బాగా నేర్చుకున్నారు, ఎందుకంటే మీకు క్లినికల్ ఎక్స్పీరియన్స్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఎక్కువ ఉంటుంది, ఎక్కువ నేర్చుకుంటారు, ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది, బాగుంటుంది. అది ప్రజలకు ఏంటంటే కొంత అపోహ అది పోదు అట్లా తప్పది అనుకోవడం. సో ఆల్వేస్ మీరు గవర్నమెంట్ హాస్పిటల్లో మంచి ఇన్వెస్ట్మెంట్లు ఉన్నవి, మొత్తం టోటల్గా ఫ్రీ అవుతుంది. అక్కడికి వెళ్ళి మొత్తం అన్ని ట్రీట్మెంట్ ప్రతి ఒక్కటి, ఈవెన్ ఇంజెక్షన్స్ కూడా చాలా కాస్ట్లీ ఇంజెక్షన్స్ కూడా మనకు గవర్నమెంట్ హాస్పిటల్లో అన్ని లభిస్తున్నాయండి. ఇప్పుడు మనకు ఎనీ హాస్పిటల్లో ఇప్పుడు ఉస్మానియా కానీ గాంధీ కానీ ఎక్కడైనా చూడండి, కాకతీయలో కూడా ఇప్పుడు కార్డియాలజీ డిపార్ట్మెంట్ కానీ సూపర్ స్పెషాలిటీ డిపార్ట్మెంట్ అన్నీ మంచిగా డెవలప్ అయినవి.
0: అయితే మనం మళ్ళీ గుండెకి సంబంధించి మాట్లాడుకుంటే గుండె ఆరోగ్యకరంగా ఉండాలంటే ఫుడ్స్ ఎలాంటివి తీసుకో?
1: ఫుడ్స్ ఫస్ట్ కొన్ని ఫుడ్స్తోని ఇప్పుడు మన కొలెస్ట్రాల్ పెరుగుతుంది సార్. కొలెస్ట్రాల్లో మెయిన్ ట్రైగ్లైరైడ్స్ అంటాము. ట్రైగ్లైరైడ్స్ పెరగడానికి కొద్దిగా రెడ్ మీట్ ఇంపార్టెంట్, ప్రాన్స్ ఒకటి, మనం వైట్ రైస్ చాలామంది మనం వైట్ రైస్ తింటాం, దానిలో కూడా కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది. స్వీట్స్ ఒకటి మెయిన్గా కొద్ది తగ్గించాలి. ఏదైనా మోతాదులో తినాలి. ఇంకోటి తిన్నది మంచిగా డైజెషన్ అవుతే ప్రాబ్లమ్ డిసీజెస్ తక్కువ ఉంటుంది సార్.
0: ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం అదే కదా సార్, మనం ఆఫీసులో కూర్చొని వర్క్ చేస్తాం, బోన్ చేస్తాం, మళ్ళీ కూర్చొని వర్క్ చేయాల్సిన పరిస్థితే ఉంటుంది.
1: ఉంటుంది అంటే డైజెషన్ బాగుంది రోజు, అంటే మీరు అన్నట్టు ఇష్టం ఉన్నది ఎక్కువ తినకుండా మోతాదులో తినండి. అది తింటే ఏ డైజెషన్ ప్రాబ్లం ఏమి లేకుండా మాత్రం డిసీజ్ చాలా తక్కువ ఉంటుంది సార్.
0: తిన్న తర్వాత కాస్త అయినా కష్టం చేయాలి.
1: కష్టం చేయాలి అంటే మనకు తిన్న తర్వాత మెయిన్గా ఈ హార్ట్ పేషెంట్లు నడవకూడదు సార్. చాలామంది మీరు తిన్న తర్వాత నడుస్తే మంచిది, కానీ ఒక గ్యాప్ ఇవ్వాలి, ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్. బట్ హార్ట్ పేషెంట్లు ఏమన్నా హార్ట్ వాల్వ్ ఆపరేషన్ అయిన వాళ్ళు కానీ, హార్ట్ బైపాస్ అయిన వాళ్ళు కానీ, హార్ట్ ఫంక్షన్ తక్కువ ఉన్న వాళ్ళు తిన్న తర్వాత ఎప్పుడు నడవకూడదు, రెస్ట్ తీసుకోవాలి సార్ మ్యాక్సిమం. మీరు ఎప్పుడు కూడా నా వ్యాయామం చేసేది కానీ నడిచేది కానీ తినకముందే, అది మార్నింగ్ కానీ ఈవినింగ్ కూడా తినకముందే చేస్తే చాలా మంచిది.
0: ఇప్పుడు ఇందాక మీరు మాట్లాడుతూ క్లినికల్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడారు సార్, అది ఇదివరకటి రోజుల్లో ఎక్కువ ఎందుకు ఉండేది, ఇప్పుడు ఎందుకు ఉండట్లేదు, అది ఎక్కువగా ఉండాలంటే మీరేమి సలహా ఇస్తారు?
1: క్లినికల్ ఎక్స్పీరియన్స్ పేషెంట్స్ స్టూడెంట్స్ కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించాలి ఫస్ట్. మనకు మేము అప్పుడు ఆ టైంలలో చదువుకున్నప్పుడు మేము ఏ ఈవినింగ్ టైం అయినా నైట్ టైం అయినా పోయి హాస్పిటల్లో పేషెంట్ రాగానే వాళ్ళ ఎగ్జామినేషను సీనియర్స్ను మంచిగా అడిగి నేర్చుకోవడము, వాళ్ళతో క్లాసెస్ చెప్పించుకోవడము. ఆ కేస్ పేషెంట్ మనకు చదివింది మనకు ఎప్పుడు గుర్తుండదు సార్. మెడికల్గా మీరు ఎంతమంది పేషెంట్ చూస్తే, ఎంతమంది క్లినికల్గా మీరు పేషెంట్ చూసి నేర్చుకున్నది అదే గుర్తుంటుంది లైఫ్లో. నెక్స్ట్ పేషెంట్కి ట్రీట్మెంట్ ఇచ్చేది కూడా ఈ పేషెంట్ సింప్టమ్స్ ఎలా ఉన్నాయి. దానివల్ల నువ్వు క్లినికల్గా నేర్చుకుంటే ఇన్వెస్టిగేషన్ మీరు తక్కువ రాస్తారు. క్లినికల్గా నేర్చుకుంటే మీరు ఇన్వెస్టిగేషన్స్ తక్కువ రాస్తారు, పేషెంట్స్ కూడా బర్డెన్ తక్కువ ఉంటుంది. ఇక్కడ క్లినికల్గా నేర్చుకోకపోవడం వల్ల వాళ్ళు చాలా వరకు ఇన్వెస్టిగేషన్ మీద డిపెండ్ కావాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అది పేషెంట్ కూడా బర్డెన్ అవుతుంది, అది ఎవరికైనా మంచిది కాదు. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్తో ట్రీట్మెంట్ అనేది అది కొంతవరకే, కొన్ని డిసీజ్ వరకే సబబ్.
0: నెంబర్ ఆఫ్ పేషెంట్స్ ఇస్ ద స్కేల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్.
1: ఎస్, 100% సార్. మీరు ఏదైనా చూడండి, మీరు ఎంతమంది పేషెంట్ చూస్తే అన్ని డిసీజులు నీకు గుర్తుంటుంది, ట్రీట్మెంట్ కూడా బాగుంటుంది.
0: ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఫెసిలిటీస్ బాగుంటున్నాయి, అక్కడ అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి అన్నా కూడా మనము ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్ వైపే మొగ్గు చూపుతాము. దట్ ఈస్ ద ట్రెండ్ నౌ.
1: అంటే అది అవేర్నెస్ ఇంకా రావాలి సార్. అవేర్నెస్ వస్తే ఆటోమేటిక్గా మనం డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే బర్డెన్ చాలా వరకు, ఇంకోటి ఏంటంటే సార్, ఇన్సూరెన్స్ చాలా వరకు హెల్త్ ఇన్సూరెన్స్ లేవు చాలామందికి. ఇన్సూరెన్స్ ఒక్కటి పేషెంట్ అవేర్నెస్ వచ్చిందనుకోండి, అప్పుడు మనకు ప్రైవేట్ హాస్పిటల్ కూడా వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి వస్తుంది. కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో ఇప్పుడు చాలా డెవలప్ అయినాయి, చాలా బాగున్నాయి సార్. ప్రతి ఇన్వెస్టిగేషన్స్ మీరు నాట్ ఓన్లీ పెట్ స్కాన్ ఉంది, ఎంఆర్ఐ ఉంది, యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీలు, బైపాస్,

0: ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నారు కదా ఇప్పుడు చాలా వరకు మొన్న ఉస్మానియాలో నిమ్స్ నిమ్స్లో ఎలాగో అవుతుంటుంది. నిమ్స్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఇన్ తెలంగాణ అండి. ఇంకా ఇప్పుడు ఈ టీమ్స్ వచ్చాక ఇంకా బాగుంటుంది 100%. మూడు టీమ్స్ వస్తున్నాయి కదా తెలంగాణ ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్స్, అవి వస్తే మాత్రం పేషెంట్స్కి రియల్లీ అందుబాటులో ఉండడం అనేది అసౌకర్యాలు అందినట్టు పేషెంట్కు.
1: హోపింగ్ ఫర్ హెల్దీ ఫ్యూచర్.
0: ఎస్ 100% సార్. మనకు ఈరోజు ధనవంతుడు కోటీశ్వరుడు ఎవడంటే ఏమీ బీపీ లేదు, షుగర్ లేదు, హార్ట్ ప్రాబ్లం లేదు, ఏమి లేనివాడే వాడే కోటీశ్వరుడు.
1: ఇంకోటి ఈ బీపీ కానీ షుగర్ కానీ ఏదైనా ఉన్నా కూడా తగు జాగ్రత్తలు తీసుకుని మెయింటైన్ చేసుకుంటూ ఆరోగ్యంగా ఉండొచ్చు.
0: ఉండొచ్చు 100% సార్.
1: థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, చాలా మంచి విషయాలు చెప్పారు. మీ ఎక్స్పీరియన్స్తో జనరల్ హెల్త్కి సంబంధించి కూడా చాలా అనుమానాలు నివృత్తి చేశారు, మాకు గుండె ధైర్యాన్ని ఇచ్చారు. నమస్కారం.
0: థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు.

0: మీరింతవరకు ఆరోగ్య జీవనం శీర్షికన హెల్దీ లైఫ్ స్టైల్ అండ్ సిస్టమాటిక్ డయాగ్నోసిస్ ఈ అంశం గురించి డాక్టర్ శ్రీధర్ రెడ్డి పెద్ది గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ కె సందీప్.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
3: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
0: ఉదయ తరంగిణి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. చిత్రసీమ సినీ గీతాలు వినండి. హాయ్ నాన్న చిత్రం నుండి హేషాం గానం చేసి స్వరపరిచిన అనంత శ్రీరామ్ గీతం వినండి.

ఇంతవరకు శ్రీ ఎం ఆనంద్ గారి నాదస్వరం విన్నారు. ఈనాటి కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 9:00, వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు డెహ్రాడూన్లో ఇండియన్ మిలిటరీ అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్ సమీక్షిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 3 రోజుల పాటు స్లోవాక్ రిపబ్లిక్లో పర్యటిస్తారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ 2 రోజుల హైదరాబాద్ పర్యటనలో భాగంగా ఈ ఉదయం దుండిగల్ ఎయిర్ఫోర్స్ అకాడమీలో జరిగిన పాసింగ్ అవుట్ పరేడ్ సమీక్షించారు. రాజ్యసభ నామినేషన్ పత్రం తిరస్కరణపై కాంగ్రెస్ పార్టీ నేత మీనాక్షి నటరాజన్ పిటిషన్ సుప్రీంకోర్టు కొట్టేసింది. రాజ్యాంగ నిబంధనలకు వ్యతిరేకంగా ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ చందుర్కల్ల ధర్మాసనం స్పష్టం చేసింది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నియామక ప్రక్రియపై రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ నిన్న ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. నీట్ పునఃపరీక్ష సన్నద్ధతపై కేబినెట్ సెక్రటరీ డాక్టర్ టివి సోమనాథన్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. గల్ఫ్ ఆఫ్ ఒమన్లో అమెరికా నావికాదళం ఒక ఆయిల్ ట్యాంకర్పై జరిపిన దాడిలో 3 భారతీయ నావికులు మరణించడంపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. విదేశాంగ మంత్రి జయశంకర్ అమెరికా విదేశాంగ మంత్రి మార్కు రూబియోతో ఫోన్లో మాట్లాడి నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ 2026 కార్యక్రమం నిర్వహించేందుకు రాజకీయ పార్టీల సహకారం కోరుతూ రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి నిన్న సమావేశం నిర్వహించారు. ఈరోజు రేపు ఉత్తర దక్షిణ మధ్య తెలంగాణ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ విభాగంలో ఈరోజు సిడ్నీలో జరిగే సెమీఫైనల్స్ మ్యాచ్లో భారత క్రీడాకారిణి పివి సింధు జపాన్ క్రీడాకారిణి యమాగుచితో తలపడతారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ ఉదయం 10 గంటలకు వినవచ్చు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినీ గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి సీతారామం చిత్రం నుండి ఎస్పి చరణ్ రమ్య గానం చేసిన అనంత శ్రీరామ్ గీతం, సంగీతం విశాల్.

ఇళయరాజా సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి గానం చేసిన వేటూరి గీతం వినండి. చిత్రం కొండవీటి దొంగ.

చిత్రసీమ సినీ గీతాలు వింటున్నారు. ఠాకూ మహారాజ్ చిత్రం నుండి ఎస్ఎస్ ధమన్ సంగీత సారథ్యంలో భరత్ రాజ్, నకాష్ అజీజ్, రితేష్, ప్రణతి గానం చేసిన అనంత శ్రీరామ్ గీతం వినండి.

0: కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్ ఆప్కే సాత్.
2: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
3: అట్టా చెప్పు మరి.
2: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
4: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
0: చిత్రసీమకు పునః స్వాగతం. నీకు నేను నాకు నువ్వు చిత్రం నుండి రాజేష్ చిత్ర గానం చేసిన పెద్దాడమూర్తి గీతం వినండి. సంగీతం RP పట్నాయక్.

ఆయుధం చిత్రం నుండి ఉదిత్ నారాయణ్ ఉషా గానం చేసిన భీమ్స్ గీతం వినండి. సంగీతం వందే మాతరం శ్రీనివాస్.

చిత్రసీమ సినీ గీతాలు వింటున్నారు. వర్షం చిత్రం నుండి పాట వినండి. పాడినవారు అద్నాన్ సామి, సునీతారావు, సంగీతం దేవిశ్రీప్రసాద్, రచన సిరివెన్నెల.

బాబు తాకా చెప్పేస్తే ఓ పని పోతుంది బాబు, బుక్సును అడగే ఎక్కిస్తే ఓ పని పోతుంది బాబు, రోడ్డులు సర్వే చేసేస్తే ఓ పని పోతుంది బాబు, ఊరును మొత్తం చుట్టూస్తే ఓ పని.

అయిపోతుంది బాబు. అక్కడ నాన్న ఎదురొస్తే ఓ పనైపోతుంది బాబు. ఎంట్రన్స్ పేపర్ లీక్ అయితే ఓ పనైపోతుంది బాబు. ఎగ్జామ్ వాయిదా పడిపోతే ఓ పనైపోతుంది బాబు. లవ్ లెటర్ పోస్టులో వచ్చేస్తే మాత్రం

0: ఓ పనైపోయింది బాబు.
1: శ్రోతలకు ఒక ముఖ్య ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ సోమవారం 15వ తేదీ సాయంత్రం 7:15 ఇల్లు వాకిలిలో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో వానాకాలంలో మేలైన పశుగ్రాసాల సాగు ఈ అంశం గురించి రాజేంద్రనగర్ పశు వైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సిహెచ్ రామకృష్ణ గారు రైతులు, పశు పోషకులు, పశుపాలకులు అడిగే ప్రశ్నలకు, సందేహాలకు ప్రామాణికమైన సమాధానాలు, సలహాలు అందిస్తారు. ఆసక్తిగల రైతులు, పశు పోషకులు, పశుపాలకులు ఫోన్ చేయండి, సరైన సమాధానాలు, సలహాలు పొందండి. మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జతచేసి 2324085252, మరొక నంబర్ 2324085353, ఈ నంబర్లకు కాల్ చేయవచ్చు. అంశం మరొకసారి, వానాకాలంలో మేలైన పశుగ్రాసాల సాగు. ప్రకటన విన్నారు, ఇప్పుడొక పాట.

మీరు విన్న ఆ పాట సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రంలోనిది. చిత్రసీమ సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 10 గంటలు, వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు డెహ్రాడూన్లో ఇండియన్ మిలిటరీ అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్ సమీక్షించారు. ఈ ఏడాది 9 మంది మహిళా క్యాడెట్స్ పురుష క్యాడెట్లతో కలిసి పాసింగ్ అవుట్ పరేడ్లో పాల్గొనడం విశేషం. అమర్నాథ్ యాత్ర ప్రశాంతంగా సాగేలా చూసేందుకు యాత్రా మార్గంలో పర్యాటక ప్రాంతంలో కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, జమ్మూకాశ్మీర్ పోలీసులు, భద్రతా సంస్థలు సమన్వయంతో పనిచేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. ఒమన్ తీరంలో భారతీయుల నౌకలపై అమెరికా దాడి చేయడాన్ని భారత్ తప్పుపట్టింది. ఈ విషయంపై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో భారత విదేశాంగ మంత్రి జయశంకర్ ఫోన్లో మాట్లాడి నిరసన వ్యక్తం చేశారు. భారతీయుల నౌకలపై దాడులు చేసింది ఇరానే అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. అయితే భారత్లో ఇరాన్ రాయబార కార్యాలయం ఈ ఆరోపణలు ఖండిస్తూ ఎక్స్లో పోస్ట్ పెట్టింది. రాజ్యసభ నామినేషన్ పత్రం తిరస్కరణపై కాంగ్రెస్ పార్టీ నేత మీనాక్షి నటరాజన్ పిటిషన్ సుప్రీంకోర్టు కొట్టేస్తుంది. రాజ్యాంగ నిబంధనలకు వ్యతిరేకంగా ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ చందూర్కర్ల ధర్మాసనం స్పష్టం చేసింది. రాష్ట్రం ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ 2026 కార్యక్రమాన్ని నిర్వహించేందుకు రాజకీయ పార్టీల సహకారం కోరుతూ రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి నిన్న సమావేశం నిర్వహించారు. ఈ నెల 25 నుంచి జూలై 24 వరకు ఇంటింటి సర్వే నిర్వహిస్తారు. ఈరోజు రేపు ఉత్తర దక్షిణ మధ్య తెలంగాణ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ విభాగంలో ఈరోజు సిడ్నీలో జరిగే సెమీఫైనల్స్ మ్యాచ్లో భారత క్రీడాకారిణి పివి సింధు జపాన్ క్రీడాకారిణి యామగుచితో తలపడతారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ ఉదయం 11 గంటలకు వినవచ్చు.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు వినండి పద్మశ్రీ పురస్కార గ్రహీత సోమ్లాల్ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీమతి నిహారా కానేటి.
1: ఆకాశవాణి శ్రోతలకి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో 90 వసంతాలు ఆకాశవాణి పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మనం బ్రాడ్కాస్ట్ చేస్తున్న ఈ ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా పద్మశ్రీ అవార్డు శ్రీకేతావత్ సోమ్లాల్ గారు మనతో ఉన్నారు. నమస్తే సార్.
2: నమస్కారం అండి.
1: సార్, మరి మీతో మాట్లాడే ముందు మీ గురించి కొన్ని విషయాలు మా శ్రోతలకి చెప్పాల్సిందే. బంజారా భాషని, బంజారా సంస్కృతిని పరిరక్షిస్తూ రాబోయే తరాలకు అందరికీ కూడా ఈ భాష తెలియాలి, ఈ కల్చర్ తెలియాలి, వాటి కట్టుబాట్లు తెలియాలి అన్న ఉద్దేశంతో మీ రచనల ద్వారా, మీ సాహితీ సేవ ద్వారా కూడా భాషని సంస్కృతిని పరిరక్షించాలనే మీ ప్రయత్నం అంతా జరిగింది. దానికోసం డిప్యూటీ మేనేజర్ పోస్ట్ ని కూడా మీరు వదిలేసి వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని పూర్తిగా ఈ సేవలోకి వచ్చేసారు మీరు. దానికి రియలీ హార్ట్ఫుల్ గా మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి సార్. భారత ప్రభుత్వం పద్మశ్రీ ఇచ్చి మిమ్మల్ని సత్కరించడంతో మీ సేవని గుర్తించడమే కాకుండా దాని ఔన్నత్యాన్ని, దాని ఇంపార్టెన్స్ ని కూడా అందరికి చెప్పినట్టు అవుతుంది సార్. వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ దట్ అండ్ వీ కంగ్రాచులేట్ యూ సార్. సార్, మరి 90 ఇయర్స్ ఆకాశవాణి కంప్లీట్ చేసుకుంటున్న సందర్భంగా ముందుగా మీ రేడియో అనుభవాలతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెడదాం సార్.
2: మేము పుట్టింది తండాలో. తండాకు గ్రామానికి అసలు సంబంధం ఉండేది కాదు. ఈ తండాలు అడవుల్లో, గుట్టల్లో, కొండ కోనల్లో

0: అలా తండలు ఏర్పరచుకొని బతికేవాళ్ళం. అయితే అక్కడ కూడా కొండల్లో ఉన్నా అడవుల్లో ఉన్నా ఎక్కడున్నా ఆకాశవాణి మాత్రం వచ్చేది. అప్పుడు ఈ ఆకాశవాణిలో వచ్చే విద్యాపరంగా కానీ వ్యవసాయపరంగా కానీ సాహిత్యపరంగా కానీ అన్ని ప్రోగ్రాంలు వినేవాడిని నేను. నిజం చెప్పాలంటే రేడియోనే నా జీవితాన్ని పద్మశ్రీ దాకా తీసుకెళ్లిందనేసి నేను అనుకుంటూ ఉన్నాను.
1: చాలా గొప్ప మాట చెప్పారు సార్.
0: ఈ రేడియోలో మనం ఎందుకు మనం వాళ్ళను జాగృతి చేసుకోకూడదు, మన కల్చర్ని మన సంస్కృతిని ఎందుకు మనము బోధించుకోకూడదు, తెలుపకూడదు ప్రపంచానికి అనే ఉద్దేశంతో నేను పాటలు రాయటం మొదలుపెట్టాను. 10th వరకు చిన్న చిన్నగా ఏదో పాట రాసుకోవటం లేకపోతే స్కూళ్ళల్లో డ్రామాలు అవి వేసుకోవటం చేశాను. నేను జనగామలో చదివాను, మా ఊళ్ళో 2nd క్లాస్ వరకే ఉండే. అక్కడ నుండి 7th క్లాస్ వరకు బుల్లెపల్లిలో చదివాను. ఆ తర్వాత ఏబీబీ హై స్కూల్ జనగామకి వెళ్ళిపోయాను. ఏబీబీ హై స్కూల్ పక్కనే గీతా మందిర్ ఉండేది. గీతా మందిర్ నుండి ఎప్పుడు విన్నా కూడా ఘంటసాల భగవద్గీత వస్తూ ఉండేది, వినిపిస్తూ ఉండేది. వింటుంటే ఘంటసాల గారు పాడటం మధురంగా ఉంటుంది గొంతు. తర్వాత భావం నన్ను అటు చూసేలాగా చేసింది. ఈ భావాన్ని అప్పటికి ఏ భక్తి గ్రంథము లేదు బంజారాలలో, ఆ సప్తమాతృకలనే పూజించుకుంటూ ఉండేవాళ్ళు మా వాళ్ళు. ఈ భగవద్గీత అనే గ్రంథాన్ని లంబాడి భాషలో ఎందుకు అందించకూడదన్న ఉద్దేశంతో నేనేం చేశానంటే అటు కాన్సన్ట్రేషన్ చేయటం మొదలుపెట్టాను. దాంతో ఈ పాటలు చిన్న చిన్నగా రాయటం పాడటం అలా చేస్తూ ఉండేవాడిని. నాది 1979లో ఎస్ఎస్సి అయిపోయింది. ఎస్ఎస్సి అయిపోయిన తర్వాత నాకు హైదరాబాదే తెలియదు. అటువంటిది ఆల్ ఇండియా రేడియో ఎక్కడో ఉంది, ఆ అడ్రస్ కనుక్కొని అసెంబ్లీ ముందు ఉంది, అక్కడికి వెళ్తే నా పని అవుతుందన్న ఉద్దేశంతో సికింద్రాబాద్ స్టేషన్లో ట్రైన్ దిగి అక్కడి నుండి నడుచుకుంటూ వచ్చాను ఇక్కడికి.
1: సికింద్రాబాద్ నుంచి అసెంబ్లీ దాకా మీరు
0: నడుచుకుంటూ వచ్చాను? ఆటో లెక్కే బస్సు లెక్కే ఇదంతా లేదు నాకు అప్పుడు. ఆర్థిక స్తోమత కూడా అంతంతనే కదా, చదువుకున్నది కూడా హాస్టల్లోనే. ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు గేట్ దగ్గరనే ఆపేశారు. ఎవరు ఏంటి నిక్యం కావాలి అంటే, నేను ఇలా ఇలా బంజారా లాంగ్వేజ్లో పాటలు పాడాలనుకుంటున్నాను, నన్ను పర్మిషన్ ఇవ్వండి నాకు అనేసి అడిగాను. రానివ్వలేదు. లేదండి, బంజారా ప్రోగ్రాంలు లంబాడి ప్రోగ్రాంలు ఏం లేవు ఇప్పుడు, అవకాశం లేదన్నారు. అయినా నేను తిరగటం మొదలుపెట్టాను. అయితే రామారావు గారు భీమరావు గారు ఉండే అప్పుడు ప్రోగ్రామర్, 1991లో.
1: ఓకే,
0: 79 నుండి రాయటం మొదలుపెట్టాను. 82లో వచ్చాను ఫస్ట్. 82లో వస్తే ఒక యువవాణి ప్రోగ్రాంలో ఒక పాట పాడిచ్చారు. ఆ పాట ఒక చిన్న పల్లవి పాడతాను.
1: అంటే ఇది మొట్టమొదటిగా ఫస్ట్ టైం రేడియోలో మీరు పాడిన
0: పాట? పాడిన పాట.
1: ఓకే.
0: భరత జా

0: భాషలో దేశభక్తి గీతం రాసి పాడారు. అప్పుడు మీ వయసు ఎంత సార్?
1: 82 అంటే ఇంటర్మీడియట్ అయిపోయినాము.
0: ఓ వావ్, చాలా బాగుంది సార్. సార్, దాదాపు 700 భగవద్గీత శ్లోకాలు మీరు లంబాడీ భాషలోకి తర్జుమా చేశారు కదా సార్? మరి లంబాడీ భాషకి అసలు లిపి ఉందా?
1: లిపి లేదండి.
0: మరి ఎలా రాశారు?
1: అయితే లిపి తెలుగు లిపి,
0: తెలుగు లిపిలో రాశారు.
1: తెలుగు లిపిలో రాశాను. తెలుగు లిపి తీసేసుకొని బంజారా భాషలో అనువాదం చేశాను.
0: ఓకే, మీరు చేసిన చాలా గొప్ప సర్వీస్ నాకు ఎక్కడ అనిపిస్తుంది అంటే సార్, అది చేరాల్సిన చోటకి చేర్చారు. మీరు తిరుమల
1: అవును
0: తిరుపతి దేవస్థానంకి చేర్చారు, వాళ్ళ ద్వారా పబ్లిష్ చేయించడం చాలా గొప్ప ప్రయత్నం సార్ అది.
1: అయితే ఏం చేశాదమ్మా, నేను ఏబి హై స్కూల్ దగ్గర గీతా మందిర్ అన్నాను కదా, అక్కడ నుండి అబ్జర్వ్ చేయటం మొదలుపెట్టాను. ఆ భావం కానీ ఆ గళం కానీ బాగా నచ్చేసి అటు దృష్టికి మళ్ళించాను. ఈ గ్రంథాన్ని నేను ఎందుకు మా వాళ్ళకి అందించకూడదు? అప్పటికి ఏ భక్తి గ్రంథం కానీ లేదు, సప్తమాతృకల పూజ తప్ప. అయితే ఈ గ్రంథాన్ని బంజారా భాషలో తర్జుమా చేసేసి వాళ్ళకి అందించాలన్న ఒకే ఒక ధ్యేయంతో నేను మొదలుపెట్టాను. అక్కడ నుండి చిన్న చిన్న మెటీరియల్ సంపాదిస్తూ 10th అయిపోయింది, ఇంటర్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది. 1988 ఆగస్టు 8 నాడు మొదలుపెట్టాను అది తర్జుమా. అయితే ఆ రోజు నా పుట్టినరోజు,
0: ఓకే.
1: 8888, అలా 8 కూడా కలిసినాయి అన్న ఉద్దేశంతో మొదలుపెట్టాను. మొదలు పెడితే అది 16 నెలలు పట్టింది నాకు, 16 మంత్స్ పట్టింది.
0: ఓకే.
1: పట్టిన తర్వాత దాన్ని రాసేసుకుని నా దగ్గర పెట్టుకుంటే మీనింగే లేదు కదా, ఏం చేయాలో అర్థం కాక అటు ఇటు అటు ఇటు పబ్లిషర్స్కి వాళ్ళకి వీళ్ళకి ఇవ్వటానికి ట్రై చేశాను. ఇవ్వటానికి ట్రై చేసినప్పుడు ఒక టీచర్ ఉన్నాడు, కొండా వీరయ్య అనేసి. ఆయన ఏమన్నాడు, ఇటువంటి గ్రంథాలను తిరుపతి వాళ్ళు ప్రింట్ చేస్తారు, వాళ్ళకి పంపించమన్నాడు. అయితే సరే అన్న ఉద్దేశంతో దాన్ని తిరుపతి వాళ్ళకు పంపించాను. పంపిస్తే వాళ్ళు ఏం చేశారు, ఒక వాళ్ళ బాడీలో డిస్కషన్ చేశారు. చేసిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, ఈ గ్రంథాన్ని నువ్వే ప్రింట్ చేయించుకో, అమ్ముకో, 10,000 రూపీస్ మీకు శాంక్షన్ చేస్తాము అనేసి 10,000 రూపీస్ శాంక్షన్ చేస్తున్నట్టుగా లెటర్ పంపించారు. అయితే నేను మళ్ళీ లెటర్ రాశాను, నాకు డబ్బులు అక్కర్లేదు, నేను అమ్ముకోవడానికి కూడా లేదు, నేను చదువుకుంటున్నాను, కాబట్టి మీరే దీన్ని ప్రింట్ చేయండి, ప్రెస్ ఉంది కదా, కాబట్టి దీన్ని మీరే ఇచ్చేసేసిన. అక్కడ దర్శనానికి వచ్చినప్పుడు వెంకటేశ్వర స్వామి దేవాలయం పక్కనే హతిరా మఠం ఉంది,
0: అవును,
1: అక్కడ వేల మంది బంజారాసు మొక్కటానికి
0: వస్తారు.
1: వస్తారు. వచ్చినప్పుడు వాళ్లకు ఫ్రీగా ఇవ్వండి, ఫ్రీగా ఇస్తే అప్పుడన్నా చదువుతారు, కొనుక్కునే ఇది లేదు. 82 వరకు అంత ఆర్థికంగా ఏం లేరండి, కాబట్టి కనీసం మీరు ఫ్రీగా ఇస్తేనన్నా ఈ భగవద్గీత లంబాడి తండాకు వెళ్తుంది అన్న ఉద్దేశంతో నేను లెటర్ రాస్తూ ఉన్నాను. అక్కడ నుండి వాళ్ళేమో 30,000 పంపించారు. తర్వాత 40 పంపించారు. నాకు డబ్బులు వద్దు మర్రో అంటే, డబ్బులు పంపిస్తున్నారు మీరు, మీరే చేయండి అంటే, మా రూల్స్ ఒప్పుకోవు, కావాలంటే మీరు చెంచల్గూడ జైలు ప్రెస్కి వెళ్ళండి అన్నారు. నేను ఆ గ్రంథాన్ని తీసుకుని చెంచల్గూడ జైలు ఉంది కదా, అక్కడ ఉన్న సూపరింటెండెంట్ అన్నారు, భగవద్గీతను తీసుకొచ్చి ఇక్కడ ప్రింట్ చేయమంటే ఏం చేస్తాము, లేదు లేదు ఇది కరెక్ట్ కాదు అంటే మళ్ళీ తిరుపతికి వెళ్ళా. తిరుపతికి వెళ్తే వాళ్ళు ఏమన్నారు, మీ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీస్ ఉంది కదా, అక్కడ దాదాపు చాలా ఫండ్స్ ఉంటాయి, వాళ్ళు చేయిస్తారులేండి అనేసి అక్కడ పంపిస్తే అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్తే మాతోటి కాదన్నారు. మాడవాళ్ళ నల్గొండ, నాది నల్గొండ డిస్ట్రిక్ట్ భువనగిరి, భువనగిరి అయితే పాత నల్గొండ మా డిస్ట్రిక్ట్ అదే. అక్కడ మాడ ఆఫీస్కి పంపించారు, వాళ్ళు కూడా చేతులు ఎత్తేశారు, మేమేలా చేస్తాం ఇది, చేయకూడదు, మాకెక్కడ వస్తుంది ఇది ప్రింటింగ్ అది ఇది అనేసి. ఇక మళ్ళీ నేను తిరుపతికి వెళ్ళానమ్మా. వాళ్ళు డబ్బుల సంగతే మాట్లాడుతున్నారు తప్ప, దాదాపు 24 ఇయర్స్ అటు తిరగటం ఇటు తిరగటం వాళ్ళని కలవటం,
0: 24 ఇయర్స్
1: 24 ఇయర్స్.
0: ఆ మ్యానుస్క్రిప్ట్
1: 90లో
0: పట్టుకొని
1: పంపించాను నేను
0: తిరుగుతూ
1: రాసేసి, 14లో దేవుడి లాగా ఎవరున్నారంటే అక్కడ ప్రెస్ ఎడిటర్గా రవ్వా శ్రీహరి గారు ఉన్నారు.
0: ఉన్నారు.
1: రవ్వా శ్రీహరి గారికి ఇక నా గోసె వెలుగుచుకున్నాను. అక్కడికి వెళ్ళి, సార్ నేను డిప్యూటీ మేనేజర్గా చేస్తున్నా, నేను ఉద్యోగం కూడా వదిలేస్తా దీనికోసం, నేను ఏదైతే బ్యాచిలర్గా ఉన్నప్పుడు నా జాతికి అందించాలన్న ఈ గ్రంథము ఇప్పటి వరకు ప్రింట్ కాలేదు, నేను ఇక్కడనే కూర్చుంటా సార్ ఇది చేయకపోతే అంటే వారు దయదల్చారు. సోమలాల్ నేను ఒక మాట చెప్తాను, ఆ మాట నా మాట నువ్వు వింటే నీ మాట నేను వింటానన్నారు. ఏంటి సార్ అంటే, నువ్వు ఈ గ్రంథము మీ వాళ్ళకి అర్థం కావాలంటే నువ్వు ఒక డిక్షనరీ రాయి, డిక్షనరీ హార్డ్

0: వర్డ్స్ ఉంటాయి కదా, అది అర్థం కావాలంటే నువ్వు డిక్షనరీ రాయాలి అంటే, సార్ నేను రేపే మొదలు పెడతాను అన్నాను. అంటే నేను కూడా ఇది ప్రింట్ చేయటం రేపే మొదలు పెడతాను అన్నారు ఆయన. ఎలా అన్నారో నేను అలా మొదలుపెట్టాను, సార్ కూడా అది ప్రింట్కి ఇచ్చేశారు. స్టార్ట్ అయింది 13లో అయితే 14లో బ్రహ్మోత్సవాలలో అది ఆవిష్కరించారు. భగవంతుడు ఎక్కడ, నేను ఎక్కడనో ఉన్నవాడిని తీసుకొచ్చి తన పాదాల దగ్గర నా భగవద్గీత ఆవిష్కరణ జరిగింది. హెచ్ఎల్ దత్తు గారు వచ్చారు,
1: దత్తుగారు.
0: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్. అప్పుడు జస్టిస్గా ఉన్న ఎన్వీ రమణ గారు వచ్చారు, అక్కడ ఆవిష్కరణ జరిగింది.
1: ఓకే, మీ డిక్షనరీ పని కూడా పూర్తయిందా సార్?
0: పూర్తయింది, ప్రింట్ కూడా చేసేశారు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ.
1: వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. అంటే కానీ మీరు చాలా చిన్న వయసులోనే ఈ పనిని పూర్తి చేశారు సార్. 16 నెలలు నాకు చాలా తక్కువ అనిపిస్తుంది యాక్చువల్గా. త్వరగా
0: నాకు
1: చేసినట్టు
0: లేదు,
1: అనిపిస్తుంది.
0: ఆ మెటీరియల్ నేను 10th నుండే కదా సేకరించింది, 10th నుండి మెటీరియల్ సేకరించుకుంటూ ఉన్నాను. 88లో అక్కడ నుండి రాయటం మొదలు పెట్టాను అన్నట్టు.
1: సార్ భాషని మామూలుగా లంబాడీ ట్రైబ్ అనేది మన దేశంలో చాలా ప్రాంతాల్లో ఉంటారు, ప్రతి చోట ఒకేలాగా మాట్లాడతారా సార్? ప్రాంతాన్ని బట్టి మారుతుందా?
0: ఇండియాలో ఎక్కడ తండాలున్నా, ఎక్కడ బంజారా, లంబాడి, సుగాలి ఉన్నా ఒకే భాష. ఇందిరాగాంధీ గారు కూడా రిజర్వేషన్ ఇక్కడ ఇచ్చింది ఎందుకంటే, ఒకే భాష ఏ ప్రాంతంలో ఉన్నా ఒకే భాష నడిచేది లంబాడీ లాంగ్వేజే.
1: ఓకే.
0: వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాల్సిందే. మహారాష్ట్రలో ఇచ్చాం ఎస్సీ, బీసీగా, కర్ణాటకలో బీసీగా, ఇలా ఎస్సీగా ఒక్కొక్క రాష్ట్రంలో ఇలా ఇచ్చుకుంటూ వచ్చారు, ఇక్కడ ఎస్టీగా ఇచ్చారు. ఎక్కడున్నా ఒకటే లాంగ్వేజ్. ఇప్పుడు నేను రాసింది ఏంటంటే తెలుగు లిపిని వాడాను కాబట్టి ఇక్కడనే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోనే అర్థమవుతుంది.
1: అదే గుజరాతీ లిపిలో రాస్తే దే విల్ ఆల్సో బి ఏబుల్ టు
0: వాళ్ళ అర్థమవుతుంది, లిపి మారుతుందే కానీ దాని భావం
1: భావం.
0: మారదు. అందుకోసం ఏం చేశానంటే, ఈ మధ్యలో పద్మశ్రీ వచ్చిన తర్వాత గజల్ శ్రీనివాస్ గారు ఉన్నారు కదా, గజల్ శ్రీనివాస్ గారు దానికి నిర్మాతగా ఉండేసి, ఎక్కడైతే ఇప్పుడు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క తీరుగా ప్రభుత్వం గుర్తించిన భాషలు ఉన్నాయి, ఇక్కడ తెలుగులాగా, హిందీలాగా, అక్కడ తమిళ, కన్నడ ఉంది కదా, అందరికీ అర్థం కావాలి, చదువురాని వాళ్ళకు కూడా అర్థం కావాలి అంటే మనం ఒక పని చేద్దాం అన్నారు సార్. అన్నాను, మనం రికార్డింగ్ చేద్దాం. మనం రికార్డింగ్ చేస్తే ఎక్కడున్నా ఒకటే లాంగ్వేజ్
1: అవును,
0: కాబట్టి దానికి లిపితో పని లేదు కాబట్టి అది ఎక్కడైనా పని చేస్తుందా అన్న
1: చదవాల్సిన
0: ఉద్దేశంలో,
1: పని లేదు, వింటే ఎక్కడి నుంచి విన్నా
0: అది
1: కానీ వాళ్ళకి అర్థమవుతుంది.
0: వ్యవసాయదారుని కూడా పొలం పనులు చేసుకుంటా కూడా అది పెట్టుకుంటే అది విని అర్థం చేసుకునేలాగా తయారు చేద్దామంటే, అది మొన్ననే చేసేసాం. అది ఆవిష్కరణ కూడా ప్రధానమంత్రి తోటి కాబోతుంది.
1: వండర్ఫుల్ సార్.
0: అయితే ఆయన ఒక పెద్ద తపస్సులాగా చేస్తున్నాడు దాన్ని, 108 భాషల్లో భగవద్గీతను రికార్డింగ్ చేయిస్తున్నాడు.
1: ఓకే.
0: ఇప్పటికి 28 అయినాయి, 28 అవి ఎంతవరకు అయిందో అవి చేయిద్దామన్న ఉద్దేశంతో ఆయన ఉన్నారు.
1: ఓకే సార్. మరి బంజారా పాటల విషయానికి వస్తే సాహిత్యం మాత్రం అద్భుతంగా ఉంటుంది సార్. ఇటీవల కాలంలో 4 సంవత్సరాలు ఒక ఫోక్ మెగా ప్రాజెక్ట్ ఆకాశవాణి చేసింది, సంస్కార్ గీత్ అని. సంస్కృతి, భాష,
0: సాంప్రదాయం
1: సాంప్రదాయాలు ఇవన్నీ కూడా పరిరక్షించాలనే ఉద్దేశంతో తాండాల్లోకి, గ్రామాల్లోకి వెళ్ళి మేము బోల్డన్ని పాటలు సేకరించాం. సో తెలంగాణ విషయానికి వస్తే ఎక్కువగా లంబాడీ భాష పాటలే మేము సేకరించగలిగాం, వేలల్లో, కొన్ని వేలల్లో. జీవన విధానంలో ఉండే ప్రతి స్టేజ్లోనూ పాటలున్నాయి. పుట్టిన దగ్గర పాటలున్నాయి, ప్యూబర్టీకి సంబంధించిన పాటలున్నాయి, పెళ్లి పాటలున్నాయి, అప్పగింతల పాటలు, బేబీ షవర్ పాటలున్నాయి, ఇలా రకరకాలుగా. అసలు ఎన్ని పాటలు ఉన్నాయో చెప్పలేము. అసలు ప్రతి ఘట్టానికి కొన్ని వందల పాటలున్నాయి. ఇవన్నీ కూడా సేకరించే ప్రయత్నం ఆకాశవాణి అయితే చేసింది సార్. ఇలాంటి ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? ఎందుకంటే ఈ పాటల్లోనే మీ సంస్కృతి సంప్రదాయాలన్నీ ఇమిడి ఉన్నాయి కదా.
0: అయితే ఏమైందంటే, బంజారా జాతి మెయిన్గా ముందు చెప్పినట్టుగా అడవి బిడ్డలు, ఊరికి సంబంధం ఉండేది కాదు. ఒకవేళ స్కూల్కి వెళ్ళాలంటే, తెలుగు రావాలంటే ఆ ఆలనుండే కనీసం 5 సంవత్సరాల తర్వాతనే తెలుగు ఆ నుండే స్టార్ట్ అవుతుంది. అంతవరకు తెలుగు అర్థమయ్యేది కాదు, ఇంగ్లీష్ ఇంకా లాంగ్వేజ్ అయితే ఇక కలనే. అటువంటప్పుడు ఏం చేశారు వీళ్ళంటే, ఏదైతే ప్రకృతిలో జీవనం సాగిస్తున్నారో ఆ ప్రకృతిలో డప్పులు వీళ్ళే కొడతారు, డాన్స్ వీళ్ళే చేస్తారు, పాట వీళ్ళే రాసుకుంటారు, పాటను పాడేది వీళ్ళే, ఆడేది వీళ్ళే. ప్రతి ఒక్క రంగంలో ఈరోజు లంబాడీ జాతి వచ్చేస్తుంది అంటే ప్రతి ఒక్కటి తండాలో ఉంది. ఇన్ని వేల పాటలు మీరు సేకరించగలిగారు అంటే ఫస్ట్

0: నుండే ఉంది అది. ఇక్కడనే పూజారులు, ఇక్కడనే పెళ్లి చేసేవాళ్ళు, తండలోనే పాట పాడేవాళ్ళు, కొట్టేవాళ్ళు, ప్రతి ఒక్క కళాకారులు కానీ భక్తులు కానీ అందరూ తండలోనే ఉండనన్నమాట. అది ఇప్పుడు ఏదైతే కోకిల గొంతు విని ఎంత సంబరపడతాడో మనిషి, మనం ఎందుకు ఇది చేయకూడదు అన్న ఉద్దేశంతో పనులు చేసుకుంటేనే ఒక పాట చేసేయగలరు వాళ్ళు. అలా తండలోనే పుట్టాయి కాబట్టి, తండలో ఎవరికి సంబంధం లేదు కాబట్టి, మా సంస్కృతిలో మా భాషలో మేమే పాడి మేమే రాసి మేమే అన్ని డాన్సులు గేమ్స్లు అన్ని మాయే కాబట్టి ఇన్ని పాటలు వచ్చేసినాయి. ఇప్పుడు దంచకాడ, ఒడ్లు దంచకాడ పాటనే పుట్టే, మీరే చెప్పారు కదా, పుట్టుక చచ్చిపోయిన తర్వాత కూడా మరణం తర్వాత కూడా పాటలు ఉన్నాయి,
1: ఏడుస్తూ పాడతారు. అసలు వింటేనే అది చాలా బాధేసేస్తుంది, అంత బాధాకరంగా ఉంటుంది.
0: నేను ఎంఏ చేస్తున్నానమ్మా, అంటే ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ చేస్తున్నప్పుడు ముందు డాంబర్ రోడ్డు వేస్తున్నారు. అప్పుడు బట్టలు కూడా ఉండేటి కాదు, పెద్దగా చీర కట్టుకునే వాళ్ళు కాదు, మా వేషంలోనే ఉండేవాళ్ళు, పైన ముసుగు కప్పుకునేవాళ్ళు. ఆ ముసుగు కట్టేసి తల్లేమో రోడ్డు వేయడానికి వెళ్ళింది. ఒక పెద్ద పాప ఉంది, చిన్న 8-9 సంవత్సరాల పాప, ఆమె కంటే ఇంకో పాప చిన్నది, ఉయ్యాలో చేసింది ఆ ముసుగుతోటి ఉయ్యాల కట్టి ఆ చెట్టుకి ఈ చెట్టు. నేను ఎంఏ చేస్తున్నాను, జస్ట్ ఆ దృశ్యాన్ని చూసేసి 5 మినిట్స్లో ఒక పాట రాయగలిగానమ్మా. ఈమెనే చిన్నమ్మాయి, 8-9 సంవత్సరాలు ఉంది, ఆమెమో బాగా ఏడుస్తుంది. ఏడ్చినప్పుడు ఒక అక్కగా ఆమెను నిద్రపుస్తుంది ఈ పాటలో. సో

0: అంటే కన్నీళ్లను, అమ్మ వచ్చే వరకు కన్నీళ్లను మింగి కడుపు నింపుకో, అమ్మ ఏమో ఫ్రీగా లేదు, దాంబర నల్లగై ఉన్నది, కష్టపడుతున్నది.
1: చాలా బాగుంది సార్.
0: అదే
1: సార్ మీరు బంజారా చరిత్ర కూడా రాశారు కదా సార్, ఒక డైలీ మ్యాగజీన్కి. కూలీలు పాలేర్లుగా మారిన ఒకప్పటి రాజపుత్రుల అంబాడీలు, దీని గురించి చెప్తారా సార్?
0: చెప్తానమ్మా. అయితే 1982లో నా ఇంటర్మీడియట్ అయిపోయింది. అయిపోయినప్పుడు ఏం చేసేవాడిని నేను, శ్రీ చంద్ర అనేసి ఉండేవాడు కార్టూనిస్ట్.
1: అవును, చంద్ర గారు.
0: చంద్ర గారు అయితే చంద్ర భువనగిరి. నేను పాటలు అవి ఇవి రాస్తూ ఉంటే ఆయన గమనించి, నువ్వు ఏదో జోక్స్ కూడా రాస్తావు కదా, నాకు పంపి నేను వీక్లీలో ఇప్పిస్తానన్నాడు. అయితే నేను కొన్ని జోక్స్ రాసి ఆయనకి ఇచ్చాను, ఆయన వీక్లీలో ఇచ్చారు. అయితే డబ్బా జోక్స్లు వచ్చేది
1: అప్పుడు
0: కార్టూన్. అయితే నాకు కనీసం 50 దాకా ఇప్పించాడు ఆయన. 50 అయిన తర్వాత కనకాంబరాజు గారు ఎడిటర్గా ఉండే, కనకాంబరాజు గారు పిలిచారు నన్ను. పిలిచేసి, ఎలాగూ ఇవి రాస్తున్నావు కదా, మీరు లంబాడీస్ ఎక్కడి నుండి వచ్చారు, ఇప్పుడు ఎలా ఉన్నారు, మీకు గవర్నమెంట్ సాయం చేస్తుందా లేదా, చదువుతున్నారా లేదా, వ్యవసాయం ఎంతమంది, అసలు ఎక్కడి నుండి వచ్చారు, కనీసం ఆ ఇతిహాసం అనేది రాయమన్నాడు నన్ను. అయితే నేను ఇక తండాలకు వెళ్ళాను, కొన్ని పుస్తకాలు తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఈ తండాలో పెద్ద మనుషులను పెద్దోళ్లను కలిసి, మనం ఇతిహాసం చరిత్ర చెప్పండి, మనం ఎక్కడి నుండి వచ్చాము, ఇక్కడ ఎలా వచ్చాం, ఈ తండ ఏర్పరచుకున్నాము, చిన్న చిన్నగా ఇంటర్వ్యూలు అవి ఇవి చేసుకుంటా నేను తండాలు తిరిగాను. దాదాపు కర్ణాటక వెళ్ళాను, సేకరించాను. మరి చరిత్ర ఒక కథ రాయటము నాలుగు గోడల మధ్య రాసుకుంటాం, మన ఊహకు అందింది అందింది రాస్తూ ఉంటాం. కానీ చరిత్ర రాయటం ఒక 2-సైడ్ పదునైన కథతో సమానం. అది ఒక చరిత్ర రాసిన తర్వాత తప్పుంది అంటే దానికి
1: విమర్శ వస్తే ఇదంతా
0: పన్నీర్ అవుతుంది. అందుకనేసి కర్ణాటక వెళ్ళాను, హుబ్లీ దాకా తండాలు తిరిగాను, ఆంధ్రప్రదేశ్, మన తెలంగాణలో, మహారాష్ట్రలో. సేవాలాల గురించి రాయడానికి నేను సేవాగఢ్ వెళ్ళాను, తులజాభవాని గురించి రాయడానికి తులజాపూర్ వెళ్ళాను. ప్రతిదీ ఫీల్డ్లోకి వెళ్ళి తెలుసుకొని రాశాను. దానికి ఏం చేశారంటే, నాకు నిజంగా చెప్తున్నా, దేవుళ్లాగా రవ్వ శ్రీహరి గారు భగవద్గీతకి

0: తర్వాత కనకాంబరాజు గారు దాన్ని ఏం చేశారు, మొత్తం రాసిన తర్వాత సీరియల్గా ఆయన సండే పేపర్కి ఇచ్చారు. అప్పుడు కానీ ఆ చరిత్ర అంతా తెలుసుకోలేదు మా వాళ్ళు. ఎక్కడ
1: చరిత్రని డాక్యుమెంట్ చేసిన గొప్ప బృహత్తర కార్యం సార్ ఇది, చాలా వండర్ఫుల్ వర్క్ మీరు చేశారు. తప్పకుండా ఈ అందరికీ తెలియాలి అన్న మీ తపన నిజంగా ఇట్ ఈస్ హైలీ అప్రిషియబుల్ సార్.
0: నాకు రెండే రెండే అమ్మా, ఉద్యోగం చేసినా చదువుకున్నా కానీ కాలేజీ ఆ తర్వాత జాతే

0: సౌడుతోటి బట్టలు ఉతుకునేవారు. అటువంటి సందర్భంలో ఈ మురికి బట్టలు చెమటకు ఈ అద్దాలు పలుకుతాయనే ఉద్దేశంతో కొట్టకపోయేది, బాధకపోయేది, బట్టలని సబ్బు ఉండకపోయేది, చెమటనైతే బట్టలకు అంటుకుంటుంది. అలా కొంచెం సొసైటీ నుండి కొంచెం దూరం ఈ డ్రెస్ వల్ల కాబడుతున్నాం. ఇప్పుడు ఫ్రాన్సీ డ్రెస్ అయిపోయింది అది, కానీ ఇది ఎలా చేయాలి? ఇప్పుడు ఈ గాజులు వేసుకుంటారమ్మా ఇక్కడ నుండి ఇక్కడ వరకు, అది కడగలేము. ఇలా ఇలా ఇలా ఇలా ఏళ్లతోటి కడిగే వాళ్ళం, స్నానం చేసినా కూడా కొంచెం ఇబ్బందిగా ఉండేది. ఎలా చేయాలనేసి డ్రెస్ మీద, గాజుల మీద, సంస్కృతి మీద, సాంప్రదాయాల మీద, ఒక విధంగా సాంప్రదాయాన్ని మేము ఏదో హాని చేస్తున్నామన్న విమర్శ కూడా వచ్చింది మాకు కళాకారులకి. ఈ గాజులు ఇక్కడ ఉంటాయి, ఈ గాజులు తీసేస్తే భర్త చనిపోయిన తర్వాత తీస్తారు, ఇవి అవి తీయకూడదు, డ్రెస్ తీసేయాలి, అవి ఇవి అనేసి పాటలు పాడుతూ ఉంటే మీకేమైనా పిచ్చా, ఇదంతా సాంప్రదాయం, ప్రతి దానికి అర్థం ఉంది, మీరు తీసేయమంటున్నారేంటి, మనకు రిజర్వేషన్ వచ్చింది కూడా ఆ డ్రెస్ను చూసే కదా, మరి తీసేస్తే ఎట్లా రేపు? ఎవ్వరు తీసారు డ్రెస్ను చూసి ఫంగస్ వస్తుంది బాడీకి, కాబట్టి తీసేయాలనేసి పాట రూపంలో తీసుకొని వెళ్ళాము. తండలలోకి వెళ్ళామమ్మ, నీళ్లు కూడా ఉండేటి కావు, తప్పికతోటి అలా తిరిగి ప్రచారం చేస్తూ ఇక కళను తీసుకుపోయాం.
1: బహుశా ఇదే సర్వీస్ చేయడానికి మీరు చక్కటి ఉద్యోగాన్ని కూడా వదిలేసినట్టున్నారు సార్.
0: అంతే
1: సార్, చివరిగా ఒక ప్రశ్న సార్. ఓన్లీ సన్ కెన్ కవర్ ఇండియా బెటర్ దాన్ ఆకాశవాణి అని అంటారు, అలాగే మీరు ఇందాక అన్నట్టు గ్రామం నుంచి ఎంత దూరంగా ఉన్నా కానీ ఆకాశవాణి మీకు వినపడేది. సో భాష నేర్చుకోవడం కానివ్వండి, మోర్ సివిలైజ్ అయ్యే విషయంలో కానివ్వండి, ఆకాశవాణి మీకు ఎలా తోడ్పడిందో చెప్పండి సార్.
0: నాకు ఈరోజు పద్మశ్రీ వచ్చిందంటే ఒక విధంగా ఆకాశవాణి నాకు అవకాశం ఇచ్చింది అనేసి అంటున్నాను నేను. ఎందుకంటే ఆకాశవాణి లేకపోతే నేను ఇవి రాసేవాడిని కాదు. ఎన్ని పాటలు రాసేసి భగవద్గీతను కూడా అనువాదం చేసేసి నేను నా ప్రజలకు అందించేవాడిని కాదు. చాలా సంస్కరణ వచ్చిందమ్మా, ఒకటి కాదు రెండు కాదు, సాంప్రదాయంగా ఇంతకుముందు కూడా అన్నాను కదా, పోరాడాం. డ్రెస్సుల మీద పాటలు రాసి ఆల్ ఇండియా రేడియోలో పాడాను నేను, ఇది తీసేయండి, దీనివల్ల ఈ ఫంగస్ వస్తుంది, ఈ స్కూల్కి వెళ్ళండి, ఇక్కడిక్కడ ఈ సదుపాయాలు ఉన్నాయి, స్కాలర్షిప్ ఇస్తున్నారు, బుక్స్ ఇస్తున్నారు, బట్టలు ఇస్తుంది గవర్నమెంట్, కాబట్టి మీరు స్కూల్కి వెళ్ళండి అని, చదువుల మీద, సాంప్రదాయాల మీద, ప్రతి దాని మీద రాసేసి ఆకాశవాణిలోనే నేను పాడాను. ఆదివారం 7 గంటలు వచ్చిందంటే తండ వాళ్ళందరూ రేడియో చుట్టూ చేరేవాళ్ళు, నమ్మండి మీరు. అటువంటి సందర్భాన్ని తీయగలిగాము మేము. ఈరోజు రంబాడి పాటలు వస్తాయి, అప్పుడు బోలియా సాంగ్ గీదే ఆరిసే సాంబ్లా విందాం అన్నట్టుగా వాళ్ళు తండ మొత్తం ఒక దగ్గర కూడి వినేవాళ్ళు. అప్పుడు టీవీ లేవు, ఏం లేవు, అదే కదా మనకు సాధనం. కాబట్టి డాక్టర్ కాదు ఇంకేదన్నంటే నా ఉద్దేశంలో మాత్రం దేవునితో సమానం ఆకాశవాణి.
1: థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ చాలా చక్కటి అనుభవాలు ఈ రోజు మాతో పంచుకున్నారు, థ్యాంక్స్ అ లాట్ ఫర్ జాయినింగ్ అస్ సార్. అలాగే మీరు చేసిన వర్క్, మీ పాటలు యూట్యూబ్లో కానీ పుస్తకాల రూపంలో కానీ ఉంటే దయచేసి చెప్పండి సార్, ఇంట్రెస్ట్ ఉన్న లిసనర్స్ వింటారు.
0: ఇప్పటి వరకు అయితే చాలా బుక్స్ ప్రింట్ కూడా చేశాను, ఒకటే ఒకటి నమ్మానమ్మా, ఎత్ర యోగేశ్వరం కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర సీర్వీజియో భూతీంద్రువ నీతిర్మతీర్మమ. ఇది సంస్కృతంలోనే 700 శ్లోకాల్లో లాస్ట్ శ్లోకం ఇది.
1: ఓకే,
0: ఎక్కడైతే ధనుర్ధారి అర్జునుడు ఉంటాడో, యోగేశ్వర కృష్ణుడు ఉంటాడో, అక్కడ నీతి, నియమము, సత్యము అన్నీ ఉంటాయి, అక్కడే విజయం ఉంటుంది అన్న ఒక శ్లోకాన్ని పట్టుకొని ముందుకెళ్ళానండి. నిజంగా చెప్తున్నా, ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే ఇవన్నీ అవకాశాలు నాకు కల్పించారు, అక్కడ దాకా తీసుకెళ్లారు.
1: థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. సోమ్లాల్ గారి ఇంటర్వ్యూ మీరు విన్నారు. సార్ రాసిన పాటలు చాలా వరకు రికార్డ్ అయినవి కూడా ఉన్నాయి, పుస్తక రూపంలో కూడా ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దయచేసి చదవండి. సంస్కృతిని, సంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనకందరికీ ఉంది. సివిలైజేషన్ వస్తుంది, డెవలప్మెంట్ వస్తుంది, మోడర్నైజేషన్ వస్తుంది, కానీ మన కోర్ వాల్యూస్ మనం మర్చిపోని రోజే వసుదైక కుటుంబకం అన్నది సాధ్యపడుతుంది. సో థ్యాంక్స్ అ లాట్ ఫర్ జాయినింగ్ అస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు సార్.
2: మీరింతవరకు పద్మశ్రీ పురస్కార గ్రహీత సోమ్లాల్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీమతి నిహారా కానేటి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. చిత్రసీమ సినీ గీతాలు వింటారు.

అనూప్ రూబెన్స్ సంగీత సారథ్యంలో ఎస్పి చరణ్ దివ్య గానం చేసిన దాసరా నారాయణ గీతం వినండి. చిత్రం ఒక లైలా కోసం.

చిత్రసీమ సినీ గీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర గానం చేసిన సిరివెన్నెల గీతం. సంగీతం ఇళయరాజా. చిత్రం కూలీ నంబర్ 1.

చిత్రసీమ వింటున్నారు. కార్యక్రమంలో చివరగా వినండి, మహర్షి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి గానం చేసిన వెన్నెలకంటి గీతం. సంగీతం ఇళయరాజా.

చిత్రసీమ సినీ గీతాలు విన్నారు. శ్రోతలకు ఒక ముఖ్య ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ సోమవారం 15వ తేదీ సాయంత్రం 7:15 ఇల్లు వాకిలిలో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో వానాకాలంలో మేలైన పశుగ్రాసాల సాగు, ఈ అంశం గురించి రాజేంద్రనగర్ పశు వైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సిహెచ్ రామకృష్ణ గారు రైతులు, పశుపోషకులు, పశుపాలకులు అడిగే ప్రశ్నలకు, సందేహాలకు ప్రామాణికమైన సమాధానాలు, సలహాలు అందిస్తారు. ఆసక్తిగల రైతులు, పశుపోషకులు, పశుపాలకులు ఫోన్ చేయండి, సరైన సమాధానాలు, సలహాలు పొందండి. మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 23240852, ఇంకో నంబర్ 23240853, ఈ నంబర్లకు కాల్ చేయవచ్చు. అంశం మరొకసారి, వానాకాలంలో మేలైన పశుగ్రాసాల సాగు. ప్రకటన విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. సమయం 11:00, వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. అమర్నాథ్ యాత్ర ప్రశాంతంగా సాగేలా చూసేందుకు యాత్రామార్గంలో పర్యాటక ప్రాంతాల్లో కేంద్ర సాయుధ పోలీస్ బలగాలు, జమ్మూకాశ్మీర్ పోలీసులు భద్రతా సంస్థలు సమన్వయంతో పనిచేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. ఒమన్ తీరంలో భారతీయుల నౌకలపై అమెరికా దాడి చేయడాన్ని భారత్ తప్పుపట్టింది. ఈ విషయంపై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో భారత విదేశాంగ మంత్రి జయశంకర్ ఫోన్లో మాట్లాడి నిరసన వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే భారతీయుల నౌకలపై దాడులు చేసింది ఇరానే అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. అయితే భారత్లో ఇరాన్ రాయబారి కార్యాలయం ఈ ఆరోపణలు ఖండించింది. ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ చేసింది. రాజ్యసభ నామినేషన్ పత్రం తిరస్కరణపై కాంగ్రెస్ పార్టీ నేత మీనాక్షి నటరాజన్ పిటిషన్ సుప్రీంకోర్టు కొట్టేసింది. రాజ్యాంగ నిబంధనలకు వ్యతిరేకంగా ఎన్నికల ప్రక్రియలు జోక్యం చేసుకోలేమని జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ చందూర్కర్ల ధర్మాసనం స్పష్టం చేసింది. రంగారెడ్డి జిల్లా వనస్థలిపురంలో లింగ నిర్ధారణ పరీక్షల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైగ్రీవ ఆసుపత్రిలో నిర్వహించిన డకాయ్ ఆపరేషన్లో ఈ విషయం బయటపడింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ నెల 25 నుంచి జూలై 24 వరకు ఓటర్ జాబితా సవరణల కోసం ఇంటింటి సర్వే నిర్వహిస్తారు. ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీల సహకారం కోరుతూ రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి నిన్న సమావేశం నిర్వహించారు. ఈరోజు రేపు ఉత్తర, దక్షిణ, మధ్య తెలంగాణ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆస్ట్రేలియా ఓపెన్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ విభాగంలో ఈరోజు సిడ్నీలో జరిగే సెమీఫైనల్స్ మ్యాచ్లో భారత క్రీడాకారిణి పివి సింధు జపాన్ క్రీడాకారిణి యామగుచితో తలపడతారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ మధ్యాహ్నం 3 గంటలకు వినవచ్చు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు వినండి, రాజు వత్స్ రాంభాయ్ సినీ దర్శకులు సాయిలు గారు, నిర్మాత వేణు ఉడుగులు గారులతో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ హుస్సేన్ వల్లీ.

0: ఆకాశవాణి శ్రోతలందరికీ నమస్కారం. ఇటీవలే రిలీజ్ అయి విజయవంతమైనటువంటి రాజు వెర్సెస్ రాంబాయి చిత్ర దర్శకులు నిర్మాత మన స్టూడియోలో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించినటువంటి ప్రప్రథమ ఉత్తమ చిత్రంగా కూడా రాజు వెర్సెస్ రాంబాయి అవార్డ్స్ రావడం జరిగింది. ఈ క్రమంలో వారి నుంచి అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి వేణు గారు, సాయిల్ గారు, మా స్టూడియోకి వచ్చినందుకు మీ అందరికి కూడా స్వాగతం. ఎట్లా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు మీ రాష్ట్ర ప్రభుత్వం అవార్డు ఇచ్చింది, అవార్డు వచ్చిన సందర్భంలో మీరు ఏమనుకుంటున్నారు?
1: సంతోషంగా ఉన్నా సార్.
0: వస్తుంది అనుకున్నారా అవార్డు?
1: అంటే బేసిక్ గా అసలు ఈ మైండ్లో లేవు సార్, అవార్డు ఇవన్నీ మైండ్లో లేవు సార్. ఒక ఖాతరు అది ఉన్నది, సినిమా తీసుకుంటే ఒక అవకాశం వస్తే చాలు, అది సినిమా ఆడితే చాలు అనుకున్నాం సార్. మంచిగా ఉంటే చాలు, అందరికి నచ్చితే చాలు అనుకున్నా, అంతే సార్. ఇక అవార్డు ఇవ్వాలి నా మైండ్ లో లేవు సార్.
0: చిత్రం విజయవంతం అయింది కదా, అది మీ అంచనాలకు మించి అయిందా లేకుంటే మీరు ఈ మాదిరిగా అవుతుంది అని అట్లా అనుకున్నారా?
1: లేదు సార్, మించి అయింది సార్.
0: మీరు అనుకున్న దానికంటే మించి ఆదరణ లభించింది ప్రేక్షకులు.
1: అవును సార్.
0: నిర్మాతగా మీ ఫీలింగ్స్ ఏం చెప్పండి వేణు గారు?
2: అది నిజానికి చాలా కొత్తగా ఉంది, ఎందుకంటే దర్శకుడిగా, రైటర్గా, పోయిట్గా నా కెరియర్ స్టార్ట్ అయింది. అనుకోకుండా డైరెక్షన్ నుంచి, అంటే షిఫ్ట్ కాదు కానీ ఒక ఎక్స్టెన్షన్ ఆఫ్ మై కెరియర్, ప్రొడ్యూసర్గా. ఫస్ట్ సినిమా బాగుంటుంది అని తెలుసు, కానీ జనాల నుంచి ఇంత అనూహ్యమైన స్పందన వస్తాయని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. రెస్పాన్స్ బాగుంది, అంటే కమర్షియల్గా బాక్సాఫీస్ రిజల్ట్ గ్రేట్గా వచ్చినాయి. దానికి తోడు గవర్నమెంట్ గుర్తించింది, 4 అవార్డుల రూపంలో మాకు ఒక ప్రోత్సాహాన్ని ఇచ్చింది. అంటే బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ ఫిలిం, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ జ్యూరీ, బెస్ట్ సింగర్. ఇదే ఎంకరేజ్మెంట్తో ఇంకా

0: ముందు ముందు సినిమాలు చేయాలనే ఒక ఎనర్జీని అయితే నాకు వచ్చింది.
1: సాయిల్ గారు, సార్ ఈ ఇన్సిడెంట్ నిజంగా జరిగింది అనే దాని మీద మేము కథ అల్లి సినిమా చేశామని మీరు చెప్పుకోవడం జరిగింది. ఆ ఇన్సిడెంట్ అప్పట్లో జరిగినప్పుడు మీరు విన్నారా చూసారా?
2: విన్నా సార్, అంటే చూడలే అప్పుడు నేను పొరగను సార్, అది విన్నదే సార్. దాన్ని విని అప్పుడు నాకు అర్థం కాలే, అంటే అప్పుడు ఈ పొరగని ఏజ్లో క్యాస్ట్లు తెలియదు, పరువు హత్యలు తెలియదు, బడి పోయి రావటం ఇది రావటం అంటే ఆ తర్వాత మాటల మాట ఒక ఏంది ఇది అనుకున్నాం. ఇక అది రాను రాను ఏమైంది, ఇండస్ట్రీకి వచ్చినాక ఏమన్నా కథ అన్నప్పుడు ఇది ఆలోచన వచ్చింది, అరే ఇది ఇది ఉన్నదిగా, ఇది ఇట్లాంటి దాన్ని ఒక కథగా చేద్దాం అని చెప్పేసి ముంగట మొత్తం పెట్టుకుని దాన్ని ఒక లాస్ట్ దాన్ని క్లైమాక్స్ తీసుకోవటం సార్.
1: మొత్తం కథ తయారు చేసుకుని నిర్మాతను కలిసిండ్రా మీరు, లేకుంటే పాయింట్ చెప్పారా?
2: ఫస్ట్ అన్నకి అంటే ఉన్నా సార్ కథ ఉన్నది, కానీ అన్న అంటే ఏమంటారు అది పక్కన అబ్బా అనాలగా సార్,
1: అవును
2: దానికోసమని లైన్ చెప్పింది సార్. ఇక దాంతో లైన్ చెప్పినాక అరే మంచిగా ఉన్నది అన్నప్పుడు తర్వాత తర్వాత ఇక మొత్తం డెమో తీసుకున్నా, ఏమంటారు కథ మొత్తం స్క్రీన్ ప్లే మొత్తం రాసి అన్నకు చెప్పిన. ఆ తర్వాత అన్న కొనుక్కొని చెప్పింది ఇట్లా కదా ఇట్లా ఉండాలి రా క్యారెక్టర్, అవి కొనుక్కొని అయినాయి సార్.
1: వేణుగారు దర్శకుడు కదా?
2: అవును సార్.
1: నిర్మాత కాలేదు అప్పటికి?
2: అవును సార్.
1: ఎట్లా చెప్పారు, తెలిసిందా సినిమా నిర్మాణం చేయబోతున్నారు?
2: నిర్మాణం కాదు సార్, నాది ఏంటంటే ఫస్ట్ అన్నకాడ ఏమంటారు చేరాలంటే 2018కి వెళ్ళి సార్ విరా మన నిధినాథ్ ఒక రిలీజ్ అయినకాంచి ఇక తిరిగేటోండి సార్, అన్న సర్కిల్ ఎవరు ఉన్నారని చెప్పి ఎమ్మడబడేటోండి. కానీ దూరం నుంచే మొత్తం నాకు అన్న ఏమంటారు తెలియకపోయేది. ఒకసారి ఫేస్బుక్ మెసెంజర్ ఉంటది కదా సార్, అల్లా అయిపోయినాక అన్న హాయ్ అన్న అంటే అన్న నాకు కొన్ని కొన్ని రిప్లైలు ఇచ్చిండు, అబ్బాయి మంచిగా ఉంది అనుకున్నా. తర్వాత ఇక అన్న బిజీలో అన్న అయిపోయిండు అబ్బాయి ఎట్లా ఎట్లా అనుకుని ఆ తర్వాత మన సురేష్ బొబ్బిలి మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు సార్, ఆయన పడ్డాడు అన్న కోసం, మనోడు అలా బిజీ ఉన్నాడు. దాని తర్వాత ఏమైందంటే ఇక నా పక్కన ఒక పవన్ అని ఉంటాడు సార్ మన రూమ్మేట్, మన విరాటపురం స్టార్ట్ అయింది ఆల్రెడీ, దాని మన విరాటపురం సినిమా గింబల్ ఆయన చేస్తాడు. అన్న ఇట్లా సంగతి అన్న అన్నది కోసం చాలా ట్రై చేసిన అన్న, ఎవరు ఏడబోయినా నెంబర్ ఇవ్వట్లేదు ఏంది కదా అన్న అంటే ఆగా తమ్ముడు అని చెప్పేసి అన్న నెంబర్ ఇచ్చాను సార్. అప్పుడు ఎమ్మటే రప్పన ఇక అన్న ఏమంటారు చెన్నైలో ఉన్నాడు సార్, చెన్నైలో పోస్ట్ ప్రొడక్షన్లు ఉంటే అప్పుడు నేను పోయి అన్న ఇట్లా సంగతి అన్న ఒక 2 నిమిషాలు నాకు టైం అయినా ఒక కథ ఉంది చెప్తాను అని చెప్పి అన్న ఒక ఇద్దరు ఒకటి బ్యాండ్ కొడుతాడు అన్న వాడు, వాడు ఒక అమ్మాయిని లవ్ చేస్తాడన్న, వాళ్ళ అయ్యా నాకు నచ్చక ఇట్లా సంగతి ఇది చేస్తాడన్నా అని చెప్పిన. తమ్ముడు నేను చెన్నైలో ఉన్నా, మళ్ళీ వచ్చినాక మంచిగా ఉంది పాయింట్, వచ్చినాక మొత్తం ఏంటన్నాడు సార్. నాకు అన్నకాడ చేరాలని ఒక ఏమంటారు ఆశ సార్, దాన్ని ఎట్లా అంటే ఇక అన్నకి నచ్చేది ఏదన్నా ఒకటి చెప్పి అన్నకాడ వర్క్ నేర్చుకుని అన్నకాడ జాయిన్ అయిపోయి అన్నకాడ వర్క్ చేసుకుందాం అనుకున్నా సార్. కానీ అట్లా అన్నకాడ కోసం ప్రొడ్యూసర్ కాదు సార్, అన్న కోసం అన్నకాడ ఛాన్స్ కోసం చూసిన అంతే.
1: వేణుగారు మీరు కథ విన్న వెంటనే మీరు దర్శకుడు కదా, మీ దర్శకత్వం చేపట్టొచ్చు కదా, నిర్మాతగా ఎట్లా మారింది?
0: అంటే అది ఆయన ఎక్స్ప్రెషన్, అది ఆయనే మస్తిష్కంలో నుంచి కథగా మారిన విధానం అది, కాబట్టి ఆయన దాన్ని తీస్తేనే దానికి న్యాయం జరుగుతుంది. ఎందుకంటే నా కథలో తనదైన జీవితం కనిపించింది, ఒక అట్టడుగు వర్గాల్లో కూడా కాంప్లెక్సిటీ ఉంటుంది, ఆ ప్రేమల్లో కూడా కాంప్లెక్సిటీ ఉంటుంది, అన్యాయమైన చర్యలు జరుగుతూ ఉంటాయి అనేది నాకు కొత్తగా అనిపించింది. అది తను చేస్తేనే బాగుంటుందని అనిపించి నేను చెప్పా చాలా బాగుంది ఇది, ఇట్టి పరిస్థితుల్లో దీన్ని నేను ఎక్కిస్తా ఏదో రకంగా, ఎవరు చేయకపోతే అప్పటికి పంపించిన ఒక ఇద్దరు ముగ్గురు దగ్గరికి, కానీ క్లైమాక్స్ మీద అబ్జెక్షన్ చెప్పారు, అంత బాగుంది వెనకది మారుస్తే చేద్దామని అనేవారు. లేదు లేదు, ఆ క్లైమాక్సే నాకు నచ్చింది, ఆ క్లైమాక్సే ఈ సినిమాకి అది అని చెప్పి మేము నేను చెప్పిన మనోడికి డిసప్పాయింట్ అవ్వద్దు, ఈ సినిమా మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం, దీన్ని నేను ఎక్కిస్తా ఏదో రకంగా అని చెప్పి చెప్పాను. కొన్ని రోజులకే ఈటీవీ వాళ్ళు నన్ను అడగడం జరిగింది, అప్పుడు ఈటీవీ వాళ్ళకి ఇది పిచ్ చేస్తే వాళ్ళకు కూడా నచ్చింది, అలా ముందుకు ఇప్పుడు ఇంత దూరం.
1: దర్శకుడిగా ఆయనకు అనుభవం లేదు, మరి ఎక్కడైనా అసిస్టెంట్ డైరెక్టర్ గా కో డైరెక్టర్ గా చేసిండా సాయిలు?
0: చేశాడు చేశాడు, ఒక సినిమాను 2 సినిమాలు చేశాడు, నాతోని కథా చర్చల్లో ఉండేవాడు. ఇప్పుడు నా నెక్స్ట్ సినిమా కూడా తను స్టోరీలో పనిచేశాడు రైటర్ గా, కాబట్టి మనకి ఆయన విజన్, ఆయన ఈస్థెటిక్స్, ఆయన సెన్సిబిలిటీస్ మనకు అర్థమైనవి కాబట్టి నేను డైరెక్షన్ లో ఏమి ఇన్వాల్వ్ కాలే. సెట్ కూడా నేను 2 సార్లునే పోయినా, మొత్తం ఆయనకే ఫ్రీడమ్. అంటే ఎవరన్నా నేను డైరెక్షన్ చేసేటప్పుడు ప్రొడ్యూసర్లు వచ్చి సెట్కి వచ్చి కొంచెం అట్లా చేయి కొంచెం ఇట్లా చేయి ఇంకో టేక్ తీసుకో అని అన్నారు అనుకోండి, నాకు
1: బంద్ ఏందో తెలుసు
0: తెలుసు డిస్టర్బ్ అవుతా, అందుకనే మనకు అన్ని తెలిసి కూడా ఇవన్నీ మనం అతన్ని స్వేచ్ఛని ఇవ్వాలి అని చెప్పి వదిలేసాం.
1: మీది ఎక్కడ ఏ గ్రామం మీది?
2: ఇల్లంది సార్.
1: ఇల్లందేనా? ఇప్పుడు సినీ రంగంలో రావడానికి చాలా మంది యువకులు ఉత్సాహపడతా ఉంటారు, ఇప్పుడు గ్రామీణ స్థాయిలో ఉన్న యువకులు బయట నుంచి చూస్తారు సినీ ఫీల్డ్ ని, లోపల ఎంటర్ అయితే ఏమైతుందో అనేది వాళ్ళకి తెలియదు, అది మీ ద్వారానే తెలవాలి అది కదా. ఓహో ఇన్నిటిని భరించాలా, ఇన్నిటిని మేము అవమానపడటం గానీ లేకపోతే కష్టాలు గాని కన్నీళ్లు గాని ఇవన్నీ ఓసుకోవాల్సి వస్తుందా అనేది

0: వాళ్ళకి ఇన్స్పిరేషన్ గా పనికొస్తుంది కదా మీ అనుభవాలు అనేది.
1: 2014 అక్టోబర్ 31 వచ్చింది సార్, రహమత్ నగర్ ఉంటుంది. ఒక తెలిసిన అమ్మ ద్వారా మా ఊరు పిల్లగాడు అంత ముంగట గ్రీక్ వీరుడు అనే సినిమా తోటి చేస్తా అంటే, నేను అప్పుడు బీటెక్ లో షార్ట్ ఫిల్మ్ చేస్తుండే సార్ 2011 లో. అంటే అప్పుడు మా వాడు చేసే నాకు తెలియదు, మా ఊర్లో రమేష్ అన్న ఆయన. అయితే నేను ఒకసారి మా తెలిసిన అన్న ఏం చెప్పాను అంటే, రామన్న అన్న ఆయన, తమ్ముడు ఇట్లా సంగతి ఇట్లా ఒక అన్న ఉన్నాడు, ఆల్రెడీ సినిమా ఇండస్ట్రీలో చేస్తాను, నువ్వు షార్ట్ ఫిల్మ్ చేస్తావు, నీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా అంటే ఉందని చెప్పిన. దాని తర్వాత ఆ పరిచయం ఇక అట్లా అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడేటండి. మనోడు ఏంటంటే, ఆ అన్న ఏంటంటే, నువ్వు చదువుకుంటానోగా, ఎందుకు చదువుకో ఫస్ట్, ఇండస్ట్రీ నువ్వు అనుకున్నట్టు ఉండదు అని అంటే, లేదన్నా కష్టాలు పడతానా అన్ని బోనిస్తానా అని చెప్పి అన్న. అప్పుడు హాస్టల్లోనే తినుకుంటా, మూడు పూటలు తినుకుంటా మాట్లాడేది కరెక్ట్. మళ్ళా 2014 దిగినా సార్, 30 దిగినాక ఇక ఒక 5,000 తెచ్చుకున్న ఇంటికాంచి. తెస్తే ఇక అవి ఉన్నాయని చెప్పి ఇక బాగా ఇక నేను ఏడికైనా వస్తానా అదన్నా ఇదన్నా అని చెప్తే, అరే ఉంచుకోరా పైసలు, మళ్ళీ నెక్స్ట్ మంత్ రెంట్కి కావాలి కారా అని చెప్పేసి అన్న చెప్పేటాడు. అక్టోబర్ 31, 2014 వస్తే 2015 నవంబర్ 30 ఒక అవకాశం వచ్చింది సార్, సంవత్సరం తర్వాత ఒక, అది చిన్న సినిమా సార్, అది ఒక 10 రోజులు జరిగితే ఒక 2 నెలలు ఆగేశారు. అట్లా ఇక దాంతో ఏదో ఒక సినిమా అయితే దొరికింది అని చెప్పి అట్లా దాంతో చేసుకున్నా సార్. దాని తర్వాత రమేష్ వర్మ అని ఇప్పుడు కిలాడి సినిమా డైరెక్టర్, ఆయన నాగశౌర్య హీరోగా అమ్మాయితో అబ్బాయి అనే సినిమా చేసింది సార్, ఆయన కాడ తిరిగింది సార్, ఆయన కాడ తిరిగితే ఆయన కూడా అదొక 1 ఇయర్ దాకా అట్లా అయిపోయింది సార్ ఆయన కాడ. అది అయిపోయింది సార్ 2015-16 మధ్యలోకి వచ్చినాక దీని పేరు ఏం పేరు బ్రహ్మోత్సవం రిలీజ్ అయింది సార్. బేసిక్గా నాకు చిన్న కొత్త బంగారులో నుంచి కొంచెం శ్రీకాంత్ అడ్డాలి సార్ అంటే కొంచెం ఉండే, ఆ సార్ కోసం ట్రై చేసిన ఆ సారు బ్రహ్మోత్సవం సరిగా ఆడపోయేసరికి మనోడు కొంచెం కనబడపోయేసరికి అప్పుడు ఏమైనా సరే అని చెప్పి తిరిగిన. తిరిగితే సార్ ఏమన్నాడంటే, నీ రైటింగ్ మంచిగా ఉంది, నాకు అక్కడ చేదురా అన్నాడు. సరే సార్ అని చెప్పి ఆయన కాడ కొంచెం రైటింగ్ కోసం అట్టి పోయి రాసేటోడిని ఒకసారి ఇస్తే మంచిగా ఉంది అన్నాడు. దాని తర్వాత నారప్ప ఈ టైం అవుతాను సార్, నారప్ప టైంలో కూడా పోయినా సార్. పోయేసరికి ఇది తెలంగాణ యాస రాస్తే ఇది లేలే, ఇది రాయలసీమ యాస అనేసరికి నాకు మంచిగా అనిపించలేదు సార్. సరే వద్దులేదు సార్ అని, ఇంకా సార్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి అనుకున్నా. అప్పుడు 2018 సార్, 2017 అయిపోయింది, 18 నీది నాది ఒక కథ జనవరిలోనే ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ అయినా చూస్తే ఏంది సంథింగ్ ఉంది అనుకున్నా. అప్పుడు అన్న దాసో శ్రవణ్ కుమార్ అన్నది యాడ్ చేయడానికి వచ్చాడు మన జూబ్లెట్ అండ్ స్టూడియోకి. వస్తే సురేష్ అన్న నేను తిరుగుతాను అప్పుడు అన్న కోసం, ఫస్ట్ టైం అన్నం చూసిన, కొంచెం గుండుతో ఉన్నాడు, క్యాబ్ పెట్టుకున్నాడు, అరే అన్న అనుకుని చెప్పి ఆ టైంలో అన్న ఇట్లా సంగతి అంటే నమస్తే తమ్ముడు అంటే నమస్తే అన్న. దాని తర్వాత నుంచి అప్పుడు ఇక మెసేంజర్లు చాటింగ్ ఒక 2 సార్లు చేసిన. దాని తర్వాత ఇక అన్న నెక్స్ట్ సినిమా కొంచెం అయితే జాన్ అయ్యదని చెప్పేసి అన్నతో ఇక డైరెక్ట్ కాంటాక్ట్ లేక సురేష్ అన్న మధ్యలో ఉండే అన్నతో ఇక మూవ్ అయ్యింది. దాని తర్వాత అప్పుడు ఇక ఈ పవన్ అన్న అనేట ఆయన నెంబర్ ఇచ్చింది సార్. అట్లా ఇక అది 14 నుంచి 20 దాకా మధ్యలో అన్న దొరికింది సార్. అప్పుడు 2020లో అన్న.
0: ఇప్పుడు రాజవేశ్వర అంబాయి అనుకున్న టైంకు పూర్తి చేయగలిగారా, ఏమైనా మధ్యలో ఏమైనా ఇబ్బందులు
1: వచ్చినాయి సార్?
0: ఎంత టైం పట్టింది సినిమా మొదలు పెట్టి ఎండింగ్?
1: అంటే 2023 నవంబర్ లో ఆఫీస్ ఓపెన్ అయింది సార్. దాని తర్వాత మార్చి 6 ఓపెనింగ్ ఆఫీస్ ఓపెనింగ్ చేసినాం సార్. అదే ఇయర్ లో షూట్ కు పోయినాం సార్. అంటే మీరు ఏమంటారు అయ్యా, ఏమో ఈ వాతావరణం ఎక్కువ సహకరించలేదు సార్. వాతావరణం ఏమంటారు, ఎండలు వర్షాలు ఇవన్నీ కొంచెం ఘోరంగా ఇబ్బంది పెట్టినాయి సార్. దానివల్ల ఒక 4-5 నెలలు అటు ఇటు అయితే అయింది సార్. అంటే ఉంటాయి కదా సార్, ఏమంటారు కంటిన్యూటీ అది అని, దానికోసం ఆగాల్సి వచ్చేది సార్. అట్లా అయిపోయింది సార్.
0: వేణు గారు, మీరు మీ సినిమాకు అవార్డు వస్తాయని అంతకు ముందు అనుకున్నారు, అంతకుముందు లాస్ట్ టైం నీది నాది ఒకే కథ
2: విరాటపర్వం
0: అప్పుడు రాలేదు, నిరుత్సాహపడ్డారు, ఈసారి వచ్చింది, ఎట్లా ఫీల్ అవుతాను?
2: సంతోషం అనిపించింది. గవర్నమెంట్ స్టేట్ అవార్డ్స్ మీద కొంత నమ్మకం పెరిగింది. అవార్డ్స్ అంటే ఏంటి, స్టేట్ ఎందుకు ఇస్తుంది అవార్డ్స్? మీరు ఇలాంటి మంచి సినిమాలు తీయండి, ఎందుకంటే ఇలాంటి మంచి సినిమాలు మీరు తీస్తే ప్రేక్షకుల వాటిని అంటే మిగతా వాళ్ళందరూ ఆ సినిమాని ఫాలో అవుతారు అని ఒక స్టేట్మెంట్స్ చెప్పాలంటే, స్టేట్ గవర్నమెంట్ యొక్క స్టేట్మెంట్స్ అవార్డ్స్ రూపంలో ఇస్తారు. సో చాలా ఎంకరేజ్మెంట్గా కూడా ఉంటుంది. అట్లా చాలా ఈసారి ఆ అవార్డ్స్ మీద నాకు నమ్మకం పెరిగింది అని చెప్ప.
0: నారాయణమూర్తి గారు కూడా అదే మాట మాట్లాడారు.
2: కరెక్ట్.
0: తర్వాత భరద్వాజ
2: అందరూ, ఏమైనా కె రవీంద్రరావు గారు ఫోన్ చేసి కూడా చాలా అప్రిషియేట్ చేశారు. అద్భుతంగా చేసింది అయ్యా ఈసారి జ్యూరీ మాత్రం అన్నారు నాతోనే. ఎందుకంటే ప్రతిసారి కొన్ని అటు ఇటు ఉంటాయి, కానీ ఈసారి చిన్న సినిమాలకి కంటెంట్ ఉన్న సినిమాలకి పెద్దపీట వేసింది. అంతకుముందు అట్లా కాదు.
0: రాష్ట్ర ప్రభుత్వ వైఖరి కూడా అట్లానే ఉన్నది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏమనుకున్నదంటే, సందేశాత్మక చిత్రాలు తెలంగాణలో తయారైన సినిమాలు, చిన్న సినిమాలైనా కూడా కూలంకషంగా చిత్రం చూసి చేయాలన్నది ప్రభుత్వం యొక్క కృత నిశ్చయం కూడా. ఆ మేరకు జ్యూరీ చేసి ఉంటుంది బహుశా.
2: అదే
0: సాయిల్ గారు
1: సార్.

0: మీరు ఈ మధ్య కాలంలో మీకు అవార్డ్స్ ప్రకటితం అయిన తర్వాత ఎవరి నుంచి వచ్చిన మీకు అప్రిషియేషన్ బాగా మంచిగా అనిపించింది మీకు?
1: అంటే తెలిసిన సర్కిల్ నే చేశారు సార్, ఫ్రెండ్స్ వాళ్ళు చేశారు సార్.
0: పెద్దవాళ్ళు ఎవరైనా సినిమాలో ఇండస్ట్రీలో ఉన్న పెద్దవాళ్ళు
1: ఎవరు చేయలేదు సార్?
0: మన నారాయణమూర్తి ఒక వేదిక మీద మిమ్మల్ని బాగా
1: అదే నాకు
0: దర్శకుడు అంటే ఇట్లా అంటే అనుకుంటారా, మట్టి మనిషి మట్టి నుంచి వచ్చిండు దర్శకుడు అని ఆయన
1: ఫోన్ల కంటే అది ఎక్కువ బ్యూటిఫుల్
0: వేదిక మీద మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తాం నేను చూసిన. ఇప్పుడు సినిమా రంగంలో రాబోయే యూత్ ఉంది కదా, మీలాంటి యువకులు మీరు అటువంటి కోవ చెందిన వాళ్ళే కదా, పెద్దవాళ్ళు ఏం కాదు, మీరైతే ఏమి లేదు, మీకు బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, గాడ్ ఫాదర్ ఎవరు లేరు మీకు, అటువంటి అననుకూలమైన పరిస్థితుల్లో మీరు సినిమా రంగంలో కాలు పెట్టారు, విజయం సాధించారు, రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు కూడా పొందిండు మీరు, ఇది పెద్ద బాధ్యత అనుకుంటారా రాబోయే రోజుల్లో ఈ యొక్క స్టాండర్డ్ ని ఇట్లా నిలుపుకొని ముందుకు పోవాలంటే ఏం చేయాలి?
1: అంటే భయం ఉన్నది సార్ కొంచెం.
0: భయం అంటే ఎట్లా, ఎట్లాంటి భయం?
1: భయం అంటే ఇప్పుడు ఎట్లా సార్, ఇప్పుడు సినిమా పాస్ అయింది అంటే జీవితానికి సంబంధించింది సార్, మళ్ళీ ఇట్టు కొట్టాలా, మళ్ళీ ఏమంటారు పోయిందనుకో తిరిగి చూస్తే మళ్ళీ మనకి ఎవరు లేడు, ఇది ఒకటి ఉన్నది. ఇప్పుడు ఈ అవార్డు వచ్చింది, అరే ఏదో నార్మల్ వచ్చింది లేరా అనుకోవద్దు కదా సార్, మళ్ళీ అయ్యాలి కదా సార్, అరే ఇటు మంచిగా అది అయితే రెండు అనిపిస్తానే సార్, ఇట్టు కొడితే ఇంకో సినిమా నాకు జీవితం ఉంటుంది, ఇది మళ్ళీ ఇది ఫ్లూక్ కాదు, ఇక్కడ మ్యాటర్ ఉంది అనిపించాలని చెప్పి ఈ రెండు ఉన్నాయి సార్. సో ఆ భయాలు అయితే ఉన్నాయి సార్, ఈ రెండు ఉన్నాయి సార్.
0: ఎవరన్నా ఇప్పుడు నిర్మాతలు మిమ్మల్ని సంప్రదించారా, మా సినిమా చేయాలి మా సినిమా చేయాలి?
1: వచ్చినాయి సార్.
0: ఏ సినిమా చేయబోతాను?
1: రాస్తాను సార్, కథ రాస్తాను.
0: వేణు గారు, మీరు నిర్మాతగా విజయవంతం సాధించారు ఫస్ట్ టైం, దర్శకుడు అయి ఉండి కూడా మీరు సడన్ గా మూడో దానికే ప్రొడ్యూసర్ గా రావడం అంటే ధైర్యం కావాలి, ఎందుకంటే మిగతా వేరే ప్రొడ్యూసర్లు మిమ్మల్ని దర్శకులుగా పెట్టుకోవాలంటే ఆలోచిస్తారు కదా, ఇది రిస్కే కదా, రిస్క్ అనుకోలేదా మీరు?
2: రిస్క్ అంటే డెఫినెట్లీ రిస్క్ అయితే కాదు, ఎందుకంటే ఇప్పుడు మనకి స్ట్రీమింగ్ ఏరాలో ఉన్నాం, డిజిటలైజేషన్ అయిపోయిన తర్వాత చాలా మార్పులు వచ్చినాయి ఫిలిం మేకింగ్లో కానీ ఫిలిమ్స్ చూసే విధానంలో కానీ. ఇప్పుడు స్ట్రీమింగ్ ఏరా, జనాలు ఏంటంటే కంటెంట్ని ఇటలీ సినిమా చూస్తున్నారు, స్పెయిన్ సినిమా చూస్తున్నారు ఇంట్లో కూర్చొని. ఓకే, ఎక్కడో తెలంగాణ మారుమూల ప్రాంతంలో ఉన్నవాడు అక్కడెక్కడో యూరోపియన్ సినిమా చూస్తున్నాడు, రకరకాల సంస్కృతుల్ని రకరకాల కథల్ని రకరకాల మనుషుల్ని వాడు ఇక్కడ చూస్తున్నప్పుడు ఏమైందంటే వాడు ఫిలిం లిటరసీ పెరిగిపోయింది ప్రేక్షకుల్లో. దానివల్ల ఏమైందంటే ఇంతకుముందు ఏమో పెట్టుబడి కథ నిర్ణయించేది, ఇప్పుడు కథ పెట్టుబడిని నిర్ణయించే స్థాయికి వచ్చింది పరిస్థితి. దానివల్ల నాలాంటి డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ అవ్వడానికి ఒక అవకాశం దొరుకుతుంది. కాబట్టి ఈ పరిస్థితి పట్ల అందరు పెద్ద ప్రొడ్యూసర్స్కి అవగాహన ఉంది, ఎందుకంటే పెద్ద సినిమా అనుకో, ఇప్పుడు నేను చేసి డైరెక్ట్ చేసే సినిమా కొంచెం పెద్ద బడ్జెట్, అది డెఫినెట్లీ పెద్ద ప్రొడ్యూసర్స్ కావాల్సి వస్తుంది, కాబట్టి వాళ్ళతోనే ఇప్పుడు నేను చేస్తున్నాను వేరే నెక్స్ట్ సినిమా డైరెక్షన్.
0: మీరు సినిమా రంగంలో రావాలనుకున్నప్పుడు మీ ఇంటి పరిస్థితులు మీకు ప్రోత్సాహకరంగా ఉండేనా?
2: ఇప్పుడు ఎప్పుడూ ఉండవు, ఎవరింట్లో అంత ఉండవు, ఇంకా మాలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి ఇంకా అసలే ఉండదు. నేను ఇంట్లో చెప్పకుండానే నేను హైదరాబాద్కి వచ్చినా, ఇప్పుడు పర్వాలేదు, ఇప్పుడు కొంచెం అంటే నేను వచ్చి 15 ఏళ్ళ 16 ఏళ్ళ క్రితం కదా, కానీ ఇప్పుడు కొంచెం పిల్లలందరూ కూడా బీటెక్ చదివేటప్పుడే షార్ట్ ఫిలిమ్స్ చేయడము, కోర్సులు చేయటము, చదువుకోవటము, రామనాయుడు ఫిలిం స్కూల్, అన్నపూర్ణ ఫిలిం స్కూల్ ఇలాంటి ఫిలిం స్కూల్స్ రావటము, అందులో డిప్లొమాలు చేయటము, కొంతమంది పిల్లలు గ్రాడ్యుయేషన్కి ఒక ఆల్టర్నేట్ డిప్లొమా లాగా ఈ ఫిలిం మేకింగ్ కోర్స్ని చేస్తున్నారు. చెప్పిన కదా ఇందాక ఫిలిం లిటరసీ పెరిగిందని, అవగాహన వచ్చేసింది కాబట్టి ఇప్పుడు ఈజీ, ఎందుకంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, శాటిలైట్ ఎలక్ట్రానిక్ మీడియా ఉంది, డిజిటల్ మీడియా ఉంది, ఎక్కడో ఒక దగ్గర ఉపాధి దొరికే అవకాశం ఉంది, విజువల్ మీడియా పెరిగిపోయింది కాబట్టి ఉపాధి ఉంది కాబట్టి పేరెంట్స్ ఇప్పుడు కొంత ఎంకరేజ్ చేస్తున్నారు.
0: ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రావాలంటే చాలా ఏంటి ఇక్కడ కృషి చేయాల్సి ఉంటుంది, అందులో ఆ సమయంలో అవకాశాలు రాక అనేక ఇబ్బందులు పడే పరిస్థితులు కూడా ఎదురైతాయి ఇప్పుడు యువతకు. కొన్ని చోట్ల అవకాశం వచ్చే వచ్చి చేజారిపోవడం, కొన్ని చోట్ల వచ్చినా కూడా ఆ సినిమా తయారైన తర్వాత సక్సెస్ కాకపోవడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అట్లా ఇబ్బంది పడేవాళ్ళు ఇప్పుడు కృష్ణానగర్ ఆ ఏరియాలో చాలా మంది ఉన్నారు, గ్రామీణ స్థాయిలో కూడా కొంతమంది వచ్చి మళ్ళీ వెనక్కిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. మీ లైఫ్ లో ఎప్పుడైనా ఇక రాలు ఈ ఫీల్డ్ లో మనం పైకి రాలేము, మనకు అవకాశాలు రావు, వెనక్కిపోతే మంచిదని అనేటువంటి సందర్భం వచ్చిందా?
2: సరే, ఇప్పుడు సినిమా అనేది సినిమాలో డైరెక్టర్ అనే ఏదైతే ఉంది కదా ఆ క్రాఫ్ట్ చాలా కాంపిటీషన్ అండి, చాలా అంటే చాలా హైలీ స్కిల్డ్ ఉండాలి,

0: అద్భుతమైనటువంటి ఊహాశక్తి ఉండాలి, తర్వాత క్రాఫ్ట్ తెలిసి ఉండాలి, ముఖ్యంగా కామన్ సెన్స్ ఉండాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, ఇవన్నిటితో పాటు అదృష్టం ఉండాలి, అంతో ఇంతో కొంత అదృష్టం ఉండాలి. సో ఈ 100 మందికి సినిమా అవకాశం వస్తే ఒక ఇద్దరు పాస్ అయ్యి బయటపడతారు,
1: నిలదొక్కగలుగుతారు.
0: నాకైతే ఉండింది కొంత ఫియర్ ఆఫ్ రిజెక్షన్ వచ్చేది, అంటే మన సినిమా ఓకే చేయరేమో. అంటే చాలా చోట్ల నీది నాది ఒకే కథ అనే సినిమా రిజెక్ట్ కాబడింది, దాదాపు స్టోరీ రిజెక్ట్ కాబడింది. ఎందుకంటే ఇది బాగుంది కానీ సినిమాకు పనికిరాకపోవచ్చు, ఇది నవల తీసుకోవచ్చు కదా, ఇట్లాంటి ఏదో మాట్లాడేవాళ్ళు. కానీ నాకు అదే సినిమా తీయాలని ఉండింది. 6 సంవత్సరాలు దాన్ని పట్టుకొని తిరిగి లాస్ట్కి ఇంకా ఎలాంటి స్థితి అంటే మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మన సినిమా మనది అవదేమో అనే ఒక ఫియర్ ఆఫ్ రిజెక్షన్, ఒక సైకలాజికల్ అది వచ్చేసింది. కరెక్ట్ ఆ టైంలో అప్పుడు నారా రోహిత్ ఇదంతా కాదు, ఇది ఎవరికి అర్థం కాదు, మనమే చేద్దాం పట్టండి అని చెప్పి ఆయన నిలబడ్డాడు. కాబట్టి ఆ టైంలో అనిపించింది, ఇక మనం ఎక్కడన్నా ఏమైనా టీవీ ఛానల్ పనిచేద్దాం, ఇక పోదాం అంటాం అనుకున్నాను ఎప్పుడు నిజంగా. కానీ
1: మరి ఎట్లా పుంజుకున్నారు మళ్ళీ మళ్ళా
0: అదే
1: ఇంకా మీకు మీరే
0: విష్ణు, శ్రీ విష్ణు బాబు ఆయన నన్ను ఎప్పుడు ఎంకరేజ్ చేశారు. నీ కొంచెం లోకి వెళ్ళినప్పుడల్లా ఫోన్లో ఏం సార్ డల్ ఉన్నారు అనేవాడు. ఏం లేదండి, కొంచెం అదే ఇంకా ఎప్పుడు స్టార్ట్ అయిద్దా అని కొంచెం టెన్షన్ పడుతున్నాను. ఏ పర్లేదు రండి మీరు మాట్లాడదాం అని జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 10లో కాఫీ షాప్ ఉండే, ఇక కూసం పెట్టి మాట్లాడుకుంటా, కాఫీ తాగుకుంటా, తినుకుంటా, ముచ్చట్లు పెట్టుకుంటా, ఒక హోప్ వచ్చేది అట్లా.
1: మీకు అనిపించింది అట్లా సార్? ఏంది చికాకు పెట్టిన ఊళ్ళలో పోయి పని చేయాలి, ఊళ్ళో అడుగుతారు కదా ఏవారా ఏం చేసినావు, వస్తానవా సినిమాలు చేస్తున్నావా, వస్తానయా, ఏం చేస్తాను, ఇంకెంతకాలం ఆడుకుంటావు అని అట్లా అడుగుతారు కదా జనాలు. అట్లాంటి పరిస్థితి ఎదురైంది
2: 2017కి, 2022 దాకా అదే సార్ మనం ఏమంటారు లాక్డౌన్ దాకా. అప్పుడు మా తాత ఉండేటాడు సార్, సాయిలు తాత పేరు సార్.
0: అదే పెట్టిన నేను,
1: తాత పేరు నిలబెట్టినాను.
2: మా తాత నేను ఇంటి పోయినప్పుడల్లా ఇక ముదాం అనేటోడు, పోయినప్పుడల్లా
1: అరే నా పేరు నిలబెట్టరా అయ్యా.
0: లేదు అప్పుడు వాడి పేరు అది కాదు,
2: జగదీష్ సార్ నా పేరు
1: అప్పుడు, జగదీష్
2: అంటే జగదీష్ చంద్రబోస్. అట్లా సో పోయేటోడు, ఏడైనా చేస్తావారు అనేటోడు, ఏ అయితే దాగా అనేటోడు సార్. అట్లా 17 నుంచి 21 దాకా సార్ ఆ లాక్డౌన్ అవన్నీ సార్. ఇక చాలా రోజులు ఇంటికాన్ని ఉండేటోడు సార్, ఏమన్నా పని ఉంటే అప్పుడు హైదరాబాద్ వచ్చేటోడి, లేకపోతే ఆ నుంచి రాసి పంపేటోడి, అంటే రూమ్ రెంట్లు అవి ఇబ్బంది అయిపోయి ఇక్కడ లేక ఇడికి వెళ్ళి రాసి అడిగి పంపేటోడి. అట్లా ఇక అనిపించింది సార్, అది నిండా మునిగినాం, అంటే ఏమంటారు నిండా మునిగినాక అది దిగి నడుచుకుంటా పోదాం ఒడ్డుకే మళ్ళీ వెనకకేం పోతాం అని చెప్పి ఆ ధ్యాసలు ఉండే
1: సార్.
2: ఇక అది అట్లా ఉండేది. మళ్ళా నాకు ఇంకో కొటేషన్ బాగా ఉపయోగపడ్డా సార్, పురుజన సార్ది ట్రైన్ ఎపిసోడ్ ఉంటుంది సార్, ట్రైన్ ఎపిసోడ్ ఉంటుంది సార్ పురుజన సార్ది. నీ ప్లాట్ఫామ్ టికెట్ తీసుకుని నువ్వు ప్లాట్ఫామ్ మీద ఉండు, ట్రైన్ వస్తుంది, అది గంట కొత్తదా అర్ధ గంట కొత్తదా, నువ్వు పోయినావు అనుకో నీ ట్రైన్ పోతుంది, నువ్వు అంటే నువ్వు వేస్ట్ ఇక నువ్వు అది అని అది నేను బాగా సార్. మళ్ళా సీతారామ శాస్త్రి గారిది ఎప్పుడు ఇప్పుడు ఏమంటారు ఓటమి అన్న పాట ఉంటుంది సార్, ఆ రెండు బాగా సార్, ఈ రెండు వినేటువంటి సార్. కొంచెం లో ఫేస్ వస్తే అవి పెట్టుకొని ఇక ఏదో మనం సాధిస్తాం అయితాం, ఇప్పుడు తిట్టేటోళ్ళే ఇప్పుడు పొగుడతారులే అని చెప్పి అట్లా అని ఇక అవి రెండు సార్. నేను ఇప్పుడు ఇంటికి పోతే మళ్ళీ ఎవరైనా నన్ను ఎవరైనా పిలిచేటోళ్ళు పిలవరేమో, నేను లేకపోతే నన్ను ఎవరైనా గెలిచేటోడు గలవడని ఆ భయంతో రప్ప పోవాలని చెప్పి అందరికి మళ్ళీ రోజు ఫోన్ కొట్టేటోను సార్, అన్నా ఏమైనా ఉందన్నా ఏమైనా ఉందని అట్లా అట్లా అడిగేటోండి అందరినీ. ఆ రెండు సార్ డైలాగులు ఇది ఒకటి.

ఓ జర్నలిస్ట్ మిత్రుడు అంటుండే, వేణుగ అనే ఆయన దర్శకుడు నిర్మాత, చాలా నిజాయితీపరుడు, కొత్త పనిషికి అంటే కథ పట్టుకొని వస్తే అవకాశం ఇచ్చిండు. వేరే వాళ్ళైతే నేనే డైరెక్ట్ చేస్తా, లేదు నీ కథ నీదని చెప్పి ఆయనే డైరెక్ట్ చేసేవాడు.

0: మిత్రుడు అంటుండే వేణుగ అనే ఆయన దర్శకుడు నిర్మాత చాలా నిజాయితీపరుడు. కొత్త మనిషికి అంటే కథ పట్టుకొని వస్తే అవకాశం ఇచ్చిండు. వేరే వాళ్ళైతే నేనే డైరెక్ట్ చేస్తలే నీ కథ నీదని చెప్పి ఆయనే డైరెక్ట్ చేసేవాడు. కానీ
1: అన్నమాట
0: వేణు అట్లా చేయలేదు. వేణు చాలా సిన్సియర్, సినీ ఫీల్డ్ లో ఉండదగ్గ మనిషి కాదు, ఇంత సిన్సియారిటీ సినీ ఫీల్డ్ లో ఉంటుందా అని అన్నారు.
1: సార్, ఇప్పుడు మీకు మాట చెప్పనా సార్? అన్న ఏమంటారు, చెన్నైకి వెళ్ళి వచ్చింది సార్. చెన్నైకి వెళ్ళి వచ్చి ఆఫీస్ ముంగట ఏం తమ్ముడు పరిస్థితి అన్నాడు. అన్న నేను ఇట్లా ఇట్లా వచ్చినానా, ఇట్లా వచ్చినానా అంటే అప్పుడు నేను చెప్పింది విన్నాడు సార్ అన్న. ఇన్ని కొంచెం ఒక మాట అన్నాడు సార్, అరే నేను డైరెక్షన్ నిన్ను నేను డైరెక్టర్ చేస్తా తమ్ముడు అన్నాడు సార్. అదే చేసాను సార్ అన్న.
0: అనౌన్స్ చేసినప్పుడు అందరూ ఏమో రిస్క్ తీసుకుంటున్నావు వేణు, అందులో నువ్వు ఫస్ట్ నిర్మాత, ఫస్ట్ చేయబోతున్న సినిమా కదా, రిస్క్ తీసుకుంటున్నావు అని ఎవరు అనలేదా మిమ్మల్ని వేణు?
2: అంటే అది అనౌన్స్ చేసినప్పుడు అంటే ఏదో కంటెంట్ ఉండి ఉంటుందని అనుకుంటున్నారు, కానీ అనేది అందరు నమ్మారు. ఏదో
0: అంటే
2: కంటెంట్
0: మీరు మీరు ఒప్పుకున్నారు కాబట్టి
2: ఉంది అని అనుకున్నారు, కానీ నువ్వు డైరెక్షన్ చేయకుండా ఏంటి అంతా
0: అన్నారు.
2: నిర్మాణం వైపు ఎందుకు ఇప్పుడే అది అని కొంతమంది ఫ్రెండ్స్ అన్నారు. నేనేంటంటే కొంచెం ముందు అడ్వాన్స్గా ఆలోచిస్తా. ఇప్పుడు మనము చాలా మనము ఎక్స్ప్లోర్ చేయాల్సింది ఉంది ఇక్కడ. చాలామంది అంటే చాలా రకాల కంటెంట్స్ ఉన్నారు. అందరికీ మనం ఇది డోలాముఖి సబాల్టర్న్ ఫిలిమ్స్ అనేది ఒక ప్రొడక్షన్ హౌస్లా కాకుండా దీన్ని ఒక ప్లాట్ఫామ్ లా క్రియేట్ చేయాలనేది నా ఉద్దేశం. నేను ప్రొడ్యూసర్గా నా పేరు ఉండొచ్చు ఉండకపోవచ్చు, బట్ ఆ వేదిక ఉండాలని, అదొక ప్లాట్ఫామ్ లాగా దాన్ని తీర్చిదిద్దాలని. కాబట్టి ఫస్ట్ ఒక రెండు సినిమాలకు అట్లీస్ట్ నేనే ముందుండి నడిపేయాలి కదా, ప్రొడ్యూసర్గా నేను పేరుంటేనే వర్కౌట్ అవుతుంది అని ఇప్పుడు మనం చేస్తున్నాం. అది అందరికి తర్వాత అర్థమైంది, ఇది ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్గా చేస్తున్న పని, ఇది కేవలము వ్యాపారం కోసం చేస్తున్న పని కాదనేది అర్థమైంది.
0: ఇప్పుడు ఫ్యూచర్లో ఇప్పుడు సాయిల్ గారు లాగా ఎవరన్నా గ్రామీణ స్థాయి కళాకారులు కానీ దర్శకత్వం అని ఇంకా వేరే టెక్నీషియన్గా కానీ వాళ్ళు వస్తే,
2: ఇప్పుడు మీరు మా ఆఫీస్కి వస్తే గంట సేపు కూర్చుంటే మినిమం 50 మంది కనిపిస్తారు. డైలీ 50 నుంచి 100 మంది డైలీ వస్తున్నారు ఆఫీస్కి. ఇప్పటికీ ఒక 150 కథలు మా వాళ్ళు విని ఉంటారు. అంటే ఆ పిచ్ డెక్ స్టేజ్ నుంచి నెరేషన్ స్టేజ్కి వచ్చినాయి ఒక 150 స్టోరీస్. అట్నుంచి నా దగ్గర వరకు వచ్చినాయి 50 స్టోరీలు. అందులో 3 ఎంపిక చేశాం. 3 స్టోరీలు మేము ఓకే.
0: ముగ్గురు కొత్త వాళ్ళేనా?
2: అందరు కొత్త వాళ్ళే. మన దగ్గరికి వచ్చేవాళ్ళు కూడా ఐడియాలజికల్గా అన్ని రకాలుగా చాలా గ్రామీణ ప్రాంతం నుంచి, ఉత్తరాంధ్ర నుంచి, రాయలసీమ నుంచి, తెలంగాణ మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన డెబ్యూ డైరెక్టర్స్ వస్తున్నారు. వాళ్ళే వాళ్ళందరూ ఇప్పుడిప్పుడు బస్ ఎక్కి వచ్చిన వాళ్ళు కాదు, ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళే. సాయిల్ లాగా ఆల్రెడీ ఇక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళు అసిస్టెంట్ డైరెక్టర్స్గా.
0: చిత్ర నిర్మాణం విషయంలో తెలంగాణ రాష్ట్రంలో చాలా తక్కువ మంది నిర్మాతలు కానీ దర్శకులు కానీ వివిధ రకాల టెక్నీషియన్స్ కానీ, అట్లా ఎందుకు జరుగుతూ ఉన్నది, కారణం ఏంటిది?
2: ముఖ్యంగా తెలంగాణ అనేది వ్యాపారానికి కొంచెం దూరమైన విషయం. అంటే వ్యాపారం బిజినెస్కి కొంచెం డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది తెలంగాణ సమాజం. తెలంగాణ సమాజం ఎట్లా ఉంటారంటే, ఇప్పుడు తెలంగాణ వాళ్ళు ఏదైనా బిజినెస్ చేయాలి అనగానే వానికి ఏ చిన్న కిరాణం దుకాణము, పాన్ డబ్బాను, చిన్న బట్టల షాపు, లేకపోతే చిన్న కూరగాయల షాపు, ఇంతే రేంజ్ ఆలోచనలు ఉంటాయి. ఒక బట్టల మిల్లు పెట్టాలను, ఓకే, ఒక ఫుడ్ ప్రాసెస్ కంపెనీ పెట్టాలను, లేకపోతే ఒక పెద్ద సూపర్ మార్కెట్ పెట్టాలను, ఈ ఆలోచనలు ఉండవు. ఎందుకంటే వ్యాపార సంబంధమైన సమాజం కాదు తెలంగాణ సమాజం. తిండి కోసము, ఆత్మగౌరవం కోసము నిరంతరం పోరాడిన సమాజం కాబట్టి, వ్యాపారానికి కొంచెం దూరంగా ఉన్న సమాజం కాబట్టి, ఇక్కడ నుంచి సినిమా కూడా ఇంకా దూరమైంది. అది ఎప్పుడు చెన్నైలో ఉండేది కాబట్టి అది మనది కాదు, మనకు సంబంధం లేని వ్యవహారము అనుకుంటూ ఇప్పటికి కూడా అట్లనే అనుకుంటారు. కాబట్టి ఎక్కువ పొగాకు వ్యాపారులు గుంటూరు నుంచి, ఓకే, తర్వాత జమీందారులు, ఆ కుటుంబాల నుంచి ఆ బిజినెస్ మ్యాన్లు మాత్రమే చెన్నై వెళ్ళి సినిమా తీస్తే మనకు అద్భుతమైన వ్యాపారం ఉందని వాళ్ళు తొందరగా గమనించారు కాబట్టి వాళ్ళు ముందంజలో ఉన్నారు. మన వాళ్ళు ఇంకా వెనుకడుగు వేస్తూనే ఉంటారు. ఎవరైనా ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారో, కాంట్రాక్టరో, పొలిటికల్ లీడరు.

0: మీ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి కదా, ఓ 10 కోట్లు పెట్టండి, నేను సినిమా తీసి పెడతానని నేను అంటే పెట్టరు, భయం. ఇంకా ఎట్లా డెవలప్ అవుతుంది తెలంగాణ సినిమా? ఇక డైరెక్టర్లు ఉంటారు, యాక్టర్లు ఉంటారు, అన్ని రకాల రైటర్లు ఉంటారు. మళ్ళీ తెలంగాణలో కట్టె పుల్లను పట్టుకున్న కవిత్వం చెప్తే తెలంగాణ కవులకి రచయితలకి కొదవలేదు. ఇక్కడ అందరూ ఉన్నారు. ఇది అంటారు కదా, అన్ని అల్లున్న నోట్లో శని ఉంది
1: అంటారు.
0: పెట్టుబడి కావాలి కదా, పెట్టుబడి పెట్టే పెట్టుబడిదారులు లేరు, ప్రొడ్యూసర్స్ లేరు. అది తెలంగాణ సినిమా కాబట్టి దీనికి ఈ వాక్యూమ్ని ఫుల్ఫిల్ చేయాలి అని అంటే గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకోవాలి. గవర్నమెంట్స్ తీసుకొని ఏదైనా సబ్సిడీలు ఇట్లాంటివైనా ప్రకటిస్తే, ఎంకరేజ్ చేస్తే ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. మన వాళ్ళు రాకున్నా వేరే వాళ్ళైనా వస్తారు. ఎందుకంటే తెలంగాణ జీవితాల్ని మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకెళ్లేవాడు ఇటలీ ఎవడైనా ఓకే, ఇంకెవడైనా ఓకే. ఓకే, మహాశ్వేత దేవిది కథ ఒకటి ఉంటుంది, గంగోర్ అండి, సినిమా పేరు గంగోర్, కథ పేరు చూలికే పీచే క్యాహే అని ఆమె కథ. అదేంటంటే ఇటలీ డైరెక్టర్ వచ్చి ఆ కథను ఎక్కడో చదివి ఇటలీ డైరెక్టర్ వచ్చి ఇక్కడ సినిమా తీసి అది చాలా ఫిలిం ఫెస్టివల్స్లలో, టొరంటో ఫిలిం ఫెస్టివల్స్లలో అది అవార్డ్స్ గెలుచుకుంది. అది ఇక్కడ సినిమా అయింది, వెస్ట్ బెంగాల్ సినిమానే అయింది అది. అలా మనం ఎక్కడోళ్ళైనా ఇక్కడ జీవితాన్ని తీసి చాలు. ఎప్పుడు అంటే గవర్నమెంట్ ఎంకరేజ్ చేసినప్పుడు.
1: గాంధీ సినిమా,
0: గాంధీ సినిమా
1: బయట రిజన్ నాటన్ బాబు బయట అతను సినిమా చేసాడు. మన మహాత్ముడు జాతి పిత అలాంటి కథను మనోళ్ళు చేయలేని పరిస్థితి బయట అతను వచ్చి చేయడం జరిగింది.
0: అవును,
1: అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు మీరు అనేది నిర్మాణ పరంగా పెట్టుబడి కావాలనే ఇబ్బందుల విషయం చెప్పారు మీరు. అదే క్రమంలో నటులు కానీ హీరోలు కానీ హీరోయిన్లు కానీ సంగీత దర్శకులు కానీ కెమెరామెన్లు కానీ ఇంకా టెక్నీషియన్స్ వాళ్లకు పెట్టుబడి అవసరం లేదు కదా, వాళ్ళకి ఇక్కడ అవకాశాలు వస్తే వాళ్ళు వస్తారు కదా.
0: అంటే ఇక్కడ ఉన్నారు ఆల్రెడీ మన వాళ్ళు, డైరెక్టర్స్ ఎక్కువ మంది తెలంగాణలో ఉన్నారు ఇప్పుడు.
1: అంటే సక్సెస్ఫుల్ అయిన
0: వాళ్ళు ఎక్కువ మన తెలంగాణలో ఉన్నారు. ఇప్పుడు మీరు ఈ రోజున బెస్ట్ డైరెక్టర్ అవార్డు వచ్చిన సాయిల్ కాంపౌడ్ దగ్గర నుంచి మొదలు పెడితే, ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ, తరుణ్ భాస్కర్, నేను, హరీష్, సంపత్ నంది, నాగ్ అశ్విన్, సురేందర్ రెడ్డి, శ్రీకాంత్ ఓదెల,
1: అట్లాగే మన హీరోలల్లా కూడా లేరు కదా. హీరోలల్లా
0: హీరోలు కొంచెం ఇప్పుడిప్పుడే,
1: ఇప్పుడు అది మీరు ఆ లోటు పూరించినట్టున్నారు మీ సినిమాలో.
0: ఒక్కరిని పెట్టగా చేయాలంటే మనం తీసేదే ఇప్పుడు
1: పెట్టారు.
0: మాస్ ప్రొడక్షన్ ఉంటే వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు మైత్రి ఉంది, వాళ్ళు ఎప్పుడు 10 సినిమాలు ఉంటాయి. దిల్రాజు గారు 10 సినిమాలు ఉంటాయి, సితార ఒక 10 సినిమాలు ఎప్పుడు ప్రొడక్షన్. అట్లా మాస్ ప్రొడక్షన్ ఉంటే మనం ఏదైనా చేయగలం. మనము సంవత్సరానికి ఒకటో రెండో తీసే వాళ్ళతోనే ఏం మార్పు రాదు.
1: ఇప్పుడు అఖిల్ రాజుని పెట్టారు కదా హీరోగా, అది మీ చాయిస్ డైరెక్టర్ చాయిస్?
0: అంటే ఫస్ట్ నా దగ్గరకు వచ్చినాడు, నాకు ఎప్పటి నుంచో మెసేజ్ పెడుతున్నాడు, పెడుతున్నది ఎవరు ఏంటో అని నేను. అంటే మనల్ని చూసుకుంటున్నారు కదా. ఒకరోజు పంపించిన ఇట్లా, ఈ అబ్బాయిని చూడు కొంచెం తెలిసిన వాళ్ళ పిల్లగాడు అని చెప్పి పంపించిన సాయిల్కి. అనుకోకుండా నచ్చింది, నేనేం ఫోర్స్ చేయలే, మనం ఏ విషయంలో ఫోర్స్ చేయలే, తనకు నచ్చింది, తనకు కూడా నచ్చింది కాబట్టి. అంటే హీరోయిన్ విషయంలో కూడా తెలుగు అమ్మాయిని పెట్టాలని మేము చాలాసార్లు, నాకు నచ్చిన అమ్మాయి ఆయనకు నచ్చేది కాదు, ఆయనకు నచ్చిన అమ్మాయి నాకు నచ్చేది కాదు. మనోడు ఏంటంటే టూ రియలిస్టిక్
1: నచ్చలేదు,
0: అంటే మాకు కంఫర్ట్ ఉంది.
1: చెప్పినాక
0: అట్లేం లేదు, చాలా చిల్లు ఉంటది మాకు. అట్లేం లేదు అంటే నచ్చదు, అది బాగాలేదన్నా అంటే బాగాలేదు
1: అనుకుంటాడేమో అని ఫీల్ అవ్వలేదు.
0: అంత ఫార్మల్ గా ఉండేది కాదు, చాలా క్యాజువల్ యాటిట్యూడ్ తో ఉండేది మేము. హీరోయిన్ విషయంలో ఏంటంటే మనోడు టూ రియలిస్టిక్ గా పోదాం, టూ రియలిస్టిక్ గా పోదాం అని ఆయన మైండ్ లో వాళ్ళ ఊరు అమ్మాయి ఎవరో ఉండి ఉంటారు,
2: ఫిక్స్ అయిపోయింది
0: అట్లా పెడదాం. అంటే
2: ఏమంటే నాకు సాయిపోలో ఇష్టం సార్, జూనియర్ సాయిపోలో లేకుండా అన్నకి చెప్తే అరే కొంచెం నువ్వు ఆలోచించురా అని అనేటోడు. అదే కానీ తర్వాత ఇక ఈ ఇన్స్టాగ్రామ్ దానివల్ల
1: మరి ఆ హీరో ఏంది, అదేదో భాష పెట్టి ఇట్లా చెవి ఊపి చేస్తా అంటాడు కదా, అది మిస్ఫైర్ అయితే అది ఇబ్బంది అయ్యేది కదా.
2: జాన్సిన్
1: అంటే అది ఎట్లా, అది మీకు వచ్చిన
2: నాదే సార్,
0: ఇందులో ఉన్న ప్రతిది కూడా ప్రతి అక్షరంతో సార్ ఆయన క్రెడిట్ ఆయనదే.
1: ఓసారి చెప్పండి డైలాగ్ ఒకటి.
2: అదే
1: ప్రేక్షకులు,
2: అదే
1: ప్రేక్షకులు
2: ఆ డైలాగ్ సార్, యు కాంట్ సీ మీ జాన్సిన్ అవర్ సార్ ర్యాండ్ యట్ టుగెదర్ మ్యాచ్ అంటాడు సార్. వాడు అంటే ఏం లేదు సార్, వాడు జాన్సిన్ ర్యాండ్ యట్ వాళ్ళు ఉంటారు సార్ డబ్ల్యూడబ్ల్యూలో.
1: అవును,
2: జాన్సిన్ అనేటోడు అంటే మాస్ సార్, వాడు అందరికి నచ్చుతాడు. ర్యాండ్ యట్ అనేటోడు ఒక చిరుతపుల్ లెక్క ఉంటాడు సార్.

0: వాడు ఎప్పుడు కొంచెం జాన్సన్ అని కొడుతూ ఉంటాడు సార్. వాడు జాన్సన్ గారు లేపి కొడితే ఒకటే కొట్టాడు సార్, వాడిని కొట్టినాక వాడి ముఖం మీద పోయి ఇట్లా ఊపుతాడు సార్. ఇక నువ్వు నువ్వు అయిపోయా ఇట్లా ఊపితే ఇక కథ వాడు అయిపోయినట్టు. ఇక సో అది వాడు ఫైనల్ పాయింట్. ఇక వాడు ఎంతసేపు కొట్టినా వీడు ఒకటే గుదుడు గుద్ది వాని ముఖం పోయి ఇట్లా అంటాడు, నేను నా జోలికి రావురా భయ్ సచ్చినట్టు అంటాడు. ఆ డైలాగ్ తోని ఇది పెట్టుకున్నా సార్, నేను ఇదే ఇక ఫైనల్, మళ్ళీ ఇంకేం ముచ్చట్టు ఉండదు.
1: హీరో భలే క్యాచ్ చేసిండు కదా అది.
0: అవును సార్.
1: అదా హీరోయిన్ కూడా చేసింది అట్లా.
0: అవును సార్. ఆ చిన్న రొమాంటిక్ ఉండాలి కదా సార్, ఎప్పుడు పిల్లగాడు ఏమంటారు హీరో చెప్తే ఉంటారు సార్, చిన్న బ్యూటీ రొమాంటిక్ ఉంటుంది అట్లా చెప్పించింది సార్.
1: ఇప్పుడు మీ సినిమాలో హీరో పుట్టిన సినిమాలో హీరో లాగా లేడు, కొంచెం మొరటుగా కొంచెం మొండిగా ఒక తీరి ఉంటాడు, నెగటివ్ షేడ్స్ కనపడతా ఉంటాయి. అట్లా డిజైన్ చేసుకోవాలని ఎందుకు అనిపించింది మీకు?
0: మనలో మన మాట సార్, ఊళ్ళే సార్ ఇంటికాడ అరే పనికి పోరాదరా అంటే ఎమ్మటి నాన్నగారు పోతాను నేను అంటారా సార్, ఇవ్వడం నేనేమో నేను బోనాగు నాకు అదే అని చెప్పి నేను అటుబోలు ఇటుబోలని చెప్తారు కదా సార్ ఏమంటే. సో నేను మనకు ఎట్లయితే ఊళ్ళు ఉన్నదో రియలిస్టిక్ ఉన్నదో నాన్న చెప్పగానే పోం, నాన్న మీద తిరగబడతాం, ఏందంటే నువ్వేందంటే నువ్వేంది ఆగరాదు అంటే ఆగరాదు అని అంటావు. ఏమంటారు బాబాయ్లు పెద్ద వచ్చి ఏంది రానంటే ఆడిదాకా పోతుంది. అంటే ఇటు సైడ్ సార్ తెలంగాణ అంటే నాన్న మీద కొంచెం రివర్స్ అవుతాం కూడా మనకెళ్ళైతే, అటు కూడా నాన్నగారు కొట్టిరని చెప్పి అటు పోలేం కదా సార్. సో ఇట్లా అది నేను చూపించింది సార్, నాన్నకి తిరగబడతాం ఎదురు తిరుగుతాం, మళ్ళా అరే కొంచెం ఒక అర్ధ గంట అయ్యగానే ఏంది ఏమైంది ఎందుకు బాధగా నొప్పా అని చెప్పి అది అది అంటే అవి ఉన్నాయి కదా సార్ నార్మల్ గా ఎమ్మటేళ్ళులే ఎమ్మటే అది అవుతుంది ఎమ్మటే మళ్ళీ కలుతాం. అసలు అది కూడా అట్లనే సార్, తండ్రి మీదకి పోతాడు మళ్ళీ ఎమ్మటే ఏంది నాన్న అంటాడు, అది నార్మలే సార్. అది అది విలన్ సైడ్ కాదు సార్, ఈ తెలంగాణ విలేజ్లలో ఎక్కువ రాష్ట్రిక విలేజ్ అటు సైడ్ అయితే అది ఉన్న సార్, అది చూపించింది సార్.
1: మీరు అట్లా చేసారా అట్లా?
0: అయితే మా నాన్న మీద కూడా నేను అప్పుడప్పుడు నచ్చంది ఏమన్నా కొంచెం అటు ఇటు అయితే ఏ అవుకో నీకేం తెలుసు సాగరాదు. ఇప్పుడు
1: అయితే హీరో క్యారెక్టర్ మీద మీ ప్రభావం ఉందన్నమాట?
0: ఉన్నా సార్, ఉన్నా సార్, ఉన్నది.
1: మీ లవ్ మ్యారేజా?
0: అరేంజ్డ్ సార్, తర్వాత లవ్ అయింది సార్.

0: మీరు ఎక్కడ చదువుకున్నారు?
1: బీటెక్ సార్.
0: బీటెక్ చేసి ఇటు వచ్చారు?
1: అవును సార్.
0: అంటే మీరు అటు ఎందుకు పోలేకపోయారు?
1: అది బేసిక్గా నాకు భయం సార్, జాబ్ అంటే.
0: ఓ,
1: ఈ ఏమంటారు ఇప్పుడు, బీటెక్ అయితే ఇక సాఫ్ట్వేర్ జాబ్ కదా సార్. సార్ తిట్టుకుంటున్నాం కదా సార్, నాకు మెడల్ ఐడి కార్డు టైప్ నాకు భయం సార్. నా చిన్నప్పటికెళ్ళి నాకు ల్యాబ్లలో కూడా ఇటు కొడతా అంటే నాకు ఆ ఫోబియా ఉండేది సార్. సో నేను నాకు అది కొంచెం భయం, జాబ్ అంటే భయం సార్. నాకు చిన్నప్పటికెళ్ళి ఇది ఇంట్రెస్ట్ సార్, సినిమా ఇంట్రెస్ట్ సార్. అది
0: చాలా మంది బయట వాళ్ళు సినిమా ఫీల్డ్ లోకి రావాలని ఉంటది, పోతే ఏమైంది అని భయం చేత వెనక్కి పోతాం.
2: అవును,
0: మనవాడు
2: భయం, భయం
0: అది భయం పడి ఇటు వచ్చి
2: మీరు కూడా అంతే అనుకుంటా.
0: వేణుగారు, మీ ఇంట్లో మిమ్మల్ని ఎట్లా ప్రోత్సహిస్తారు? ప్రతి మగవాడు గెలుపు వెనకాల మహిళలు ఉంటారు అంటారు కదా, మీ విజయం వెనకాల ఎవరెవరు మహిళలు ఉన్నారు?
2: ప్రతి పురుషుడు వెనక ఒక మహిళ
0: ఉంటది అన్నది.
2: కుటుంబం అంటే స్త్రీ, ఉమెన్ మంచిగా ఉందనుకో పొద్దుగాల మనం బయటకు వచ్చేటప్పుడు, ఇక అంతా బాగుంటది. అంటే వాళ్ళతో వాళ్ళ ప్రోత్సాహం ఉంటే అది రెట్టింపు ఉంటది, అంటే వెరీ ఫ్రూట్ఫుల్ గా ఉంటది.
0: అదే ఇంట్లో గెలిస్తే రచ్చ గెలవచ్చు.
2: నేను సినిమా ప్రొడక్షన్ స్టార్ట్ చేసినప్పుడు మాత్రం భయపడ్డారు, అసలు ఇష్టం లేకుండే. డైరెక్షన్ చేయాలి ఎందుకు, మళ్ళీ డబ్బులు ఒకవేళ తేడా వస్తే ఇబ్బంది కదా అని చెప్పేసి. నాకైతే మంచి ఎంకరేజ్మెంట్ ఉంది.
0: సాయిల్ గారు, మరి మీరు చివరి లక్ష్యం ఒకటి ఉంటది మీకు, ఏ స్థాయి దర్శకుడు కావాలని?
1: సార్ ఏం లేదు సార్, స్థాయి ఏం లేదు సార్, నాకు అక్కడ కథలు సార్, అవి తీసుకుని చాలు సార్, పోతా సార్.
0: ఇప్పుడు ఇల్లందు ప్రాంతం అన్నారు మీరు, మీ చుట్టూ వాతావరణం అంతా కూడా ఒకలాగా ఉంటది.
1: అవును సార్,
0: మొత్తం ఏరియాలో ఉంటారు కదా,
1: రస్టిక్ మొత్తం.
0: అది అట్లా ఇన్ఫ్లుయెన్స్ అయ్యేటువంటి కథలు ఫ్యూచర్ లో చేస్తారు?
1: ఉన్నాయి ఉన్నాయి సార్, అవి ఉన్నాయి. నెక్స్ట్ నుంచి అయితే ఇల్లేదంటే కొంచెం మాస్ వైలెన్స్ తోటి ఉన్న ఏరియా సార్, బొగ్గు గిగ్గు.
0: అవును,
1: అవి ఉన్నాయి సార్. అవి
0: వేణుగారు, ఇప్పుడు మీరు సినిమాకు ప్రొడ్యూసర్ గా చేసారు, రాను రోజుల్లో డైరెక్టర్ గా కొనసాగుదాం అనుకుంటారా, నిర్మాతగా కొనసాగుదాం అనుకుంటారా?
2: నేను డైరెక్షన్ చేస్తూనే, డైరెక్షన్ అనేది నా మెయిన్ ఎక్స్ప్రెషన్. ఈ ప్రొడక్షన్ అనేది ఇట్స్ ఏ ఎక్స్టెన్షన్ ఆఫ్ మై కెరియర్ కాబట్టి, అది ఆ ప్రొడక్షన్ హౌస్ ఇందాక చెప్పినా కదా, ఇట్స్ నాట్ ఎట్ ఆల్ రెగ్యులర్ టిపికల్ ప్రొడక్షన్ హౌస్ కాదు. అది ఒక ప్లాట్ఫామ్ ఫర్ ఏ సబాల్టర్న్ సినిమా. సబాల్టర్న్ సినిమాకి ఫిలిం మేకర్స్ కి ప్లాట్ఫామ్ ఇది. సో అది అది కొనసాగుతుంటుంది, దాని ఆ స్ట్రక్చర్ అంతా కూడా, ఏది ఆ ప్రొడక్షన్ స్ట్రక్చర్, ఆ నిర్మాణ విధానం, ఆ టెంప్లెట్ అంతా రెడీ చేసి పెట్టాను. నేనున్నా లేకున్నా అది నడుస్తూ ఉంటది. నేనున్నా లేకున్నా అంటే నేను ఈ ఊర్లో ఉన్నా లేకున్నా, సో దానికి అదే నడుస్తూ ఉంటది. నేను నా డైరెక్షన్ చేసుకుంటూ ఉంటాను.
0: ఇంతకుముందు ఫస్ట్ లో నీది నాది ఒకే కథ చేసి, తర్వాత విరాట పర్వం చేశారు, అంటే డిఫరెంట్ కనపడింది కదా సినిమా దానికి దీనికి మధ్య. ఇప్పుడు రాన్న రోజుల్లో ఇంకా డిఫరెంట్ గా ఏం చేయబోతున్నారు?
2: అంటే నెక్స్ట్ ఇమీడియట్లీ అయితే నేను ఒకటి చేస్తున్నాను, అది చాలా మంచి వర్క్.
0: ప్రాజెక్ట్ వివరాలు ఏమైనా చెప్పగలిగితే చెప్పండి.
2: అది యూవీ క్రియేషన్స్ లో నేను డైరెక్ట్ చేస్తున్నాను. ఒక పేరున్న హీరోలు ఉండే అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా నేను హిందీ ఫిల్మ్ ఒకటి చేస్తున్నాను, అది వా వర్క్ లో ఉన్నాను ప్రస్తుతం.
0: మీకంటే ముందు బాగా సీనియర్ గా ఉండి సినిమాలు చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కూడా అవార్డులు అనుకోని అంటే వస్తాయి అనుకోని ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళకంటే తొందరగా మీకు అవార్డు వచ్చింది ఒడిసారిగా.
2: అవునవును, నాకు ఒకటే నమ్మకం, మనం ఏదైనా మంచి సినిమా తీస్తే డెఫినెట్లీ మంచి ఫలితం దక్కుతుందని నేను నమ్ముతాను. అది ఒక్కోసారి మిస్ అయితే అవ్వచ్చు, హార్ట్ఫుల్ గా పెట్టిన ఎఫర్ట్స్ ఎప్పుడు కూడా వృధా కాదు అని నేను అనుకున్నాను. నేను ఈ సినిమా తీసేటప్పుడు అయితే డెఫినెట్లీ దీనికి బెస్ట్ సినిమానో లేకపోతే ఏదో ఒకటి సినిమాకి అయితే అవార్డు వస్తుంది అని అనుకున్నాను. నాకు అవార్డు రావడం సర్ప్రైజ్ కాదు, కానీ ఈ సినిమా 3 కోట్లు పెట్టిన సినిమా 25 కోట్లు కలెక్ట్ చేసింది కదా, అది సర్ప్రైజ్ నాకు. ఎందుకంటే సినిమాకి థియేటర్కి జనాలు రావట్లేదని, పెద్ద హీరోలు ఉన్నా కూడా సినిమా థియేటర్కి జనాలు రావట్లేదని, సినిమాకి వచ్చి 2 గంటలు

0: ఎఫర్ట్ చేసే జనాలు తగ్గిపోయారని, సినిమా చూసే జనాలు లేరని, అసలు సినిమాలు ఇక ఉండవని, థియేటర్లు ఉండనే ఉండవని, ఇలాంటి ఒక ప్రాపగాండా, ఇలాంటి ఒక నెరేటివ్ సర్క్యులేట్ అవుతున్న టైంలో రాజు వెడ్స్ రామయ్య అనే సినిమా వచ్చి బ్రేక్ చేసింది. అందరి ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది విశ్లేషకులు కావచ్చు, సీనియర్ ప్రొడ్యూసర్స్ కావచ్చు, సీనియర్ డైరెక్టర్స్ కావచ్చు, అందరు కూడా ఒక్కసారిగా ఈ సినిమా వైపు తలదిప్పి చూసేలాగా ఈ విజయం వల్ల సాధ్యమైంది. అది నాకు సర్ప్రైజ్ అనిపించింది. ఊరు ఊరికి సినిమా పోయింది. అసలు ఎక్కడో బీసీ సెంటర్స్ లో జనాలు చూడట్లేదు, సినిమాకి రావట్లేదు, చాలా థియేటర్లు ఫంక్షనల్ గా మారినాయి కొన్ని ఏరియాస్ లో. అలాంటి ఏరియాస్ లో ఈ సినిమా ఒక మూత మోగించింది. అది నన్ను ఎక్కువ ఆనందాన్ని కలిగించింది. అంటే జనాలు ఎక్కువ నాకు వాళ్ళు చూపించిన ఆదరణ అవార్డ్స్ కంటే విలువైంది అనేది నాకు అనిపించింది. సాయిల్ కి రావడం నాకు అది ఒక సైడ్ కిక్ లాగా అనిపించింది. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ.
1: చివరిగా ఇప్పుడు మీలాగా సినిమా రంగంలో రావాలనుకునే యువకులు, వాళ్లకు మీరు ఇచ్చే సందేశం ఏముంటుంది?
0: ఏం లేదు సార్, సందేశం వచ్చి పనిచేయాలంటే ధైర్యంగా ఉండాలి. ఫస్ట్ వాళ్ళని వాళ్ళు అర్థం చేసుకోవాలి. వాళ్లకున్న టెంపర్మెంట్, వాళ్లకున్న వ్యక్తిత్వం, వాళ్లకున్న సృజనాత్మకత మెయిన్ స్ట్రీమ్ లో నిలబడడానికి సరిపోతుందా లేదా అది ఫస్ట్ వాడు తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఇక్కడికి వస్తే నేను నిలబడగలను అని అనిపిస్తే ఇక్కడ వరకు రావాలి, లేదంటే రావద్దు. ఇది కాకుండా వచ్చి ఇక్కడ ఏదో చేద్దాం అనుకుంటే ఏది అవ్వదు, జీవితం వేస్ట్ అవుతుంది అంతే.
1: థ్యాంక్ యూ అండి, మీ యొక్క అమూల్యమైనటువంటి విషయాలు మా శ్రోతలతో షేర్ చేసుకున్నందుకు ఆకాశవాణి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తామండి.
2: థ్యాంక్ యూ సార్.

మీరింతవరకు ఈ వారం అతిథి కార్యక్రమంలో రాజు వెట్స్ రాంభాయ్, సినీ దర్శకులు సాయిలు గారు, నిర్మాత వేణు ఉడుగుల గారులతో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ హుసేన్ వలీ. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. శ్రోతలకు ఒక ముఖ్య ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ సోమవారం 15వ తేదీ సాయంత్రం 7:15 ఇల్లు వాకిలిలో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో వానాకాలంలో మేలైన పశుగ్రాసాల సాగు ఈ అంశం గురించి రాజేంద్రనగర్ పశువైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సిహెచ్ రామకృష్ణ గారు రైతులు, పశుపోషకులు, పశుపాలకులు అడిగే ప్రశ్నలకు, సందేహాలకు ప్రామాణికమైన సమాధానాలు, సలహాలు అందిస్తారు. ఆసక్తిగల రైతులు, పశుపోషకులు, పశుపాలకులు ఫోన్ చేయండి, సరైన సమాధానాలు, సలహాలు పొందండి. మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 2324-0852, మరొక నంబర్ 2324-0853, ఈ నంబర్లకు కాల్ చేయవచ్చు. అంశం మరొకసారి, వానాకాలంలో మేలైన పశుగ్రాసాల సాగు. ఈ సోమవారం 15వ తేదీ సాయంత్రం 7:15 ఇల్లు వాకిలే కార్యక్రమంలో ప్రకటన విన్నారు.

ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1445 ద్వారా పొందవచ్చు.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: జీన్స్ చిత్రం నుండి ఒక పాట విందాం. గానం ఉన్నికృష్ణన్, ఎస్పి పల్లవి, రచన ఏఎం రత్నం, శివగణేష్, సంగీత సారథ్యం ఏఆర్ రెహమాన్.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుంచి 6 రోజుల పాటు ఫ్రాన్స్, స్లోవకియా దేశాల్లో పర్యటిస్తారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రడూన్లో ఇండియన్ మిలిటరీ అకాడమీలో ఈరోజు పాసింగ్ అవుట్ పరేడ్ సమీక్షించారు. మారుతున్న యుద్ద పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవాలని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. 3 వన్డేల క్రికెట్ సిరీస్లో భాగంగా ఈరోజు ధర్మశాలలో జరిగే తొలి మ్యాచ్లో భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడతాయి. ఇక వార్తలు వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుంచి 6 రోజుల పాటు ఫ్రాన్స్, స్లోవేకియా దేశాల్లో పర్యటిస్తారు. భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలు మరింత బలోపేతం చేసేలా ఈ పర్యటన సాగుతుందని ప్రధానమంత్రి తెలిపారు. ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్తో కలిసి మోదీ భారత్ ఇన్నోవేటివ్ కార్యక్రమాన్ని రేపు ప్రారంభిస్తారు. ఇది భారతీయ స్టార్టప్లను ప్రపంచ పెట్టుబడులతో అనుసంధానిస్తుందన్నారు. ఆ తరువాత 2 రోజుల పర్యటన కోసం స్లోవేకియా రాజధాని బ్రాటిస్లావాకు చేరుకుంటారు. అక్కడ అధ్యక్షుడు పెల్లెగ్రిని ప్రధాని పికోలతో సమావేశమై యూరోపియన్ యూనియన్తో ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతం చేయనున్నారు. ఇక ఈ నెల 16-17 తేదీల్లో ఫ్రాన్స్లో ఎవియాన్ నగరంలో జరిగే G7 సదస్సులో మోదీ పాల్గొంటారు. జూన్18 ప్యారిస్లో మాక్రాన్తో కలిసి వివాటెక్ 2026 కార్యక్రమానికి హాజరవుతారు. చివరిగా ప్యారిస్లో ప్రవాస భారతీయులతో భేటీ కానున్నారు. ఈ పర్యటనలు ఐరోపా, G7 దేశాలతో భారతదేశ వ్యూహాత్మక ఆర్థిక భాగస్వామ్యాన్ని సరికొత్త శిఖరాలు

0: తీసుకెళ్తాయని మోదీ ధీమా వ్యక్తం చేశారు. శాస్త్ర సాంకేతిక ఉత్పత్తి, అంతరిక్షం, సెమీకండక్టర్లు, డ్రోన్ల వరకు వివిధ రంగాల్లో భారత యువత తమదైన ముద్ర వేస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచంలోని అగ్రగామి స్టార్టప్ గమ్యస్థానాల్లో భారత్ ఒకటిగా నిలిచిందని, ఈ విజయగాథల్లో చాలా వరకు చిన్న పట్టణాలు, గ్రామాల నుంచి వచ్చిన యువశక్తే ఉన్నారని సోషల్ మీడియా వేదికగా మోదీ పేర్కొన్నారు. క్రీడారంగంలో దేశానికి అపార కీర్తి తీసుకురావడమే కాకుండా అనేక అంతర్జాతీయ పోటీల్లో యువ అథ్లెట్లు దేశ ప్రతిష్ట పెంచుతున్నారని యువతను ప్రశంసించారు. స్టార్టప్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా, అటల్ ఇన్నోవేషన్ మిషన్ సహా ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలు ప్రస్తావిస్తూ, ఆవిష్కరణలు, వ్యవస్థాపకత, వ్యాపారాలు ప్రోత్సహించే ఒక పర్యావరణ వ్యవస్థను నిర్మించినట్టుగా ప్రధానమంత్రి తెలిపారు. బలమైన క్రీడా వ్యవస్థ, మెరుగైన మౌలిక సదుపాయాలు అథ్లెట్లకు కొత్త అవకాశాలు సృష్టించడంతో పాటుగా క్రీడలపై ప్రోత్సహించడంలో ఎంతగానో తోడ్పడుతున్నాయని పేర్కొన్నారు. గత 12 ఏళ్లుగా ఎన్డీఏ ప్రభుత్వం యువత నేతృత్వంలో అభివృద్ది కోసం నిరంతరం కృషి చేస్తుందని ప్రధానమంత్రి అన్నారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్లో ఇండియన్ మిలిటరీ అకాడమీలో ఈరోజు పాసింగ్ అవుట్ పరేడ్ సమీక్షించారు. ఈ ఏడాది జరిగే పాసింగ్ అవుట్ పరేడ్లో తొలిసారిగా మహిళా క్యాడెట్లు పురుష క్యాడెట్లతో కలిసి శిక్షణ పూర్తి చేసుకోవడం విశేషం. ఈ వేడుకల్లో 500 మందిగా భారత సైన్యంలో అధికారులుగా బాధ్యతలు స్వీకరించనున్నారు. మారుతున్న యుద్ద పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. హైదరాబాద్లో దుండిగల్ ఎయిర్ఫోర్స్ అకాడమీలో ఈరోజు జరిగిన 217వ కోర్స్ కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ సమీక్షించారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, శాస్త్ర సాంకేతికతలో వచ్చిన వృద్ధి కారణంగా యుద్ధ స్వరూపంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయని చెప్పారు. సైనికులు ఆయుధాలు మాత్రమే యుద్దంలో పాల్గొనే రోజులు కాలం చెల్లిందని, ప్రస్తుతం రాడార్లు, ఉపగ్రహాలు, డ్రోన్లు, రోబోటిక్ వ్యవస్థలు యుద్ద వ్యూహంలో కీలక భాగమయ్యాయని వివరించారు. ప్రత్యర్థి దేశాల సమాచార రవాణా, నిఘా వ్యవస్థ నియంత్రించడం కూడా యుద్దంలో కీలకమే అన్నారు. సవాళ్లు ఎదుర్కొనేందుకు ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉండాలని, పరిస్థితులకు అనుగుణంగా సాంకేతిక నైపుణ్యాలు పెంపొందించుకోవాలని నూతన అధికారులకు సూచించారు. కష్టపడి పనిచేయడంతో పాటు మేధోశ్రమం ముఖ్యమేనని వివరించారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుంచి శిక్షణ పొందిన తొలి మహిళా క్యాడెట్ల బృందం వైమానిక దళంలో చేరింది. కార్యక్రమంలో Sukhoi-30 MKI సారింగ్ హెలికాప్టర్ బృందం, సూర్యకిరణ్ ఏరోబాటిక్ బృందాల వైమానిక విన్యాసాలు ఆకట్టుకున్నాయి.
1: భారత్ కి ఢాల్ ఔర్ భారత్ కి తల్వార్ బన్ కర్ రహీ హై. హాల్ హీ మే ఆపరేషన్ సింధూర్ మే భీ హమ్నే యహీ భావనా ఆప్ సబ్ కే అందర్ దేఖీ హై. యే 7 ఆతంకీ ఠికానో కో నష్ట నాబూద్ కర్నే మే కామ్యాబీ హాసిల్ కీ. యది హమ్ ఉతనా బడా ఆపరేషన్ సఫలతాపూర్వక అంజామ్ దే పాయే తో ఉస్కే పీచే హమారే ఇండిజినస్ ప్లేట్ఫార్మ్ కే సాథ్ సాథ్ హమారీ ఎయిర్ ఫోర్స్ కే ట్రైన్ కరేజియస్ ఔర్ డిసిప్లిన్ ఆఫీసర్స్ కా ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్ థా. నిశ్చిత భవిష్య కే ఆపరేషన్స్ మే భీ హమారే ఎయిర్ ఫోర్స్ కీ యహీ భూమికా దేఖనే కో మిలేగీ ఐసా మేరా విశ్వాస్ హై.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నియామక ప్రక్రియపై రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఉన్నతాధికారులతో నిన్న ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పారదర్శకమైన, ఖచ్చితమైన సాంకేతిక ఆధారిత వ్యవస్థ అవసరమని తెలిపారు. డిపార్ట్మెంటల్ పరీక్షలు కంప్యూటర్ ఆధారిత టెస్ట్ మోడ్లోకి మార్చడంలో సాధించిన పురోగతి సమీక్షించిన ఆయన, నియామకాలు మరింత వేగంగా, సమర్థవంతంగా, అభ్యర్థులకు సులభతరంగా మార్చేందుకు మరిన్ని టాబ్లెట్ ఆధారిత పరీక్షలు ప్రవేశపెట్టాలని సూచించారు. కాగా భారతీయ రైల్వేలు 6 ప్రధాన విభాగాల్లో 47,000 పైగా ఖాళీలకు గాను 2025-26 ఆర్థిక సంవత్సరంలో నియామక ప్రక్రియలు పూర్తి చేసి 43,000 మందికి పైగా అభ్యర్థులను ఎంపిక చేసినట్టుగా రైల్వే మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఒమన్ తీరంలో భారతీయులను నౌకలపై అమెరికా దాడి చేయడాన్ని భారత్ తప్పుపట్టింది. ఈ విషయంపై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఫోన్లో మాట్లాడి నిరసన వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రాణాంతక చర్యలు ఎంతమాత్రం సమర్థనీయం కాదని జైశంకర్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఈ నౌకలో మొత్తం 24 మంది భారతీయ సిబ్బంది ఉండగా వారిలో 21 మందిని రక్షించారు. కమర్షియల్ నౌకలపై దాడులు అంతర్జాతీయ సముద్ర వాణిజ్య భద్రతను దెబ్బతీస్తాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేస్తుంది. భారతీయ సిబ్బంది ఉన్న వాణిజ్య నౌకలపై దాడులు వెంటనే నిలిపేయాలని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైష్వాల్ గతంలోనే డిమాండ్ చేశారు. భారత్ బంగ్లాదేశ్ సరిహద్దులో శాంతి, సామరస్యం, స్థిరత్వం కాపాడేందుకు ఇరు దేశాలు తమ నిబద్ధత చాటాయి. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ మధ్య 57వ డైరెక్టర్

జనరల్ స్థాయి సరిహద్దు సమన్వయ సదస్సు ఈ నెల 8 నుంచి 11 తేదీ వరకు న్యూఢిల్లీలో బీఎస్ఎఫ్ ప్రధాన కార్యాలయంలో జరిగింది. ప్రస్తుత సరిహద్దు పరిస్థితి సమీక్షించేందుకు, సరిహద్దు భద్రత నిర్వహణకు సంబంధించిన పరస్పర అంశాలపై చర్చించేందుకు ఈ సదస్సు ఒక ముఖ్యమైన వేదికగా నిలిచింది. ఈ నిర్ణయాలు ద్వైపాక్షిక సహకారం పెంపొందించడంతో పాటుగా సమర్థవంతమైన సరిహద్దు నిర్వహణకు, ఇరు దేశాల స్నేహ సంబంధాలకు దోహదపడతాయని ఇరు బృందాలు ఆశాభావం వ్యక్తం చేశాయి. తదుపరి డీజీసీ సదస్సు నవంబర్ 2026లో ఢాకాలో నిర్వహించాలని ప్రతిపాదించారు. నీట్ పునఃపరీక్ష సన్నద్ధతపై కేబినెట్ సెక్రటరీ డాక్టర్ టివి సోమనాథన్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంబంధిత భాగస్వాములందరి మధ్య సరైన సమన్వయం ద్వారా పునఃపరీక్ష పారదర్శకంగా సజావుగా నిర్వహించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నీట్ పునఃపరీక్షను ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించేందుకు కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు, జిల్లా యంత్రాంగాలు ఒకరితో ఒకరు కలిసికట్టుగా పనిచేస్తున్నాయని సోమనాథన్ తెలిపారు. అస్సోం, మేఘాలయ రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. బీహార్, కేరళ, మహే, ఒడిశా, పశ్చిమ బెంగాల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. నైరుతి ఋతుపవనాలు పశ్చిమ బెంగాల్, బీహార్లోని మరికొన్ని ప్రాంతాలు, అలాగే ఒడిశా, జార్ఖండ్లో కొన్ని ప్రాంతాలకు మరింతగా విస్తరించాయని వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, కొంకణ్, గోవా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలు వీచే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా లాస్ ఏంజల్స్లో సోఫా స్టేడియంలో జరిగిన గ్రూప్ డి ఓపెనింగ్ మ్యాచ్లో అమెరికా 4-1 తేడాతో పరాగ్వేపై విజయం సాధించింది. మరోవైపు కెనడాలో జరిగిన మ్యాచ్లో కెనడా గోల్స్ సాధించి బోస్నియా హెర్జెగోవినాతో 1-1తో మ్యాచ్ను డ్రా చేసుకుంది. ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ విభాగంలో ఈరోజు సిడ్నీలో జరిగే సెమీఫైనల్ మ్యాచ్లో భారత క్రీడాకారిణి పివి సింధు జపాన్ క్రీడాకారిణి యామాగుచితో తలపడతారు. క్వార్టర్ ఫైనల్లో పివి సింధు ప్రత్యర్థి చెన్ సుయుపై 21-6, 21-1 తేడాతో విజయం సాధించి సెమీఫైనల్కు చేరుకున్నారు. మరో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో జపాన్కు చెందిన యామాగుచి భారత్కు చెందిన తన్వి శర్మను 21-14, 21-14 తేడాతో ఓడించి పివి సింధుతో సెమీఫైనల్ వరకు సిద్దమయ్యారు. 3 వన్డేల క్రికెట్ సిరీస్లో భాగంగా భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య ఈరోజు తొలి మ్యాచ్ జరగనుంది. ధర్మశాలలో హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో మధ్యాహ్నం 1:30 ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్లో మిగిలిన 2 మ్యాచ్లు లక్నో, చెన్నైలో జరుగుతాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుంచి 6 రోజుల పాటు ఫ్రాన్స్, స్లోవేకియా దేశాల్లో పర్యటిస్తారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్లో ఇండియన్ మిలిటరీ అకాడమీలో ఈరోజు పాసింగ్ అవుట్ పరేడ్ సమీక్షించారు. మారుతున్న యుద్ద పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకొని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. 3 వన్డేల క్రికెట్ సిరీస్లో భాగంగా ఈరోజు ధర్మశాలలో జరిగే తొలి మ్యాచ్లో భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: సుప్రభాత వేళ భక్తిభావం.
1: కర్షక జనావళికి తారక మంత్రం.
0: మహిళా లోకానికి ప్రియనేస్తం.
1: యువజనులకై ఉత్తుంగ తరంగం.
0: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం. కొంతకాలం
1: కొంతకాలం సంగీతంతో సేద తీర్చే సరాగాల సారం.
0: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
2: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
1: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
2: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
0: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
1: అన్ని తానై,
0: అన్నింటా తానై, వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
1: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
0: ఆకాశవాణి.
1: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.
3: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. సమయం 1:10 వస్తుంది. తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ముల్లకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. మారుతున్న యుద్ధ పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. హైదరాబాద్ రెండియల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో 217వ కోర్స్ కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ను మంత్రి ఈరోజు సమీక్షించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో రాష్ట వ్యాప్తంగా స్వచ్ఛ పాఠశాల కార్యక్రమం ఈరోజు మొదలైంది. రాష్ట వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు ఈరోజుతో ముగిశాయి. 3 రోజుల్లో రైతుల బ్యాంకు ఖాతాల్లో బకాయి మొత్తాన్ని జమ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. రాబోయే 2 రోజుల పాటు రాష్టంలోని ఉత్తర దక్షిణ మధ్య తెలంగాణ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇక వార్తల వివరంగా. మారుతున్న యుద్ధ పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. హైదరాబాద్ సమీపంలోని దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో ఈ రోజు జరిగిన 217వ కోర్స్ కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ను ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ శాస్త్ర సాంకేతికతలో వచ్చిన వృద్ధి కారణంగా యుద్ధ స్వరూపంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయని చెప్పారు. సైనికులు ఆయుధాలు మాత్రమే యుద్దంలో పాల్గొనే రోజులకు కాలం చెల్లిందని, ప్రస్తుతం రాడర్లు, ఉపగ్రహాలు, డ్రోన్లు, రోబోటిక్ వ్యవస్థలు యుద్ద వ్యూహంలో భాగమయ్యాయని వివరించారు. ప్రత్యర్థి దేశాల సమాచార రవాణా నిఘా వ్యవస్థలను నియంత్రించడం కూడా యుద్దంలో కీలకమని చెప్పారు. సవాళ్లను ఎదుర్కొనేందుకు ఎల్లప్పుడూ సిద్దంగా ఉండాలని, పరిస్థితులకు అనుగుణంగా సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవాలని నూతన అధికారులకు సూచించారు. కేవలం కష్టపడి పనిచేయడమే కాకుండా స్మార్ట్ వర్క్ కూడా ప్రాధాన్యత ఇవ్వాలని చెబుతూ మేధోశ్రమ ప్రాముఖ్యతను వివరించారు. ఈ పరేడ్లో నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుంచి శిక్షణ పొందిన తొలి

0: మహిళా క్యాడెట్ల బృందం భారత వైమానిక దళంలో చేరింది. ఈ కార్యక్రమంలో సుఖోయ్ 30 ఎంకేఐ, సారంగ్ హెలికాప్టర్ బృందం, సూర్యకిరణ్ ఏరోబాటిక్ బృందాల వైమానిక విన్యాసాలు ఆకట్టుకున్నాయి.
1: हाल ही में ऑपरेशन सिंदूर में भी हमने यही भावना आप सबके अंदर देखी है. ये 7 आतंकी ठिकानों को नष्ट नाबूद करने में कामयाबी हासिल की. यदि हम उतना बड़ा ऑपरेशन सफलतापूर्वक अंजाम दे पाए तो उसके पीछे हमारे इंडिजिनस प्लेटफॉर्म के साथ साथ हमारी एयरफोर्स के ट्रेन करेजियस और डिसिप्लिन ऑफिसर्स का इम्पोर्टेंट कॉन्ट्रीब्यूशन था. निश्चित ही भविष्य के ऑपरेशन में भी हमारे एयरफोर्स की यही भूमिका देखने को मिलेगी, ऐसा मेरा विश्वास है.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 పాలనను పురస్కరించుకుని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్వచ్చ పాఠశాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కుసుమ రామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంత్రి స్వయంగా పరిశుభ్రం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల అభివృద్దే తన సంకల్పమని చెప్పారు. కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో మనబడి మన బాధ్యత స్వచ్చ పాఠశాల కార్యక్రమాన్ని తీగలగుట్టపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఈరోజు నిర్వహించారు. చెత్తను తొలగించి పరిసరాలను పాఠశాల ప్రాంగణాన్ని పూర్తిగా పరిశుభ్రం చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ మనబడి మన బాధ్యత అనే భావనతో ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పాఠశాలల అభివృద్దిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పరిశుభ్రమైన వాతావరణంలో చదువుకుంటే విద్యార్థులు ఆరోగ్యం, విద్యా ప్రమాణాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆలోచనలకు అనుగుణంగా పాఠశాలల అభివృద్ది, పరిశుభ్రత, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని మేయర్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 సంవత్సరాలుగా దేశం అభివృద్ది పదంలో ముందుకు సాగుతుందని మహబూబాబాద్ జిల్లాకు చెందిన డాక్టర్ సీతారాం నాయక్ అన్నారు. ఆకాశవాణితో మాట్లాడుతూ పేదలు, రైతులు, మహిళలు, యువత, చిన్న వ్యాపారులు, గిరిజనులు సహా అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని తెలిపారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా పేదలకు గృహాలు, ఉజ్వల యోజన ద్వారా ఉచిత గ్యాస్ కనెక్షన్లు, రైతులకు పీఎం కిసాన్ ద్వారా ఆర్థిక సహాయం, చిన్న వ్యాపారులకు ముద్రా రుణాలు వంటి కార్యక్రమాలు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తున్నాయని పేర్కొన్నారు.
2: తెలంగాణ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోంది. వరంగల్లో ఎయిర్పోర్ట్ నిర్మాణం, ఆదిలాబాద్ లో వైమానిక శిక్షణ కేంద్రం, కాజీపేటలో రైల్వే కోచ్ తయారీ యూనిట్, జాతీయ రహదారుల విస్తరణ వంటి కీలక ప్రాజెక్టులు రాష్ట్ర అభివృద్దికి కొత్త దిశ చూపుతున్నాయి.
0: పుస్తకాలకే పరిమితమైన పరిశోధన, శాస్త్రీయ పరిజ్ఞానాన్ని ప్రయోగశాలల నుండి రైతులకు అందించి ఉత్పాదకత పెంచాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. సిట్రస్ రైతుల సమస్యలు, భవిష్యత్ అవకాశాలు, ఆధునిక సాగు పద్దతులు, శాస్త్రీయ సలహాలు, మార్కెటింగ్ వ్యవస్థ బలోపేతం వంటి అంశాలపై నల్గొండ జిల్లా కేంద్రంలో జరిగిన రాష్టస్థాయి సిట్రస్ సెమినార్ 2026లో రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ముదిరెడ్డి కోదండరెడ్డితో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత సంవత్సరం వరకు బత్తాయి రైతులకు ప్రత్యేకంగా ఒక వేదిక లేకపోవడం లోటుగా ఉండేదని, రైతుల సమస్యలను సమిష్టిగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడానికి, రైతుల మధ్య పరస్పర సహకారం పెంపొందించడానికి ఏర్పడిన బత్తాయి రైతు పరస్పర సహాయ సహకార సంఘం నుంచి ప్రయత్నమని చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ _ HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర ప్రభుత్వం యోగా ప్రాధాన్యతను గుర్తించి ప్రపంచ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తుండటంతో మరింత మందికి దీనిపై అవగాహన కలుగుతోందని ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన యోగా గురువు దొడ్డజీ అన్నారు. ఆకాశవాణి ప్రతినిధితో యోగా ప్రాధాన్యత గురించి మాట్లాడుతూ ఆయన రోజుకు గంటపాటు యోగా చేయడం ద్వారా మెరుగైన ఆరోగ్య ఫలితాలు దక్కుతాయని తెలిపారు.
3: 24 గంటలు మనం పని చేస్తాం కదా, ఒక గంట మనం యోగా చేస్తే హెల్త్ ఎప్పుడే అన్న మంచిగా ఉంటది, రోగాలు రావు. పరిపంచ యోగా దినోత్సవం అందరికి తెలియాలి, తెలిసి అందరూ యోగా చేస్తూ ఆరోగ్యంగా ఉండాలని కోరారు.
0: ఆసిఫాబాద్ జిల్లాలో యాసంగి కేఎంఎస్ కింద ఏర్పాటు చేసిన 40 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఈరోజుతో ముగుస్తాయని జిల్లా అదనపు కలెక్టర్ డేవిడ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ యాసంగి సీజన్లో ఇప్పటి వరకు మొత్తం 3034 మంది రైతుల నుండి 14,962 మెట్రిక్ టన్నుల వరిధానాన్ని సేకరించినట్లు తెలియజేశారు. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం క్వింటాల్కు గ్రేడియర్ రకానికి 2389, సాధారణ రకానికి 2369 చొప్పున గరిష్ట మద్దతు ధరను రైతులకు చెల్లిస్తున్నట్లు వెల్లడించారు. మరో 3 రోజుల్లో రైతులందరి బ్యాంకు ఖాతాల్లో వారి బకాయి మొత్తాన్ని పూర్తిగా జమ చేస్తాం.

0: అని చెప్పారు. నిర్మల్ జిల్లాలో ధాన్యం కొనుగోలు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా తెలియజేశారు. 258 సెంటర్లలో 1.77 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి గోదాములకు తరలించినట్లు వెల్లడించారు. తేమ తగలకుండా మొక్కజొన్న ధాన్యం కొనుగోలు చేసినట్లు కలెక్టర్ చెప్పారు. రాబోయే 2 రోజుల పాటు రాష్ట్రంలోని ఉత్తర, దక్షిణ మధ్య తెలంగాణ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నిజామాబాద్, జగిత్యాల, నల్గొండ, సూర్యాపేట్, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు తెలిపింది. రాష్ట్రంలో ఒకవైపు నైరుతి రుతుపవనాల ప్రభావంతో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తుండగా మరికొన్ని చోట్ల తీవ్రమైన వడగాల్పులు వీస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో నల్గొండ జిల్లా వ్యాప్తంగా రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. జిల్లాలోని పెద్దపురం మండలం పులిచెర్లలో అత్యధికంగా 11.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిన్న భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. గంభీరావుపేట మండలంలో చెట్లు విరిగిపడడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. గాలిదాటికి ఇల్లంతకుంట మండలంలోని తిప్పాపూర్, తాళ్లపల్లి, పత్తికుంటపల్లి గ్రామంలో కొన్ని విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. ఎలకతుర్తి నుండి సిద్దిపేట వరకు నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారి పనులను అక్టోబర్ 2 నాటికి పూర్తి చేయాలని రాష్ట రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నేషనల్ హైవే అథారిటీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జాతీయ రహదారి పెండింగ్ పనుల పురోగతిపై మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క ఈ మధ్యాహ్నం మంచిర్యాలలో పర్యటిస్తారు. గూడెం సత్యనారాయణ స్వామి ఆలయ అభివృద్ది పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం సింగరేణిలో కారుణ్య నియామకాలు పొందిన అభ్యర్థులకు నియామక పత్రాలు పంపిణీ చేస్తారు. అర్హులైన ప్రతి ఒక్కరిని ఓటర్లుగా నమోదు చేసి అత్యంత పారదర్శకమైన ఓటర్ల జాబితాను రూపొందించడమే తమ లక్ష్యమని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ 2026 కార్యక్రమాన్ని నిర్వహించేందుకు రాజకీయ పార్టీల సహకారం కోరుతూ హైదరాబాద్లోని బీఆర్కేఆర్ భవన్లో నిన్న సమావేశం నిర్వహించారు. మారుతున్న యుద్ద పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. హైదరాబాద్ దుండిగల్ ఎయిర్ఫోర్స్ అకాడమీలో 217వ కోర్సు కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ను మంత్రి సమీక్షించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛ పాఠశాల కార్యక్రమం మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు ఈరోజుతో ముగిశాయి. 3 రోజుల్లో రైతుల బ్యాంకు ఖాతాల్లో బకాయి మొత్తాన్ని జమ చేయనున్నట్లు అధికారులు తెలియజేశారు. రాబోయే 2 రోజుల పాటు రాష్ట్రంలోని ఉత్తర, దక్షిణ మధ్య తెలంగాణ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వనితా లోకం స్త్రీల కార్యక్రమం వింటారు.

0: ఈనాటి కార్యక్రమంలో వినండి ప్రేమమూర్తులు కథానిక రచన శ్రీమతి రత్నజానకి సూతుకు.
1: ప్రేమమూర్తులు. పావని బిక్కుబిక్కుమంటూ చీకట్లో కూర్చుంది. భయంతో ఆమె గుండె వేగంగా కొట్టుకుంటుంది. కళ్ళు వెడల్పు చేసి చూసినా ఎదురుగా ఏముందో కనిపించినంత చిమ్మ చీకటి. కానీ ఆ చీకటిని చూసి ఆమె భయపడడం లేదు. అతను అటు వస్తున్నాడేమో అనని చుట్టూ చూస్తూ ఉంది.

ఊరంతా ప్రశాంతంగా నిద్రలో ఉంటే పావని మాత్రం భయంతో వణికిపోతూ ఉంది. ఎప్పుడు తెల్లారుతుందా అని వెలుతురు కోసం కంటిమీద కునుకు లేకుండా ఆదుర్దాగా ఎదురుచూస్తుంది. నెలలో 20 రోజులు ఇలాగే గడుస్తాయి ఆమెకి. చీకటి పడుతుందంటే చాలు, భయం భయంగా ఉంటుంది. ఆమె భయానికి కారణం ఆమె భర్త. అతను ప్రతిరోజు తాగి వచ్చి రాత్రులు గొడవ చేయడం ఆమెకి, ఆ వీధిలో వారికి అలవాటే. ఆమె భర్త చేసే గొడవ మామూలుగా ఉండదు. తాగాడంటే శాడిస్టులా ప్రవర్తిస్తాడు. వైరు బెల్టు అనే తేడా లేకుండా ఏది దొరికితే దాంతోనే కొడతాడు. చిన్నోడని చూడకుండా బాలుని ఎత్తి విసిరేస్తాడు. ఆమె బాబుని తీసుకుని ఎవరింట్లోనైనా దాక్కుంటుంది. తెల్లారగానే ఇంటికి వెళ్ళిపోతుంది. రాత్రంతా వీరంగం చేసిన అతను ఉదయమైతే తెలినట్లు ప్రవర్తిస్తాడు. తాగిన మైకమని ఆమె కామనే సర్ది చెప్పుకుంటూ మౌనంగా కాపురం చేస్తుంది. ఆ రోజు పెళ్లి రోజని సాయంత్రం స్వీటు పండ్లు పూలు తీసుకొచ్చాడు. ఆయనకి పెళ్లిరోజు గుర్తున్నందుకే ఆశ్చర్యపోతుంటే ఇవన్నీ తీసుకువచ్చేసరికి సంతోషానికి హద్దే లేకుండా పోయింది. ఇది కళా నిజమా అని తేల్చుకోకముందే, పావని బయటికి వెళ్ళొస్తా, నేను వచ్చేసరికి చీర కట్టుకుని ఉండు నవ్వుతూ అన్నాడు. ఎన్నాళ్ళైందో ఆ నవ్వు చూసి. యాంత్రికంగా రోజులు గడపడమే కానీ సరదాగా నవ్వుకున్నది కూడా లేదు. సాయంత్రం అందరూ సినిమాలకో షికార్లకో తిరుగుతుంటే మనసులో బాధపడినా ఏ సినిమాలు లేకున్నా ఇంట్లోనే హాయిగా సరదాగా నవ్వుకుంటూ ఉన్నా చాలు అనుకునేది. అది గుర్తుకు వచ్చి వద్దు, ఈ ఒక్కరోజు ఇంట్లోనే ఉండు బ్రతునట్టుగా అన్నదామె. అసలు భయం ఏంటంటే బయటికి వెళ్తే తాగి వస్తాడు. తాగాడంటే ఆయనలో మరో మనిషి నిద్రలేస్తాడు. ఏ రోజైనా ప్రశాంతంగా నిద్రపోవాలని ఆమె కోరిక. అలా వెళ్ళి ఇలా వచ్చేస్తా అన్నాడు. వెళ్తే తాగి వస్తావు, ఆమె భయాన్ని మాటల్లో చెప్పింది. ఓ అదా నీ భయం, తాగకుండా వస్తా, తయారై ఉండు. సరేనా, మాట ఇచ్చాడు ఆనందంతో తబ్బిబ్బైంది పావని. ఈ ఆనందాన్ని ఇలాగే ఉంచు స్వామి అని మనసులోనే దేవుడికి దండం పెట్టుకుంది. 7:30కే వంట ముగించి స్నానం చేసి భర్త తెచ్చిన చీర కట్టుకుని పూలు పెట్టుకుని ఎదురు చూస్తుంది. బాబుకి అన్నం తినిపించి త్వరగానే నిద్రపుచ్చింది. మాట ఇచ్చి వెళ్లిన మనిషి 9 జాడలేకపోయేసరికి గుండెలో గుబులు మొదలైంది. ఈరోజు కూడా కాలరాత్రేనా అనుకోగానే ఆమెకి ఒక్కసారిగా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. తన బ్రతుకు ఎంత నిస్సారంగా సాగుతుందో తలుచుకోగానే ఏడుపు వచ్చింది. పెళ్లి రోజు ఆయనకి గుర్తులేకపోయినా బావుండు, ఇప్పుడైనా ఆయనలో మార్పు వచ్చిందేమో అని ఆశపడడం, అంతలోనే ఇలా ఆవిరైపోవడం ఆమెనెంతో ఆవేదనకు గురిచేసింది. ఆమెకి పెళ్లినాటి తొలి రోజులు గుర్తొచ్చాయి. చేసేది చిన్న పనే అయినా చీకు చింత లేకుండా బతికారు. సాయంత్రం కాగానే ఇంటికి వచ్చి వేడినీళ్లతో స్నానం చేసి ఆరుబయట కూర్చొని బయట నుండి తీసుకొచ్చిన చిరుతిళ్లు తింటూ నవ్వుతూ కాలక్షేపం చేసేవారు. బంగ్లాలో ఉన్నవారు కూడా వీరిని చూసి ఈర్షపడేవారు. ఎవరి దిష్టి తగిలిందో, పాపం తాగుడికి బానిసయ్యాడు. ఇక అప్పటి నుండి ఇలా గుబులు దిగులు తప్ప గుట్టుల సంసారం సాగిందే లేదు. పావని, ఏ పావని తలుపుతీ అనే అరుపులతో ఈ లోకంలోకి వచ్చి పడింది. గుండె వేగంగా కొట్టుకుంటుంది. తడబడే అడుగులతో గబగబా వెళ్లి తలుపు తీసింది. ఏం చేస్తున్నావా ఇంతసేపు, అరచేర్చి వాడి నోరే పోతుందనుకున్నావా? మందు వాసనకి కడుపులో దేవినట్లయింది. బాబుని పడుకోబెట్టాను మెల్లగా అంది. వాడికేంటి, దర్జాగా పడుకుంటాడు, సంపాదించే నాన్న ఉన్నాడుగా, విసురుగా అంటూ లోపలికి నడుస్తూ తూలబోతుంటే పడతాడేమోనని పట్టుకోబోయింది. చేతిని విసిరి కొట్టి నన్ను పడేద్దామనుకుంటున్నావా అంటూనే కింద పడిపోయాడు. అయ్యా అంటూ ఆమె వెళ్ళి లేపబోతే జుట్టు పట్టుకొని, నన్ను పడేసి మళ్ళీ లేపుతున్నట్టు నాటకమాడుతున్నావా అంటూ వీపులో 2 దెబ్బలేశాడు. ఆమె కళ్ళల్లో చివ్వున నీళ్లు చిమ్మాయి. ఈ రోజు ఎలా గడుస్తుంది అనుకున్నాను, ఎలా గడుస్తుంది, ఇలా దెబ్బలతోనే జీవితం ముగిస్తానా అని లోపల కుమిలిపోతూ అతన్ని విడిపించుకొని దూరం జరిగింది. అతను లేవడానికి ప్రయత్నించి సాధ్యం కాక ఆమెనే దగ్గరకు రమ్మన్నాడు. కన్నీళ్లు కారుతుండగా రానని తల ఊపేసరికి ఎక్కడలేని కోపం వచ్చిందా భర్తకి. అటు ఇటు చూశాడు, దగ్గరలో ఏమీ కనపడలేదు. కానీ చేతికి అందేంత దూరంలో నిద్రపోతున్న బాబు కనపడ్డాడు. చాలా కంగారు పడింది ఆమె. ఆమె వంక నవ్వుతూ చూసి బాబు గొంతు పట్టుకుని పిసుకుతూ, వీడిని చంపేస్తాను, అప్పుడు కూడా దగ్గరికి రావా అనేసరికి ఆమె పైప్రాణాలు పైకే పోయాయి. వద్దు అంటూ దగ్గరికి వెళ్ళింది కానీ అప్పటికే బాబు గొంతు ఆయన చేతిలో ఇమిడిపోయింది. నిద్రమత్తు నుండి మెలకువ వచ్చిన బాబుకి ఏం జరుగుతుందో తెలియక నాన్న చేసే పనికి ఉక్కిరి బిక్కిరి అవుతూ ఏడుస్తూ అమ్మని చూశాడు. ఆమె ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. టేబుల్పై ఉన్న ఇనుప ఇస్త్రీ పెట్టె తీసుకుని భర్త తల మీద ఎన్ని దెబ్బలు కొట్టిందో

ఆమెకే తెలియదు. అతను బాబు గొంతును వదిలే వరకు కొడుతూనే ఉంది. అసలే తాగి ఉన్నాడేమో. ఆ దెబ్బలకు చేయి వదలడమే కాదు, కింద పడిపోయాడు కూడా. గబగబా బాబును ఎత్తుకొని ఏడవక నానా అంటూ ముద్దులు పెడుతూ కొన్ని నీళ్లు తాగిచ్చింది. బాబు వెక్కిళ్లు పడుతూ గజగజ వణికిపోతున్నాడు. ఏం భయం లేదురా, నీకు నేనున్నా అంటూ భుజంపై వేసుకుని జోకొడుతూ సృహలో లేని భర్త వంక అలాగే చూసింది. ఇలాంటి వాడు నాకు అవసరమా? ఎన్నో దెబ్బలు తింటూ అవమానాలు పడుతూ ప్రశాంతత లేకుండా బ్రతకడం అవసరమా?

ఆలోచన రాగానే నిమిషమైనా ఆలస్యం చేయకుండా తనకు బాబుకి సంబంధించిన బట్టలు, భర్త జేబులో ఉన్న డబ్బులు తీసుకుని ఆ అర్ధరాత్రి స్వాతంత్ర్యం వచ్చిందనుకుందో ఏమో తెలియదు, కానీ భర్తకి ఆ ఇంటికి ఆ ఊరికి దూరంగా, చాలా దూరంగా వెళ్లిపోయింది. చీకటిని చూసినా భయపడని ఆమెకి లోకాన్ని చూసినా భయం కాలేదు. మెడలో తాళి తీసేసింది. ధైర్యంగా ముందుకడుగులు వేసి రైల్వే స్టేషన్ చేరుకుంది. కడంపడిన రైలు ఎక్కేసింది. అది లేడీస్ కంపార్ట్మెంట్. అప్పటికి బాబు నిద్రపోయాడు. తను సీట్లో కూర్చొని బాబుని ఒళ్ళో పడుకోబెట్టుకుని జరిగింది గుర్తు తెచ్చుకుంటూ రేపు గురించి ఆలోచనలో పడింది. పక్కన పూలు అమ్ముకునే ఆమె పూలు అల్లుకుంటూ ఎక్కడికి వెళ్లాలమ్మా అని పలకరించింది. ఎక్కడికి వెళ్లాలో తెలియని పరిస్థితి తనది. నువ్వెక్కడికి? తిరిగి ఆమెనే ప్రశ్నించింది. ఆమె ఏ ఊరు పేరు చెప్పిందో కూడా వినకుండా, పూలు అమ్మితే ఎంత వస్తుంది, ఎక్కడ ఉంటావు అంటూ అన్ని వివరాలు కనుక్కొని, నేను కూడా పూలు కట్టి అమ్ముతాను, నీ గుడిసెలో నువ్వు నా కొడుకుని ఉంచుకుంటావా అని అడిగింది పూలమ్మ. ఒక్కసారిగా నోరు తెరిసింది. కొంతసేపటి తెరుచుకొని, నీకెవరు లేరా, ఈ బాబు తండ్రి ఏమయ్యాడు అని ఆరా తీసింది. అతను చనిపోయాడు, ఉన్న ఊర్లో ఉండలేక చుట్టాలింటికి వెళ్లాను, అక్కడ మగవారితో వేయగలేక ఇలా వచ్చాను, నోటికి వచ్చింది చెప్పేసింది. ఆమె వైపు జాలీగా చూస్తూ, నా బిడ్డది నీ పరిస్థితేనమ్మా, పెనిమిటి పోతే మగాళ్ళ కళ్ళని ఆళ్ళ మీదే ఉంటాయి, నువ్వు నాకాడే ఉండు, నా బిడ్డలాంటి దానివి అంది. అమ్మయ్యా, దేవుడు ఉండడానికో దారి చూపాడు అనుకుని కళ్ళు మూసుకుంది. ఉదయం వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళి తిండి పెట్టి ఆ రోజు విశ్రాంతి తీసుకోమని చెప్పి ఆమె పూలు అమ్మడానికి వెళ్ళింది. ఆ తర్వాత నుండి ఎవరింటికి పూలు తీసుకెళ్లాలో చెప్తూ దారులన్నీ చూపించింది. అలా శిరీష వాళ్ళ ఇంటికి రోజు పూలు అమ్మడానికి వెళ్లడం, పావని మెతకతనంతో శిరీషను ఆకట్టుకోవడం జరిగింది. మెల్లగా అన్ని విషయాలు కనుక్కున్న శిరీష, మా ఇంట్లో పనులన్నీ చేస్తూ నాకు తోడుగా ఉంటావా, బాబును కూడా చదివించుకోవచ్చు అనగానే కోరకుండానే కోరిక వరమే ఎదురుగా నిలిచినట్లయింది పావనికి. ఒక్కసారిగా శిరీష కాళ్ళపై పడిపోయింది ఏడుస్తూ. బాబు చదువు పాడు చేశాడనే బాధ ఉండేదమ్మా, కాని నాకే సరైన పని లేదు, డబ్బు లేదు, ఎలా అని రాత్రులు ఏడ్చేదాన్ని. వాడికి చదువు చెప్పించి పుణ్యం కట్టుకోండమ్మా, జీతం కూడా వద్దు, అన్ని పనులు చేస్తూ నమ్మకంగా ఉంటానమ్మా, ఎంతో ఉద్వేగంగా అంది శిరీష. సరే, నాకు నమ్మకస్తులే కావాలి, ఇలా కాళ్ల మీద పడేవాళ్ళు కాదు లేలే అంటూ నవ్వుతూ లేపింది. వెళ్ళి బట్టలు తెచ్చుకో, ఇక్కడ నుండి ఇక్కడే ఉందురుగాని అని అంది. పావని ఆనందానికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి. ఏ దేవుడో ఆమె రూపంలో సాయం చేస్తున్నాడు అనుకుంటూ ఆమె కాళ్ళకు దండం పెట్టి బట్టలు బాబుని తీసుకుని రావడానికి ఇంటికి వెళ్ళింది. విషయం తెలుసుకున్న పూలమ్మ ఎంతో సంతోషించింది. అమ్మలా నువ్వే ఆదుకోకపోతే నా పరిస్థితి ఎలా ఉండేదో, ఈ జన్మలో నిన్ను మర్చిపోనామా అంటూ ఆమెకి కన్నీళ్లతో దండం పెట్టింది. నేను నీకు చేసిన సాయం నా బిడ్డను ఆదుకుంటుందనే స్వార్థం అమ్మా నాది, కూతురు గురించి ఆలోచన వచ్చి బాధగా అంది పూలమ్మ. బిడ్డల క్షేమం కోరడంలో అమ్మలందరిది స్వార్థమేనమ్మా, నీ బిడ్డ అంటే నాకు చెల్లిలాంటిది, నేను కొంచెం నిలదొక్కున్నాక ఆమెకి తప్పక సాయం చేస్తానమ్మా, నీ రుణం తప్పకుండా తీర్చుకుంటా, పూలమ్మ రెండు చేతులు పట్టుకొని నిజాయితీగా చెప్పింది పావని. చాలమ్మా, ఈ మాట చాలు, సంబరపడిపోతూ అని బాబుని ఎత్తుకొని నన్ను మర్చిపోకు బాబు అంటూ ముద్దు పెట్టుకుంది. పావనికి సాయంగా శిరీష వాళ్ళ ఇంటి వరకు వెళ్ళింది. కాసేపు ముగ్గురు మాట్లాడుకున్న తర్వాత బయలుదేరడానికి లేచింది పూలమ్మ. పావనిని బాబుని కొంచెం బెంగగా చూసింది. అది గమనించిన శిరీష, ఏంటమ్మా అలా చూస్తున్నావు, రోజు పూలకు వస్తూనే ఉంటావుగా, దిగులు పడకు నవ్వుతూ అంది. అవునమ్మా, వెళ్ళొస్తా అని వెనక్కి తిరిగి కొంత దూరం వెళ్ళగానే అమ్మా ఆగు అని పిలుస్తూ వడివడిగా ఆమె దగ్గరికి వెళ్ళింది పావని. నువ్వు చేసిన సాయానికి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేను అంటూనే ఇది ఇస్తున్నానని అనుకోకు, శిరీష అమ్మగారు అన్నీ చూసుకుంటానన్నారు కాబట్టి నాకు అవసరం ఉండదని ఇస్తున్నానమ్మా అంటూ కొంత డబ్బు ఆమె చేతిలో పెట్టింది. పూలమ్మ ఏదో అనబోతుంటే రెండు చేతులతో దండం పెట్టింది. ఆమె నీరు నిన్న కళ్ళల్లో కనపడిన కృతజ్ఞతాభావం చూసి ఏం మాటలు లేక తలపై చేయి వేసి వెళ్ళిపోయింది. ఒక సందర్భంలో తన కథనంతా దాచకుండా మొత్తం వివరించింది పావని. అవును పావని, నీ పుట్టింటికి ఎందుకు వెళ్ళలేదు నువ్వు, ఏదో అదృష్టం బాగుండి పూలమ్మ కంట్లో పడ్డావు గాని, లేకపోతే ఏ విధవ కంట్లో నేను పడుంటే ఏమైపోయేదానివి, ఆమె కథ అంతా విన్న తర్వాత అడిగింది శిరీష. నిజమేనమ్మా, ఏమైపోయేదాన్నో, నా కొడుకు ఏమైపోయేవాడో, ఆ మాట అంటుండగానే ఆమె గొంతు వణికింది. కాసేపు ఆగి, పుట్టింటికి వెళ్తే మళ్ళీ వీళ్ళ నాన్న వెతుక్కుంటూ వస్తాడు కదమ్మా, మొగుడు పెళ్ళాలన్నాక కొట్టుకోరా తిట్టుకోరా అంటూ మళ్ళీ ఆయనతో పంపిస్తారు. నాతో గొడవ పడితే పర్వాలేదమ్మా, కాని వాడు నా కొడుకు గొంతు పట్టుకున్నాడు, నేను ఎలా ఊరుకుంటానమ్మా. ఆ క్షణం నా కొడుకు ఊపిరాడక ఏడుస్తూ నన్ను చూసిన చూపు ఈ జన్మలో మర్చిపోలేను, ప్రాణాలని వాడి మీదనే పెట్టుకుని బతుకుతున్నదాన్ని,
వాడు నా రక్త

అర్థం. నవమాసాలు మోసి కన్న పేగుబంధం. వాడిని చంపడానికి చూస్తే భర్త అని కూడా చూడను, చంపేస్తా ఎంతో ఆవేశంగా అంటుంటే ఆశ్చర్యపోలేదు శిరీష. అమ్మతరం అంటేనే అది కదా అనుకుంది. భర్త లేకపోయినా బతుకుతారు కానీ పిల్లలు లేకుండా అస్సలు ఉండలేరు. పెద్ద పెరిగే వరకు కంచెలా కాపాడుకుంటారు, అమ్మలంతా అంతే మనసులో అనుకుంది శిరీష. కొంత మౌనం తర్వాత, అవునమ్మా, ఎప్పటినుండో అడగాలనుకుంటున్నా. నేనొచ్చి ఇంతకాలమైనా సారు కనపడలేదు. వేరే ఊర్లో దూరంగా ఉండి ఉద్యోగం చేస్తున్నారుకున్నా 10 రోజులకో 20 రోజులకైనా రావాలి కదమ్మా. ఏమనుకోకమ్మా అడిగానని అంటూ పెద్దవాళ్ళనే అడగకూడదు అనుకుంటూనే మొహమాట పడుతూ అడిగింది. అనుకోవడానికి ఏముందిలే పావని, నీ భర్త తాగుడికి మాత్రమే బానిస, నా భర్త అన్ని అవలక్షణాలకి బానిస. మందు తాగకముందు నీ భర్త నిన్ను బాగానే చూసుకున్నాడు, కానీ నా పెళ్ళి అయినప్పటి నుండి అతను నాకేం కావాలో కూడా కనుక్కునేవాడు కాదు. చెప్తే తీసుకురావడం తప్ప నా ఇష్టాయిష్టాలు తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. ఏదైనా చేయాల్సి వస్తే యాంత్రికంగా చేసినట్టే ఉండేది తప్ప ప్రేమతో చేసినట్టు ఉండేది కాదు. సరదాగా అయినా మాట్లాడాలని సాయంత్రాలు చక్కగా తయారై కూర్చుంటే నీకెంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉండేవారు అని అడిగాడు. బిక్క చచ్చిపోయిన నేను నాకెవరూ లేరు అంటే అందరు ఇలాగే చెప్తారు, మామూలు వాళ్ళనే మా జాతి వదలదు, నువ్వు అందంతో పాటు ఆస్తి ఉన్నదానివి, నిన్నెవరు ప్రేమించలేదంటే నమ్మేంత పిచ్చివాడిని కాదు అన్నాడు. అంత చులకనగా మాట్లాడేసరికి ఉక్కురుషంతో, నీకెంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని అడిగాను. నీ సంఖ్య కంటే నా సంఖ్య తక్కువే ఉంటుందిలే అనేసరికి అతని దగ్గర కూర్చోవాలని కూడా అనిపించక వెళ్ళిపోయేదాన్ని. ఒకరోజు త్వరగా ఇంటికి వచ్చాడు. ఇప్పుడు వచ్చావేంటి, ఆరోగ్యం బాగాలేదా అని అడిగితే, ఏ ఈ టైంలో ఎవరైనా రమ్మని చెప్పావా ఏంటి అని అడిగాడు. అతని మాటల కంటే ముందు ఆల్కహాల్ వాసన వచ్చింది, బాగా తాగినట్లున్నాడు. అయినా సహనంగా, నువ్వెందుకు ఆఫీస్కు వెళ్ళలేదు అతనిని చూస్తూ అడిగాను. అదిరిపడి నా వైపు చూసి, నీకెవరు చెప్పారని అడిగాడు. ఎవరు చెప్పలేదు, మీ కొలీగ్ సుష్మా ఇంటికి వెళ్తుంటే చూశాను. ఆఫీస్ మానేసి ఆమె ఇంటికి ఎందుకు వెళ్ళావు? ఒక్క క్షణం అతనికేం చెప్పాలో అర్థం కాలేదు. వెంటనే తేరుకొని, ముందు నువ్వెందుకు అక్కడికి వెళ్ళావు అహాని చూపిస్తూ అడిగాడు. నా ఫ్రెండ్ మాధురి ఉండేది అక్కడే, ఆమెకి ఆరోగ్యం బాగాలేకపోతే హాస్పిటల్కి వెళ్ళి వచ్చిందని తెలిసి పలకరిద్దామని వెళ్ళాను. మరి నువ్వెందుకు సుష్మా ఇంటికి వెళ్ళినట్టు ఎదురు ప్రశ్న వేశాను. జవాబు చెప్పకుండా తప్పించుకునే మార్గం వెతుకుతూ మౌనంగా సిగరెట్ వెలిగించాడు. అతనినే చూస్తుంటే ఏదో ఒక సాకు చెప్పాలని, ఆమె కూడా ఆరోగ్యం బాగాలేదని తెలిసి వెళ్ళాను అన్నాడు. వాళ్ళ ఆయన లేడా సూటిగా అడిగేసరికి ఏమి చెప్పలేక, మీ ఫ్రెండ్కు మాత్రం వాళ్ళ ఆయన లేడా, నువ్వెందుకు వెళ్ళావు లాజిక్ తీస్తూ అడిగాడు. నేను వెళ్ళింది నా ఫ్రెండ్ కోసం, నువ్వు వెళ్ళింది మగాడి కోసం కాదు ఆడదానికోసం అంటూ నిలదీసేసరికి ఎటూ సమాధానం చెప్పలేక, నువ్వు వెళ్ళింది కూడా వాళ్ళ ఆయన కోసం అయ్యుండొచ్చు కదా అన్నాడు. అంత అసహ్యంగా మాట్లాడేసరికి, నువ్వు అసలు మనిషివేనా, తప్పు చేసి దొరికేసరికి నా మీద నిందలేస్తున్నావా, చీదరించుకుంటూ అన్నానో లేదో కోపంగా చెంపపై ఒకటేశాడు. నువ్వు తప్పు చేయలేనిది నమ్మకమేంటి, పైగా నన్ను నిలదీస్తావా, నేను మగవాడిని, నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను, నోరు మూసుకొని పడి ఉండు అని అరిచాడు. తప్పు చేస్తాను పడి ఉండు అనేసరికి నాకెక్కడ లేని కోపం వచ్చింది. నీలాంటి విధవతో కాపురం చేయాల్సిన అవసరం లేదు, విడిపోదాం అన్నాను. కుదరదు, జీవితాంతం నా దగ్గర పడి ఉండాల్సిందే, కరాకండిగా అన్నాడు. వెంటనే ఒప్పుకుంటాడనుకున్న నేను ఆశ్చర్యపోతూ ఎందుకు అని అడిగాను. పెళ్లి చేసుకుంటేనే సొసైటీలో ఎవరికైనా విలువ ఉంటుంది, భార్య వదిలేసిందంటే ఆ విలువ పోతుంది, అందుకని నువ్వు నా దగ్గరే పడి ఉండాలి. ఆ స్వరంలో ఎంత అహంకారమో, అతని విలువని నేనెందుకు కాపాడాలి, ఈ నరకాన్ని నేనెందుకు భరించాలి, ఇలా ఆలోచించగానే నీ నోటితోనే మనం విడిపోదాం అనిపిస్తానని నవ్వుతూ సవాల్ చేశాను. కంగు తిన్నట్టు నా వైపు చూశాడు. నవ్వుతూ నేను అక్కడుండి వెళ్ళిపోయాను. ఏం చేస్తానో అర్థం కాక 2 రోజులు సెలవు పెట్టి ఇంట్లోనే ఉన్నాడు. నేను హాయిగా నా పనులు చేసుకుంటూ మామూలుగానే ఉన్నాను. 3 నెలల తర్వాత నేను గర్భవతిని అయ్యానని చెప్పాను, అదొక నాటకం అనుకుని పట్టించుకోలేదు. వాంతులు అయ్యేసరికి ఆసుపత్రికి తీసుకువెళ్ళాడు. డాక్టర్ చెప్పింది విని దిమ్మ తిరిగింది అతనికి. ఇంటికి వచ్చాక ఎవడే నీ కడుపు కారణం ఆవేశంగా అడిగాడు. నువ్వే, చాలా సాధారణంగా చెప్పాను, పిచ్చిగా మాట్లాడుకు, నిజం చెప్పు అన్నాడు. నిజమే చెప్తున్నా, నువ్వే నా బిడ్డకు తండ్రివి. అబద్ధం, అది నిజం కాదు. ఎందుకు కాదు? తండ్రి అయ్యే అర్హత నాకు లేదు కాబట్టి అసహనంగా అన్నాడు. అదేంటి, పెళ్లికి ముందే ఈ విషయం తెలుసా నీకు? ఆశ్చర్యపోవడం నావంతయింది. తెలుసు, చాలా నిర్లక్ష్యంగా అన్నాడు. అప్పుడెందుకు చెప్పలేదు? పిల్లలను కలలేని వాడివి, పెళ్ళెందుకు చేసుకున్నావు? ఈసారి అరవడం నావంతయింది.

0: చెప్తే పెళ్ళే కాదు కాబట్టి. ఏమాత్రం అపవరాధ భావం లేకుండా చెప్తుంటే తల తిరిగిపోతుంది. నా జీవితాన్ని ఎందుకు పాడు చేసావు? నా జీవితం నిలబెట్టుకోవాలి కాబట్టి. ఇలా మోసం చేయడానికి సిగ్గులేదా నీకు? ఆవేశంగా అన్నాను. మరో దారి లేదు. ఒక పెళ్లి సంబంధం కుదిరిన తర్వాత వాళ్ళు నా మెడికల్ రిపోర్ట్ కావాలని అడిగారు. నేను ఏం భయం లేకుండా వారితో హాస్పిటల్కి వెళ్ళాను. అప్పుడే నాకు ఆ విషయం తెలిసి షాక్ తిన్నాను. వారు సంబంధాన్ని క్యాన్సిల్ చేసుకోవడమే కాకుండా అందరికీ చెప్పేశారు. అందుకే నాకు ఏ సంబంధాలు రాలేదు. చాలా దూరంగా ఉన్న మీకు ఈ విషయాలు తెలియవు కాబట్టి జాబు ఆస్తులు చూశారే కానీ మెడికల్ రిపోర్ట్ గురించి అడగలేదు. అసలు ఆ అనుమానమే మీకు రాలేదు. అందుకే అతి తక్కువ టైంలోనే పెళ్లి చేసుకున్నాను. మూడు ముళ్ళు పడ్డ తర్వాత ఊపిరి పీల్చుకున్నాను. ఎంతో ధైర్యంగా తన దుర్మార్గాన్ని చెప్తూ తన గురించి పూర్తిగా తెలుసుకోలేకపోవడం మీ తప్పు అంటూ ఆ నేరాన్ని నా మీదకు తోస్తుంటే నిర్ఘాంతపోయాను. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అని ఆశ్చర్యం వేసింది. ఇప్పుడు చెప్పు, నీ కడుపుకు కారణమైన వాడేవాడు? తన తప్పులను పక్కకు పెట్టి ఎదుటివారి తప్పులను భూతద్దంలో చూసి అతనికి బుద్ధి చెప్పాలనిపించింది. తెలుసుకొని ఏం చేస్తావు? సన్మానిస్తావా? ఎగతాళిగా నవ్వుతూ అన్నాను. చంపేస్తాను, గట్టిగా అరిచాడు. ఎందుకు చంపుతావు? నువ్వు చేయలేని పని అతను చేసినందుక, వెటకారాన్ని జోడిస్తూ అంది. అవమానాన్ని తట్టుకోలేక దగ్గరికి వచ్చి కొట్టబోయాడు. నా మీద దెబ్బ పడిందో పోలీసులకు ఫోన్ చేస్తా, బెదిరించింది. కాసేపు ఆగి ఏదో ఆలోచన వచ్చిన వల్ల అభర్షణ చేయించుకో అన్నాడు. కుదరదు, అయినా భార్య ఉంటే సంఘంలో విలువ అన్నావు కదా, బిడ్డ కూడా అంతే కదా. ఎన్నాళ్ళైనా పిల్లలు పుట్టకపోతే అప్పుడైనా కొందరికి డౌట్ వస్తుంది కదా, నవ్వుతూనే అన్నాను. నేనేమైనా నీలా తెలివి తక్కువ వాడినా? ఏ కారణంగానో అభాషణ అయిందని, అనుకోని కారణాల వల్ల ఆమె గర్భసంచి తీసేయాల్సి వచ్చిందని అందరికీ చెప్తాను. అందరూ సింపతి చూపిస్తారు. పిల్లల కోసం మరో పెళ్లి కూడా చేసుకోలేదంటే భార్య మీద ఆయనకెంత ప్రేమనో అని చాటుగా చెప్పుకుంటారు. ఒకే దెబ్బకు రెండు పిట్టల్లా ఎలా ఉంది ఐడియా? చాలా తేలిగ్గా అన్నాడు. ఎంత కుట్ర! తన తప్పుని కప్పిపుచ్చుకొని ఆ నేరాన్ని తనపై తోసి నీచబుద్ధిని సిగ్గు లేకుండా అదో ఘనకార్యంలా చెప్తుంటే ఒళ్ళు మండింది నాకు. నేను తల్లిని కాబోతున్నానని అందరికీ చెప్పేస్తా. ఈ వార్త కోసం ఎప్పటినుండో మీ అమ్మానాన్నలు ఎదురు చూస్తున్నారు. వెంటనే ఒక నిర్ణయానికి వచ్చి అనేశాను. ఒక్కసారిగా ఉరిమినట్టు చూసి కడుపులో పిండాన్ని కడుపులోనే చంపేస్తా, లేదా నిన్ను ఇక్కడే చంపేస్తా, పట్టలేని ఆవేశంతో అన్నాడు. ఈలోగా ఈ రికార్డుని పోలీసులకు పంపించేస్తా, నింపాదిగా ఫోన్ను చూపిస్తూ అంది. రికార్డేంటి? అయోమయంగా అడిగాడు. ఈ మాటలన్నీ రికార్డ్ చేశాను. నువ్విప్పుడు నోరు మూసుకొని నా బిడ్డకు తండ్రి అని ఒప్పుకోవడం తప్ప మరో మార్గం లేదు అన్నానో లేదో. నా ఫోన్ లాక్కోవడానికి దగ్గరికి వచ్చాడు. ఇది నేను ఊహించిందే. పక్కనే ఉంచుకున్న రాడుతో చేతి మీద బలంగా ఒకటేశా. అబ్బా అని దూరంగా వెళ్ళాడు. వద్దు, మనం విడిపోదాం అన్నాడు కంగారుగా. ఏంటి మళ్ళీ చెప్పు, వినపడనట్టు నటిస్తూ అన్నాను. విడిపోదామని అతని నోటితోనే అనిపిస్తాననే ఛాలెంజ్ గుర్తొచ్చి నిప్పులు చెలరేగే కళ్ళతో చూశాడు. అలా అనుకునేది సాధించా, నవ్వుతూ మిగించింది శిరీష. మరి బాబు తండ్రి? ఆగిపోయింది పావని. మంచి పనులు చేయడానికి అవకాశాలు ఎన్నో ఉన్నాయి. నిజానికి నేను గర్భవతిని కాదు. డాక్టర్తో నేను గర్భవతిని కాదని తెలిస్తే నన్ను వదిలేసి మరో పెళ్లి చేసుకుంటా అన్నాడు నా భర్త అని చెప్పి ఆమెతో అబద్ధం ఆడించాను. ఇక మనం మన పిల్లలిద్దరిని ఆడవాళ్లకి ఆలికి మర్యాద ఇచ్చేవారిలా పెంచుదాం అంది. కొద్ది దూరంలో ఆడుకుంటున్న ఇద్దరు పిల్లల వైపు చూస్తూ పావని కూడా వారి వైపు చూస్తూ అలాగే అన్నట్టు తల ఊపింది.
1: మీరింతవరకు ప్రేమమూర్తులు కథానిక విన్నారు. రచన శ్రీమతి రత్నజానకి సూతుకు.

మీరు విన్న ఆ పాట ఆడదే ఆధారం చిత్రంలోనిది. గానం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, రచన సిరివెన్నెల, సంగీత సారథ్యం శంకర్ గణేష్.

0: ఈనాటి కార్యక్రమంలో వినండి హ్యాపీ కిడ్స్ పాఠశాల విద్యార్థిని విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం.
1: తమ్ముళ్ళు చెల్లెలు మీకు అందరికీ స్వాగతం. ఇవాళ కార్యక్రమానికి చాలా మంది చిన్నారులు మన స్టూడియోకి వచ్చారా, వీరందరూ ఎక్కడి నుండి వచ్చారో
2: తెలుసుకుందాం. వచ్చాము.
1: ఈ చిన్నారులంతా హ్యాపీ కిడ్స్ స్కూల్ నుంచి వచ్చారట. మరి ఈ చిన్నారులు చక్కగా పాటలు, పద్యాలు, శ్లోకాలు, మరెన్నో కబుర్లతో కూర్చున్న కదంబ కార్యక్రమాన్ని వినిపిస్తారట. ఇక ఆలస్యం చేయక విందామా?
3: ముందుగా చెల్లి వైష్ణవి భక్తి శ్లోకాలతో ప్రారంభిస్తుంది, విందామా?
4: శుక్లాంబరణం విష్ణు చెతి వర్ణం చతుర్భుజం యాగేశ్వరమే ఇత్యోపశాంతయే సరస్వతి నమస్తుభ్యం వరది కాముడు పెళ్లి విద్యాధమ్మ కురుస్వామి సిద్ధి భవతు మేషద. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మనేష్టవ గురు సాక్షాద్ బ్రహ్మ తస్మై శ్రీ గురుమే నమః.

0: దాహంతో నీరు దక్కించుకుని ఎలా దాహం తీర్చుకుందో కాకి గురించి కథలో చెప్తానంటుంది వేదశ్రీ.
1: కాకి ఒక నీళ్లకు కావు కావు మంచును ఎచ్చట దొరక నన్నున ఎగిరి ఎగిరిపోయను. సన్నమూతి కూజ సంతనుని చూసను. గురుకలాలు తెచ్చను, ఒకటి ఒకటి వేసను. నీళ్లు పైకి వచ్చను, కోరినన్ని నీరు గరి గరి గరి తాగను, ఎగిరి ఎగిరిపోయను.
0: ఇప్పుడు సాన్వి చిట్టి చిల్కమ్మ చెప్తుంది.
2: చిల్కమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పన్ను తెచ్చావా, గూట్ల పెట్టావా, గుట్టకు మింగావా.
0: ఎండలు కాసేదెందుకో చెప్తున్నాము.
3: ఎండలు కాసేదెందుకురా?
0: మబ్బులు పట్టేటందుకురా.
3: మబ్బులు పట్టేదెందుకురా?
0: వానలు కులిసేటందుకురా.
3: వానలు కురిసేదెందుకురా?
0: చెరువులు నిండేటందుకురా.
3: చెరువులు నిండేదెందుకురా?
0: పంటలు పండేటందుకురా.
3: పంటలు పండేదెందుకురా?
0: ప్రజలు బతికేటందుకురా.
3: ప్రజలు బతికేదెందుకురా?
0: దేవుని కొలిచేటందుకురా.
3: దేవుని కొలిచేదెందుకురా?
0: మంచిగా బతికేటందుకురా. కొండాపల్లి కొయ్యబొమ్మ అంటూ చెప్తున్నాడు శశాంక్ ఇంకా శరణ్య.
4: కొండాపల్లి కొయ్యబొమ్మ.
5: నీకో బొమ్మ నాకో బొమ్మ.
4: నక్కలపల్లి లక్కా పిడతా.
5: నీకో పిడతా నాకో పిడతా.
4: నర్సీపట్నం బొమ్మల కొలువు.
5: నీకో పలక నాకో పలక.
4: బంగిమపల్లి మామిడి పండు.
5: నీకో పండు నాకో పండు.
4: ఇస్తానుండు తెచ్చేదాకా.
5: చూస్తూ ఉండు తెచ్చేదాకా.
0: మనుషులంతా ఎప్పుడు కలిసికట్టుగా ఐక్యమత్యంగా ఉంటే ఎంత బాగుంటుందో కదా. ఇందుకు ఒకటి ఒకటి ఒకటి మానవులంతా ఒకటి అంటూ చెప్తున్నారు శశాంక్ ఇంకా శరణ్య.
5: ఒకటి ఒకటి ఒకటి
4: మానవులంతా ఒకటి.
5: రెండు రెండు రెండు
4: మంచి చెడు రెండు.
5: మూడు మూడు మూడు
4: జెండా రంగులు మూడు.
5: నాలుగు నాలుగు నాలుగు
4: ఆవుకి కాళ్ళు నాలుగు.
5: ఐదు ఐదు ఐదు
4: మనిషికి వేళ్ళు ఐదు.
5: ఆరు ఆరు ఆరు
4: ఋతువులు మొత్తం ఆరు.
5: ఏడు ఏడు ఏడు
4: వారానికి రోజులు ఏడు.
5: ఎనిమిది ఎనిమిది ఎనిమిది
4: దిక్కులు మొత్తం ఎనిమిది.
5: తొమ్మిది తొమ్మిది తొమ్మిది
4: గ్రహాలు మొత్తం తొమ్మిది.
5: పది పది పది
4: పిల్లలు పాడే పాట ఇది.
0: ఇప్పుడు శశాంక్ కోతి గుండెకాయ కథ చెప్తానంటున్నాడు.
4: ఒకరోజు చెరువు ఒడ్డున ఒక చెట్టు మీద ఒక కోతి కూర్చొని పండ్లు తింటూ ఉండేది. అయితే ఆ చెరువు నీళ్ళలో నుంచి ఒక ముసలి బయటకు వచ్చి చెట్టు దగ్గర నుంచొని, ఓ కోతి మిత్రమా, నువ్వు ఏమి తింటున్నావు అన్నది. నేను పండ్లు తింటున్నాను, అవి చాలా రుచిగా ఉన్నాయి, నువ్వు తింటావా అన్నది. సరే మిత్రమా ఇవ్వు అంటుంది ముసలి. అయితే చెట్టు మీద ఉన్న కోతి కొన్ని పండ్లను కిందకి సుత్తుంది. ముసలి తిని చాలా బాగున్నాయి, నాకు కొన్ని ఇస్తావా అని నేను మా కుటుంబ సభ్యులకి తీసుకెళ్తాను అంటుంది. అయితే చెట్టు పైన ఉన్న కోతి కొన్నిటిని కిందకి సుర్తుంది. అయితే ముసలి చేతిలో పట్టుకొని ఇంటికి తీసుకెళ్తుంది. అయితే వాళ్ళ భార్య అంటుంది, కోతి ఇచ్చిన పండ్లే ఇంత రుచిగా ఉన్నాయి, కోతి హృదయం ఇంకెంత రుచిగా ఉంటుందో, నాకు హృదయం కావాలి అంటుంది కోతి వాళ్ళ భార్య. అయితే ముసలి ఆ మర్నాడు రోజు ముసలి కోతి దగ్గరకు వచ్చి, ఓ కోతి మిత్రమా, మా భార్య నిన్ను విందుకు ఆహ్వానించింది, నువ్వు దయచేసి మా ఇంటికి విందుకిరా అంటుంది. అయితే సరే మిత్రమా నేను వస్తాను, కానీ నేను నీళ్ళల్లో నడవలేను కదా అంటుంది కోతి. అయితే నువ్వు నా వీపు మీద కూర్చో, నేను నిన్ను తీసుకెళ్తాను అంటుంది. అయితే వీపు మీదకి దూకుతుంది కోతి. అయితే మధ్యలోకి వెళ్ళిన తర్వాత నిజం చెప్తుంది ముసలి, నువ్వు మా భార్య నిన్ను తిందామనుకుంది, అందుకనే నిన్ను తీసుకెళ్తున్నాను, నీ గుండె నీ దగ్గరే ఉంది కదా అంటుంది ముసలి. అయితే నా గుండెని నేను చెట్టు మీద మర్చిపోయాను, నేను వెళ్ళి తెచ్చుకుంటాను అంటుంది కోతి. అయితే చెట్టు దగ్గరికి వెళ్తారు. చెట్టు మీదకి ఎక్కి నీ పన్నాగం నాకు అర్థమైంది, ఎవరైనా ఇది గుండెని చెట్టు మీద పెడతారా, నువ్వు పన్నిన పన్నాగం నాకు అర్థమైంది, అయితే నేను నీతో రాను, నీ స్నేహం

0: ప్రసాదం
1: రామస్కందం
0: హనుమంతం వైనతేయం దృకోదరం శయనే స్మరే నిత్యం దుస్వప్నం తర్శనశ్యతి
2: ఉపాయ

0: కూడా నాకు అక్కర్లేదు అంటుంది కోతి. అయితే అప్పుడు ముసలికి పళ్ళు దొరకవు, కోతి హృదయం కూడా దొరకదు. దీని నీతి ఎప్పుడు ఎవరు చెప్పింది నమ్మకూడదు.
1: ఇప్పుడు పద్యాలు అనర్గళంగా చెప్పేస్తామంటున్నాడు ఆశిష్.
2: ఉప్పు కప్పు రంబు నొక్క పోలికనుంటూ చూడ చూడ రుచుల చాడవేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా, విశ్వదావిరామ వినురవేమ. తల్లి తండ్రి మీద దయలు నీ పుత్రుండు, పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోన చెతలు పుట్టతా గిట్టత, విశ్వదావిరామ వినురవేమ. మేడి పండు చూడ మేలి మై ఉండును, పొట్ట విప్పి చూడ పురుగులుండును, పిరికి వాని మతిలోన పింకమీలాగురా, విశ్వతాభిరామ వినురవేమ.
1: ఇప్పుడు నేను గురుపాదము అనే పాట పాడబోతున్నాను. ఈ చక్కటి పాటని వినండి.

0: ఇప్పుడు శరణ్య చిన్న చిన్న కవితలు చెప్పబోతుంది.
1: బొంగరం బొంగరం గంగరావి బొంగరం, తాడులేని బొంగరం, తాత తెచ్చిన బొంగరం, చిన్నారి బొంగరం, చిటికకు తిరిగే బొంగరం, ముళ్ళు లేని బొంగరం, పిల్లలాడే బొంగరం. చింత చెట్టు చిలకలతోటి ఏమని పలికింది, చిలకల్లారా చిలకల్లారా రండి చీచి పొమ్మంది. కొబ్బరి చెట్టు చిలకలతోటి ఏమని పలికింది, చిలకల్లారా చిలకల్లారా చీచి పొమ్మంది. జామ చెట్టు చిలకలతోటి ఏమని పలికింది, చిలకల్లారా చిలకల్లారా రండి రారండి. మామిడి చెట్టు చిలకలతోటి ఏమని పలికింది, చిలకల్లారా చిలకల్లారా రండి రారండి.
0: బాపూజీ గురించి చెల్లాయి సమిత పాటలో చెప్తాను అని వచ్చేసింది. మనకు స్వాతంత్రం రావడానికి ఎంతో కృషి చేసిన వాళ్ళల్లో బాపూజీ ఒకరు. బాపూజీ అంటే ఇంకెవరో కాదు, మన గాంధీగారే. ఇప్పుడు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన నాయకుడు మన గాంధీగారు.
1: బలే తాత మన బాపూజీ, బాలల తాత బాపూజీ. బలే తాత మన బాపూజీ, బాలల తాత బాపూజీ. పోసినవ్వులా బాపూజీ, చిన్ని పిలక బాపూజీ.

0: భలే తాత మన బాపూజీ, బాలల తాత బాపూజీ.
1: ఇప్పుడు రిత్విక్ సమయస్ఫూర్తి అని ఒక కథ చెప్తున్నాడు.
2: సమయస్ఫూర్తి. ఒకరోజు రాత్రి నలుగురు దొంగలు తెనాలి రామకృష్ణ వాళ్ళ ఇంటికి దొంగతనానికి వెళ్లారు. అప్పుడు తెనాలి రామకృష్ణ పెరట్లో చేతులు కడుక్కుంటున్నాడు. చెట్లలో ఏదో అలికిడి కావుతుందని అటుగా చూశాడు. దొంగలు వచ్చారని గమనించి వారిని దారి మళ్లించాలనుకున్నాడు. అప్పుడు వాళ్ళ ఆవిడతో, ఏమోయ్ మన దగ్గరున్న నగలు బహుమానాలు ఒక పెట్టెలో పెట్టి తీసుకురమ్మన్నాడు. చిన్నగా బావిలో వేద్దామన్నాడు. అప్పుడు దొంగలకి తెలియకుండా లోపలికి వెళ్ళి ఒక పెట్టె తీసుకొని అందులో బండరాయిలు పెట్టి చిన్నగా బావిలో వేశాడు. కొద్దిసేపటికి దొంగలు బావిలో ఉన్న నీళ్లు తోడడం ప్రారంభించారు. అప్పుడు తెనాలి రామకృష్ణ ఈ నీళ్లు వృధా కాకుండా పొలానికి వెళ్ళేలాగా చేయాలనుకున్నాడు. కొద్దిసేపటికి రాజభటులు వాళ్ళని రాజదర్బార్కు తీసుకువెళ్లారు. అప్పుడు రాజు తెనాలి రామకృష్ణని ఏమైందని అడిగాడు. అప్పుడు తెనాలి జరిగిందంతా చెప్పాడు. అప్పుడు రాజు తెనాలి రామలింగడి సమయస్ఫూర్తి మెచ్చి బహుమానాలు ఇచ్చాడు. దొంగలను కఠినంగా శిక్షించారు. నీతి ఎప్పుడు సమయస్ఫూర్తి కలిగి ఉండాలి.
1: ప్లాస్టిక్ వద్దు వద్దు వద్దు అని చెప్తున్నాడు ఆశీష్.
3: ప్లాస్టిక్ సంచులు వద్దు వద్దు వద్దు, నీటిలోన కలువతాయి, మట్టిలోన కలువతాయి, బండిలోన ఏతికొన్న మనకి ఊరికనే ఇస్తారు. మంట పెట్టి చూడ చిగేల్ చిగేల్ మంటది, పదరా పదరా పద పద పదరా.
1: ఇప్పుడు అమ్మ గురించి ఒక మంచి గేయం చెప్తానంటున్నాడు ఆశీష్.
3: అమ్మ మనకు దైవమురా, అమ్మ ప్రేమ రూపమురా, అమ్మ వంటి దేవత ఈ అవనిలోన లేతురా, తన రక్తము పోసి మనను కనిపెంచునురా, తీపి కథలు చెప్పి పువ్వ తినిపించునురా, అమ్మ పిలుపులో ఎంతో కమ్మదనం ఉందిరా, అమ్మ పలుకు మాటల్లో అమృతమే చిందురా, జోల పాట పాటి ఉయ్యాలలూపురా, లాలి పాట పాటి నిదురపుచ్చురా.
1: పొడుపు కథలు చెప్పుతాను, విప్పుతావా అనేది సంహిత. నేను రెడీ అన్నాను, చెప్పేస్తే విప్పేస్తా.
0: అమ్మ అంటే దగ్గరికి వస్తాయి, నాన్న అంటే దూరం వెళ్తాయి, ఏంటది?
1: పెదవులు, పైనొక పలక కిందొక పలక, పలకల నడుమున మెలికల పాము, ఏంటది?
0: అది నాలుక.
1: అరే మనం నోటికి సంబంధించిందే చెప్పాము. పెదవులు నోటికుంటాయి, నాలుక నోట్లో ఉంటుంది.
0: చూస్తే చూపులు, నవ్వితే నవ్వులు, గొజ్జితే గొజ్జులు, ఏంటది?
1: అది అర్థమేనా?
0: ఆ బాగా చెప్పావు.
1: అడవిలో అక్కమ్మ ఆసుబోసి దానిమీద నిలబడి నాట్యమాడింది, ప్రాణిని పట్టేస్తుంది, ఏంటది?
0: ప్రాణిని పట్టేస్తుందా? అది సాలుపురిగేనా?
1: ఆ భలే చెప్పావు.
0: ఎంత దానం చేసినా తరగనిది, అంతకు అంత పెరిగేది, ఏంటది?
1: అది విద్య, మనం చదువుకున్నదే కదా. తెల్లరాయికి నాలుగు కాళ్ళంట, ఏంటది?
0: తెల్లరాయికి నాలుగు కాళ్ళ? ఆవు.
1: బా చెప్పావు.
0: చిటపట చినుకులు చిటారి చినుకులు ఎంత కురిసినా వరదలు రావు, ఏంటది?
1: అస్సలు వరదలు రావంటే అవి కన్నీళ్ళేగా. చేత్తో పారేసి నోటితో ఏరుకుంటారు, ఏంటది?
0: చేత్తో పారేస్తామా? అక్షరాలేనా?
1: ఆ భలే చెప్పావు. గోవిందనామం వింటేనే మైమర్చిపోతారు కదా. గోవిందుడి మీద ఒక మంచి పాట వినిపిస్తాను, మైమర్చిపోయి వింటారు కదా, వినండి.

0: వానరులు అంటే కోతులు. కోతులు మనల్ని అనుకరించే విధానం రంగయ్య టోపీలు అన్న కథ సంహిత చెప్తుంది.
1: ఒక ఊరిలో రంగయ్య టోపీలు కుట్టుకొని పొరుగురులో వాటిని అమ్మి జీవనం గడిపేవాడు. ఒకరోజు ఎండలో తిరిగి టోపీలు అమ్మి అలసిపోయి ఒక చెట్టు కిందకు వచ్చి టోపీలు బుట్ట పక్కన పెట్టి ఆ చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నాడు. ఆ చెట్టు పైన చాలా కోతులు ఉన్నాయి. ఆ కోతులు నిద్రపోతున్న రంగయ్య తలపై ఉన్న టోపీలని చూసి కిందకు దిగి వచ్చి బుట్టలోని టోపీలన్నీ తీసుకొని తలా ఒక టోపీ తీసుకొని గంతులు వేశాయి. ఇంతలో రంగయ్యకు మెలకువ వచ్చి టోపీల బుట్ట వైపు చూశాడు. బుట్టలోని టోపీలు ఏమయ్యాయా అని తలపైకెత్తి చూశాడు. తన టోపీలు పెట్టుకొని చెట్టు పైన కులుకుచున్న కోతులను చూసి అతనికి ఏమి చేయాలో అర్థం కాలేదు. కొంతసేపు ఆలోచించి తన తలపై ఉన్న టోపీను తీసి నేలపై విసిరాడు. ఇది గమనించిన కోతులు వాటి తలి మీద ఉన్న టోపీలను తీసి నేలపై విసిరాడు. రంగయ్య సంతోషంతో ఆ టోపీలన్నీ ఏరి బుట్టలో వేసుకొని తన దారిన వెళ్ళిపోయాడు. చూసారా, రంగయ్య తెలివిగా తన టోపీలను దక్కించుకున్నాడు. ఈ కథ నీతి ఏ పనైనా తెలివితో సాధించచ్చు.
0: హ్యాపీ కిడ్స్ స్కూల్ మీద ఒక గేయం చెప్తున్నారు.
2: ఇదిగోనండి మా బడి, హ్యాపీ కిడ్స్ మా బడి, మేమంతా హ్యాపీ కిడ్స్. హ్యాపీ అంటే ఆనందం, చక్కగా బుద్ధిగా ఉంటామండి, చక్కన చదువులు చదివేదమండి, తగులు ఎప్పుడు పడమండి, పెద్దల మాటలు బుద్ధిగా వింటామండి, మంచి పనులే చేస్తామండి. హ్యాపీ కిడ్స్ మా బడి, మేమంతా హ్యాపీ కిడ్స్.
0: ఎల్లలెరుగని వాళ్ళము అంటూ సుధామ మామయ్య రాసిన బాలల గేయం నేను వినిపిస్తాను.

విన్నారుగా చిన్ని చెల్లెలు తమ్ముళ్ళు చెప్పిన పాటలు పద్యాలు శ్లోకాలు కథలు గేయాలు ఎంత బావున్నాయి కదా. మళ్ళీ మళ్ళీ ఇంకా నేర్చుకుని వస్తాం. ఇందులో పాల్గొన్న బాలబాలికల

0: పేర్లు వైష్ణవి, వేదశ్రీ, సాన్వి, ఆశిష్, సంహిత, శశాంక్, శరణ్య, రిత్విక్, అంశు.
1: హ్యాపీ కిడ్స్ స్కూల్ నుంచి వచ్చిన చిన్నారులందరూ చక్కగా పాటలు, పద్యాలు, శ్లోకాలు, కథలు, మరి ఎన్నో కబుర్లతో కూర్చిన కదమ్మ కార్యక్రమాన్ని వినిపించారు కదా. మరి ఈ చిన్నారులందరికీ జయజలు చెప్దామా? సమయం అయిపోతుంది, మరిన్ని కొత్త కబుర్లతో మళ్ళీ కలుసుకుందాం.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1444 ద్వారా పొందవచ్చు.
1: బాలానందం కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 3 గంటలు. వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుండి 6 రోజుల పాటు ఫ్రాన్స్, స్లోవోకియా దేశాల్లో పర్యటిస్తారు. భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేసేలా ఈ పర్యటన ఉంటుందని ప్రధానమంత్రి తెలియజేశారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్లోని ఇండియన్ మిలిటరీ అకాడమీలో ఈరోజు పాసింగ్ అవుట్ పరేడ్ను సమీక్షించారు. ఈ ఏడాది జరిగే పాసింగ్ అవుట్ పరేడ్లో తొలిసారిగా మహిళా క్యాడెట్లు తమ పురుష క్యాడెట్లతో కలిసి శిక్షణ పూర్తి చేశారు. హైదరాబాద్లోని దుండిగల్ ఎయిర్ఫోర్స్ అకాడమీలో ఈరోజు జరిగిన కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమీక్షించారు. మారుతున్న యుద్ద పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని అన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాసిన లేఖలో సింగరేణి సంస్థ ప్రాధాన్యతను గుర్తు చేశారు. అయితే ఇటీవల పత్రికల్లో 1600 కోట్ల రూపాయల విలువైన 40 లక్షల టన్నుల బొగ్గు అదృశ్యమైందనే కథనాలు వచ్చాయని పేర్కొన్నారు. దీనివల్ల సంస్థకు తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లుతుందని, ఈ అవకతవకలపై నిజనిజాలు పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. మంచిర్యాల జిల్లాలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పర్యటించారు. దండేపల్లి మండలం గూడెంలోని శ్రీ సత్యనారాయణ స్వామివారి ఆలయ పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం సింగరేణి కార్మికుల కుటుంబాలకు కారుణ్య నియామక పత్రాలు పంపిణీ చేశారు. అస్సాంలోని జోర్హాట్ వైమానిక స్థావరంలో విమాన ప్రమాదం చోటు చేసుకుంది. భారత వైమానిక దళానికి చెందిన AN-32 రవాణా విమానం ఎయిర్బేస్ లోపల ల్యాండ్ అవుతుండగా మంటలు చెలరేగడంతో కూలిపోయింది. ఘటనాస్థలంలో భద్రతా బలగాలు సహాయక చర్యలు చేపట్టాయి. భారీ వర్షాల కారణంగా శంషాబాద్ ఎయిర్పోర్టులో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రతికూల వాతావరణం కారణంగా అధికారులు పలు విమానాలను దారిమళ్లించారు. ముంబై, ఢిల్లీ, వారణాసి, బెంగళూరు, సింగపూర్ నుంచి వచ్చే విమానాలపై ప్రభావం పడింది. రాబోయే 2 రోజుల పాటు ఉత్తర, దక్షిణ మధ్య తెలంగాణ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నిజామాబాద్, జగిత్యాల, నల్గొండ, సూర్యాపేట్, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ సాయంత్రం 4 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 3:23. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి 5 గంటలకు మీడియం వేవ్ 406.5 మీటర్లు 738

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై ఈనాటి మా సాయంకాల ప్రసారం ప్రారంభం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రంలో ఆధ్యాత్మికతతో పాటు విద్య, వైద్య, సాగునీటి రంగాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క అన్నారు. మంచిర్యాల జిల్లా గూడెంగుట్ట శ్రీ సత్యనారాయణ స్వామివారి దేవాలయ అభివృద్ధి పనులకు ఈరోజు ఉప ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నివాసానికి వెళ్లి ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసింది. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో అక్రమంగా ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సిట్ విస్తృత స్థాయిలో దర్యాప్తు చేపడుతుంది. హైదరాబాద్తో పాటు మంజీరా జలాలపై ఆధారపడే ప్రాంతాల ప్రజలకు సురక్షితమైన నాణ్యమైన తాగునీరు అందించడం ప్రభుత్వ బాధ్యత అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ చెప్పారు. ప్రజల ఆరోగ్యం, తాగునీటి భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని మంత్రి స్పష్టం చేశారు. ఖమ్మంలో 12 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం ఘటనలో నిందితుడిని కఠినంగా శిక్షించి బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. అత్యాచార ఘటనలో తీవ్రంగా గాయపడి నిమ్స్లో చికిత్స పొందుతున్న చిన్నారిని ఇవాళ కవిత పరామర్శించారు. మైనర్లపై రోజు దారుణాలు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. తదుపరి భారత సైనిక దళం ఆర్మీ చీఫ్గా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేత్ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఆయన సైన్యానికి వైస్ చీఫ్గా విధులు నిర్వర్తిస్తున్నారు. అస్సాంలోని జోర్హాట్ వైమానిక స్థావరంలో భారత వైమానిక దళానికి చెందిన AN-32 రవాణా విమానం ఎయిర్బేస్ లోపల ల్యాండ్ అవుతుండగా మంటలు చెలరేగడంతో కూలిపోయింది. ఈ ఘటనలో వాయుసేనకు చెందిన 5 సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని IAF అధికారులు వెల్లడించారు. తీవ్రంగా గాయపడిన కోపైలట్కు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు తెలియజేశారు. ఈ ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు అత్యున్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీ సెమీఫైనల్స్లో భారత స్టార్ షట్లర్ పివి సింధు, టాప్ సీడ్ జపాన్ క్రీడాకారిణి యమగుచి చేతిలో 22-20, 21-12 తేడాతో సింధు ఓటమిపాలయ్యారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ద్రేట్ AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIRNews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ రాత్రి 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి జానపద సంగీతం ఈనాటి కార్యక్రమంలో సత్యహరిశ్చంద్ర కథ చివరి భాగం యక్షగానం వినిపిస్తారు శ్రీ జోగు శంకరయ్య బృందం వారు.

0: పోయి దిగివరా
1: మహాప్రభు.
0: గ్రామం సీతారాంపురం మండలం గుండాల యాదాద్రి భువనగిరి జిల్లా జోగుశంకర కళా బృందం చే మూడో భాగము వింటున్నారు.
1: సరే అలాగే కాని
2: శ్రీ పార్వతి మనోహర పాప వినాశాయీష పన్నాగభూష గోపతి వాహన వినుమది పొద్దును స్మరించేటివా.

0: వింటివారా
1: మహాప్రభు?
0: నా యొక్క నామం వింటివా?
1: అయ్యా నేను మాత్రం విన్నా గాని ఈ కూసున్న ప్రజలకు చెప్పు తండ్రి.
0: నా యొక్క నామం అనగా లోహితాసుడు అంటారు. మా యొక్క తండ్రి అయినా హరిశ్చంద్ర మహారాజు, మా యొక్క తల్లి అయినా చంద్రమతి, మా యొక్క పట్టణం అనగా అయోధ్యాపురి పట్టణం అంటారు. అయినా నేను ఇప్పుడు ఆటలు ఆడుకుని ఆడుకొని మా తల్లిదండ్రుల వద్ద
1: రమ్ము.
2: ఆహా, ఇప్పుడు హరిశ్చంద్ర మహారాజు భార్యతోని సైన్యముతోని వేటలాడుతందుకు వచ్చిండు. అయినా మనుల దుప్పోలను సంవరిస్తున్నాడు. ఈడ ఆడి తప్పేటట్టు కనపడతలేదు. ఇకనైనా ఆడి తప్పేటందుకు ఈ

చేసినా గాని హరిశ్చంద్రుడు ముందుకే పోతున్నాడు. ఋషి పుంగవులన్నట్టుగా నేను ఒడుదునా, అయినా నా పుట్టుక బ్రహ్మసురా 33 కోట్ల దేవేచ్చినిచ్చిన అంగళింగ కాళింగ కాశ్మీర్ సురా 33 కోట్ల దేవతలు మెచ్చిన వాడని నేను. వారి కింద నేను లొంగుట ఇప్పుడే నా మహిమ చేత మాతంగ కన్యను సృష్టించి వివాహ పరితోలేదగాక అట్లనైనా లొంగునేమో. ఓం క్రీం అటస్వ మాతంగ కన్య కాలు పుట్టుగాక. అయ్యా మహారాజా, మేము పుట్టించిన కారణమేమిటి? మా

0: చిమ్మి, మా ఇంటి కొమ్మ రాండి అమ్మ.
1: నా యొక్క నామం అనగా మాతాంగ స్త్రీలు అంటారు.
0: మాతా ఇద్దరు పేరు ఒకటేనా అమ్మా?
1: అవును, మా ఇద్దరు పేరు మాతాంగ స్త్రీలని. మమ్మల బ్రహ్మదేవుడు వాక సృష్టించినట్టు మా తండ్రి అయిన విశ్వామిత్రుడు పుట్టించినాడు. అయినా మేమిప్పుడు ఈ వనవిహారంలో జలకలాడుకుంటూ ఈ పూర్వవనము తిరుక్కుంటూ పోయేదాము.
0: సరే రాండి, నేను కూడా వస్తాను.

0: చెప్పినట్టుగా ఆ చెట్టు కింద రాణి రాజు కూర్చొని ఉన్నాడు. ఆ రాణి తొడపాన్పు మీద ఎవరు కావచ్చునో ఆ రాజు పడుకొని ఉన్నాడు. మా విశ్వామిత్రుడు చెప్పినట్టు ఆయనే కావచ్చును. అబ్బా ఎంత అండగాడే చెలి, ఆ వైభవం చూస్తే పరిపక్కున్నది.
1: అక్కయ్య
0: ఇంత బాగున్నాడేమి, మనం ఇప్పుడే పోయి ఆయనను పలకరిద్దాం పదివే చెలి.

0: కానేశ్వరి, ఈ అడవి లోపల నాకు ఏదో అంత కలకలబడుచున్నదమ్మా.
1: హరి రామచంద్ర, ఈ కరికష్టములకు వచ్చి మీ తండ్రి ఏమీ

0: రాధా ధానేశ్వరి, నేను నీవు అన్నప్పుడు నేను ఇంటి లోపల ఉన్నా నీకు ఈ కష్టం రాకపోవును. అలసట చెందినని ఈ చెట్టు కింద పాపలు చేసేంత మాత్రాన నీకు ఎటువంటి కలవడదో తండ్రి. నా కడుపులో బుగులు బుగులాగుతున్నది, నాకు తొందరగా విన్నవించుము.
1: అయినా రాజాక రాజులముండి మనము ఇంట్లుంటే ఎట్లా తల్లి, ఈ అటు లాని తోడా జరుపుదునో.

0: ప్రాణేశ్వరి, ఆ యొక్క కలలా ఆ యొక్క మునీశ్వరుడు వచ్చి నన్ను ఏదో తల దన్నినట్టు అనిపించింది.
1: హరా శంభో శంకరా, ఎంత కష్టమునకు పాలు చేస్తున్నావు తండ్రి. సత్యాసంధు

0: కానేశ్వరి,
1: నీ కలలో రాజ్యము కలిగొనినట్టు నీ మణి కిరీటమును దానినట్టు కలగంటున్నావు రాజా. అయినా ఎన్ని విధములైన సూర్య చంద్రులు ఒక్కటైనా గాని నీవు మాట తప్పదు సుమా. సుధకు రాజ్యములు అని మకడములు అని ఎన్ని పోయినా గాని నీవు మాట తప్పకు సుమా.
0: చంద్రముఖి ధరణి మాచురా.

0: పరమేశ్వర, ఇన్ని కష్టాలా తండ్రి మాకు? నేను ఒక రాజాక రాజు నుండి ఆడి తప్పని వాడని అన్నంత మాత్రాన ఆ విశ్వామిత్రుడు నన్ను ఇంత తపన పడుతున్నాడా?
1: అయ్యా రాజోత్తమ, ఇది ఎంత విశ్వామిత్రుని మాయే! ఇప్పుడు మాతాంగ కన్యలు సృష్టించి అనేక విధమున గొల్లు తోడ్చున్నారు, ఇది అంతా విశ్వామిత్రుని మాయే. నవబో.

0: తెలి ఎంత అందగాడే. ఈ నిన్ను చూస్తే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది.
1: నాకు కూడా అనిపిస్తుంది.
0: ఈ జన్మలో పుట్టినందుకు ఈయనని పెళ్లి చేసుకుంటే మాకు ఎంత ఆనందం అనిపిస్తుంది.
1: బాలికలు దూరం ఉండు.

0: పాపలారా, భయం ఉండి మాట్లాడుతుర్రా, భయం లేక మాట్లాడుచుండ్రా, అయినా ఇప్పుడే దండించదాను మిమ్ములా.
1: ఓది హరిశ్చంద్ర, నా బాలికలను తోలిస్తే కాదని పలుకుతున్నావా? ఇప్పుడే నీ కోపముతోని కొని వచ్చిన వారికి

మీరింతవరకు శ్రీ జోగు శంకరయ్య బృందం వారిచే సత్యహరిశ్చంద్ర కథ చివరి భాగం యక్షగానం విన్నారు. ఈనాటి జానపద సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

ఇప్పుడు వినండి శ్రీవారికి ప్రేమలేఖ సినిమా నుండి ఎస్ జానకి గానం చేసిన వేటూరి గీతం, సంగీతం రమేష్ నాయుడు.

చంద్రహారతి పడుతున్న వేళ, మసక చీకటి మధ్యమావతి పాడుతున్న వేళ, ఓ శుభ ముహూర్తానా,

చిత్రసీమ సినీగీతాలు విన్నారు. ఆకాశవాణి ప్రసార విశేషాలు ఈ పూట రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల్లోని ముఖ్యాంశాలు. ముందుగా ఈ పూట ప్రసారంలో 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక

0: విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు, 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో కూరగాయల సాగులో మెళకువలు గురించి మాల్యాల ఉద్యానవన కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ ఆర్ ప్రీతం గౌడ్ గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రామగోపాల్. 7:45 చిత్రసీమ, 8:03 ఆంగ్ల చర్చా కార్యక్రమంలో రిటైర్డ్ కల్నల్ సోలమన్ మెరుగు గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. నిహారా కానెట్టి గారు పరిచయ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. 9:16 స్పాట్ లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి, 10:00 జాతీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఇక రేపటి ప్రసారంలో ఉదయం 6:10 బైబిల్ సూక్తులు వినిపిస్తారు రెవరెండ్ గొల్లపల్లి శ్యామప్రసాద్ గారు. 6:10 భక్తి రంజని కార్యక్రమంలో ఆచార్య తిరుమల రచనలు, ఆచార్య తిరుమల రచించిన భక్తి గీతాలు ప్రసారమవుతాయి. 6:30 పొలం పనులు కార్యక్రమంలో మొక్కజొన్న రకాల ఎంపిక సాగులో మెళకువలు వివరాలు ప్రసారమవుతాయి. హైదరాబాద్ జిల్లా సమాచార లేఖ అందిస్తారు శ్రీ పి నాగేంద్రబాబు గారు. 7:10 ఈ మాసపు పాట కార్యక్రమంలో రచన డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ, సంగీతం డాక్టర్ రచన సంగీతం గానం డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ. ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 7:30 క్రైస్తవ భక్తి గీతల కార్యక్రమం. 8:35 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణలో ప్రసారమవుతుంది. 10:03 హైదరాబాద్ సినీ సీమను మార్చేసిన ఘట్టానికి 90 ఏళ్ళు. ప్రముఖ జర్నలిస్ట్, సినీ విశ్లేషకులు, చరిత్రకారులు డాక్టర్ రెంటాల జయదేవ గారితో కార్యవర్ధి గోపిశెట్టి గారి సంభాషణ ప్రసారమవుతుంది. 12:40 హిందీ కార్యక్రమం. 1:20 వనితా లోకం స్త్రీల కార్యక్రమంలో సోషల్ వర్కర్ విఎస్ రాజ్యలక్ష్మి గారితో పరిచయం ప్రసారమవుతుంది. 2:30 బాల వినోదం చిన్నపిల్లల కార్యక్రమంలో బండ్లగూడ శ్రీ విద్యారణ్య ఆవాస విద్యాలయం విద్యార్థులు సమర్పించే కదంబ కార్యక్రమం. 3:00 సమన్వయ నాటక కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణలు. 5:03 రేపు సాయంత్రం శశిరేఖ పరిణయం కథ మొదటి భాగం చెంది యక్షగానం వినిపిస్తారు శ్రీగడ్డం శంకరయ్య బృందం వారు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 7:10 ఇల్లు వాకిలి కార్యక్రమంలో జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా పంటల సస్యరక్షణ గురించి పాలెం కేవీకే శాస్త్రవేత్త డాక్టర్ ఓ శైల గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త సహాయ సంచాలకులు శ్రీ ఎస్ రామగోపాల్. 9:10 స్పాట్ లైట్, 10:00 రవివాసరియ సంగీత సభ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి ఈ పూట రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల్లోని ముఖ్యాంశాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 5:50 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఇలాఖాయి కబరే ఉర్దూలో ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ये आकाशवाणी है, अब आप वाजुल्ला खान से इलाकाई खबरें सुनिए। सबसे पहले सुर्खियां। नायब वजीर आला मल्लू भट्टी विक्रमार्का ने वाजे किया है कि कांग्रेस की अवामी हुकूमत रियासत में रूहानियत के साथ साथ तालीम, सेहत और आपाशी के शोबों की तरक्की को अवलीन तरजीह दे रही है। बीआरएस के कारगुजार सदर व सिरसिला के एमएलए केटी रामाराव ने कहा है कि केसीआर ने हमेशा तेलंगाना के अवाम की फलाह बहबूद के लिए काम किया है। मरकजी वजीर कोयला व कानकनी किशन रेड्डी ने सिंगारानी कंपनी के तहफ़ और तरक्की के अज़म का इजहार करते हुए वजीर आला रेवंत रेड्डी को मकतूब रवाना किया है और वजीर दिफा राजनाथ सिंह ने कहा है कि बदलते हुए जंगी हालात के मुताबिक जदीद टेक्नोलॉजी को अपनाना वक्त की

ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1445 ద్వారా పొందవచ్చు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో ఆధ్యాత్మికత, విద్య, వైద్య, సాగునీటి రంగాల అభివృద్ధికి ప్రజా

0: ప్రభుత్వం ప్రాముఖ్యతనిస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క చెప్పారు. సింగరేణి సంస్థలో అవినీతిపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరుతూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. కేసీఆర్ చేసిన అప్పులు పేద ప్రజల సంక్షేమం కోసం వెచ్చించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక వార్తల వివరంగా, రాష్ట్రంలో ఆధ్యాత్మికతతో పాటు విద్య, వైద్య రంగాల అభివృద్దికి కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క స్పష్టం చేశారు. మంచిర్యాల నియోజకవర్గ పరిధిలోని ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన గూడెంగుట్ట శ్రీ సత్యనారాయణ స్వామివారి దేవాలయ అభివృద్ది పనులకు ఇవాళ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా బట్టి విక్రమార్క మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల అభివృద్దికి 2.5 ఏళ్లలోనే 2,216 కోట్ల రూపాయలను మంజూరు చేసినట్లు ప్రకటించిన ఆయన, రాబోయే గోదావరి పుష్కరాల ఏర్పాట్ల కోసం మరో 1,000 కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. బాసరను నుంచి భద్రాచలం వరకు ఆధ్యాత్మిక కారిడార్ అభివృద్దికి పనులు చేపడుతున్నట్లు తెలియజేశారు.
1: దాదాపు 70 కోట్ల రూపాయలతో ఈరోజు గూడెంగుట్ట సంబంధించినటువంటి ఈ సత్యనారాయణ స్వామి వారి దేవాలయానికి నిధులతో ఈరోజు శాంక్షన్ తెచ్చుకొని వాళ్ళ పూజా కార్యక్రమాలు, భూమి పూజ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి దేవాలయాలు అన్నింటికి 802 కోట్ల రూపాయల్ని శాంక్షన్ చేసి వాటి అభివృద్ధికి కూడా ముందుకు వెళ్తా ఉన్నాయి.
0: సింగరేణి సంస్థ పరిరక్షణ, అభివృద్దిని కాంక్షిస్తూ కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు పట్టుగుమ్మ అయిన సింగరేణిలో దాదాపు 1,600 కోట్ల రూపాయల విలువైన 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైందనే మీడియా కథనాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే ప్రభుత్వం నుంచి రావాల్సిన 51,500 కోట్ల రూపాయల బకాయిల వల్ల సంస్థ తీవ్ర ఒత్తిడిలో ఉందని, ఈ తరుణంలో ఇటువంటి అక్రమాలు సింగరేణిని మరింత దెబ్బతీస్తాయని పేర్కొన్నారు. ఈ ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా సాంకేతిక పరిజ్ఞానంతో అంతర్గత నిఘాను బలోపేతం చేయాలని, కార్మికుల సంక్షేమానికి చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసమే కేసీఆర్ నిరంతరం కృషి చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల శాసనసభ్యులు కేటీఆర్ వ్యాఖ్యానించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ కార్యకర్తల సమ్మేళనంలో మాట్లాడుతూ ఆయన, కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరచూ విమర్శిస్తున్నారని, కేసీఆర్ అప్పు చేసిన ప్రతి రూపాయి సైతం పేద ప్రజల సంక్షేమం కోసమే వెచ్చించారని అన్నారు. కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదని అన్నారు. ఎస్ఐఆర్ కార్యక్రమం సందర్భంగా బీఆర్ఎస్ కార్యకర్తలు జాగ్రత్తగా ఉండి ఓట్లు తొలగించకుండా చూసుకోవాలని సూచించారు. ఎస్ఐఆర్ కార్యక్రమంలో భాగంగా ఇష్టారాజ్యంగా ఓట్లు తొలగించకుండా కార్యకర్తలు క్షేత్రస్థాయిలో నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని చెప్పారు.
2: ఒక ఓటు మనం జాగ్రత్తగా చూసుకుంటే మనకు ఆ పరిస్థితి తప్పుతుందనే ఉద్దేశంతోనే ఇప్పుడు ప్రత్యేకంగా ఈ అవగాహన కార్యక్రమం ఇంటింటికి పోవడం, బీఎల్ఓ గారితో ఓటర్లందరూ ఎన్యూమినేషన్ ఫామ్ ఇంపెట్టు చూసుకోవడం, 18 ఏళ్ళు మిండిన వాళ్ళు ఉంటే వాళ్ళ ఓటు రాయించడం, ఎవరైనా చనిపోతే వాళ్ళ ఓటు తీయించడం. ఎస్ఐఆర్ మీరు ఎంత గట్టిగా ఉంటే, ఎంత సిన్సియర్ గా పనిచేస్తే మీ మెజారిటీ అంత పెరిగి ఆస్కారం ఉండేది. జాగ్రత్తగా ఉండండి వేములవాడ, మా సోదరుడు సోదరి అనేది నా ప్రార్థన.
0: మారుతున్న యుద్ద పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. హైదరాబాద్ సమీపంలోని దుండిగల్ ఎయిర్ఫోర్స్ అకాడమీలో ఈరోజు జరిగిన 217వ కోర్సు కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ను ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, శాస్త్ర సాంకేతికతలో వచ్చిన వృద్ది కారణంగా యుద్ద స్వరూపంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయని చెప్పారు. సైనికులు ఆయుధాలు మాత్రమే యుద్దంలో పాల్గొనే రోజులకు కాలం చెల్లిందని, ప్రస్తుతం రాడార్లు, ఉపగ్రహాలు, డ్రోన్లు, రోబోటిక్ వ్యవస్థలు యుద్ద వ్యూహంలో భాగమయ్యాయని వివరించారు. హైదరాబాద్తో పాటు మంజీర జలాలపై ఆధారపడే ప్రాంతాల ప్రజలకు సురక్షితమైన నాణ్యమైన తాగునీరు అందించడం ప్రభుత్వ బాధ్యత అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ చెప్పారు. మంజీరా నది పరివాహక ప్రాంతాల్లో అక్రమ చేపల చెరువులు, నీటి కాలుష్యానికి సంబంధించి వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న వీబీజీ రామ్జీ స్కీంపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోందని మంత్రి సీతక్క తెలిపారు. జులై 1వ తేదీ నుంచి ఈ విధానాన్ని అమలు చేయాలన్న కేంద్రం ఒత్తిడిని నిరసిస్తూ లేఖ రాయనున్నట్లు వెల్లడించారు. ఉన్నతాధికారులతో ఇవాళ నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ, పనిదినాల కేటాయింపులో కొత్త నిబంధనలు సరికాదని అన్నారు. ముఖ్యంగా వ్యవసాయ సీజన్లో 60 రోజుల పాటు పనులకు విరామం ఇవ్వాలనే నిబంధనను వ్యతిరేకించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎదురేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ది చెందుతూ ప్రపంచ వేదికపై తన ప్రభావాన్ని

మరింత పెంచుకుంటూ గ్లోబల్ శక్తిగా ఎదుగుతుందని బీజేపీ శాసనమండలి సభ్యులు అంజిరెడ్డి అన్నారు. కరీంనగర్ పార్లమెంట్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి బీజేపీ జిల్లా శాఖ ముఖ్య నాయకులతో కలిసి మాట్లాడుతూ 2047 నాటికి దేశాన్ని వికసిత్ భారత్గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కార్యాచరణను అమలు చేస్తుందని చెప్పారు. రాష్టంలో ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్టేట్మెంట్ను సిట్ రికార్డు చేసింది. 2023 ఎన్నికల సమయంలో తుమ్మల ఫోన్ ట్యాప్ అయినట్లు పోలీసులు తెలియజేశారు. మంత్రి ఇంటికెళ్లి ఆయన వినియోగించిన నెంబరు చూపి వివరాలు స్టేట్మెంట్ నమోదు చేసుకున్నారు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎంపీ అనిల్ కుమార్, మాజీ ఎంపీ అంజన్ కుమార్లకు సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ ఇద్దరూ సిట్ విచారణకు హాజరుకానున్నారు. ఖమ్మంలో 12 ఏళ్ల బాలికపై జరిగిన అత్యాచార ఘటనను తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రంగా ఖండించారు. నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాల్ని ఈరోజు పరామర్శించారు. అనంతరం విలేకరులతో కవిత మాట్లాడుతూ మైనర్లపై ఆగడాలు పెరుగుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయమని అన్నారు. గంజాయి, డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాల నిర్మూలనలో యువత భాగస్వామ్యం కావాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ కోరారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా సూర్యాపేట జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చివ్వెంల మండలంలో డ్రగ్స్ నిర్మూలన పట్ల యువత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 సంవత్సరాల పాలన ఎంతో ప్రశంసపూర్వకంగా సాగిందని పార్లమెంట్ మాజీ సభ్యుడు బీబీ పటేల్ అన్నారు. 12 ఏళ్లలో పేదల సంక్షేమమే పరమావధిగా మోదీ దేశంలో సుపరిపాలన అందజేశారని అన్నారు. ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘకాలం పాటు నిరంతరాయంగా సేవ చేసిన దేశ ప్రధానిగా మోదీ సరికొత్త చరిత్రను సృష్టించారని చెప్పారు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. కూకట్పల్లి, బాచ్పల్లి, హైదర్నగర్, ప్రగతినగర్, మూసాపేట్ పరిసర ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఐటీ కారిడార్ పరిధిలోని మియాపూర్, చందానగర్, లింగంపల్లి, గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, రాయదుర్గం ఏరియాల్లో కూడా వర్షం కురుస్తోంది. నగరంలోని పలు ప్రాంతాల్లోనూ వాన పడుతోంది. దీంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పని ప్రదేశాలలో మహిళ ఉద్యోగుల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడితే పెట్టే పోస్ట్ చట్టం కింద మొట్టమొదటి కేసు జనగామ జిల్లా కలెక్టరేట్లో నమోదైంది. వ్యవసాయ శాఖలో పనిచేస్తున్న ఒక మహిళ ఫోటోలను అనుమతి లేకుండా తీయడమే కాకుండా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారనే ఫిర్యాదుపై లైంగిక వేధింపులను నిరోధించే పోస్ట్ చట్టం 2013 కింద జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖలో ఏవోగా పనిచేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. గతంలోనూ నిందితుడు మహిళల పట్ల ఇటువంటి దుశ్చర్యాలకు పాల్పడినట్లు అంతర్గత విచారణలో తేలింది. ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీ సెమీఫైనల్లో టాప్ సీడ్ జపనీస్ ప్లేయర్ యమగూచి చేతిలో భారత స్టార్ షెట్లర్ పివి సింధు ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం ప్రపంచ ఛాంపియన్ అయిన మాయగూచి చేతిలో 22-20, 21-12 తేడాతో భారత స్టార్ షెట్లర్ పరాజయం చవిచూసి ఫైనల్ చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించి ముందు విశేషాలు మరొకసారి. రాష్టంలో ఆధ్యాత్మికత, విద్య, వైద్య, సాగునీటి రంగాల అభివృద్దికి ప్రజాప్రభుత్వం ప్రాముఖ్యతనిస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. సింగరేణి సంస్థలో అవినీతిపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరుతూ కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. కేసీఆర్ చేసిన అప్పులు పేద ప్రజల సంక్షేమం కోసం వెచ్చించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ రాత్రి 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

ఇయం ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య ఫ్రాన్స్ స్లోవాకియా దేశయోః షడ్దివసీయ యాత్రయై ప్రస్థితః. తేనోక్తం యత్ ఇయం యాత్రా ఫ్రాన్స్ దేశేన సహ ఆర్థిక సాంస్కృతిక సంబంధాన్, స్లోవాకియా దేశేన చ సహ ద్విపక్షీయ సంబంధాన్ సుదృఢీకర్తుం కేంద్రితా భవిష్యతి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ దేశస్య ఏవియన్ నగరే ఆయోజ్యమానే G7 శిఖర సమ్మేళనే అపి భాగం భజిష్యతి. కేంద్రీయ గృహమంత్రి అమిత్ షాహ సీ

జ్ఞానం మానవుని ఉన్నత అవసరాల్లో ఒకటి. ఉన్నత అవసరాలు మనుషుల్ని మరింత ఉన్నతుల్ని చేస్తాయి. విజ్ఞాన కల్పతరువులో ఎన్నో శాఖోపశాఖలు, సార్వత్రిక విశ్వవిద్యాలయంలో కావలసిన అవకాశాలు.

విద్య ఉత్తమ జీవన విధానానికి పునాది, ఉన్నత లక్ష్యాలకు చెరగని బాట. జీవితం ఒక కురుక్షేత్రమన్నది నిజం. అందుకే మనమందరం ఔదాం ఏకలవ్యులం.

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రయోజిత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి ఇప్పుడు ఒక సినీ గీతం విందాం.

ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1444 ద్వారా పొందవచ్చు.

0: సమస్యలు న్యాయబంధు చట్టపరమైన భద్రత విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ఆకాశవాణి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు మిత్రులకు వ్యవసాయ సూచనలు

ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు అధిక సాంద్రత పద్ధతిలో ప్రతి సాగు వివరాలు ఈ విధంగా అందిస్తున్నారు మన రైతు సోదరులకు. అధిక సాంద్రత ప్రతి సాగు అనగా సాధారణ ప్రతి సాగుకు భిన్నంగా మొక్కల మధ్య వరుసల మధ్య దూరం తగ్గించి ఎకరాకు ఎక్కువ మొలకలు వచ్చే విధంగా విత్తుకోవడం. సాధారణ ప్రతి సాగులో వరుసల మధ్య 90 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 60 సెంటీమీటర్లు ఎడం పెట్టినప్పుడు ఎకరానికి 7407 మొక్కలు వస్తాయి. అయితే అధిక సాంద్రత సాగులో వరుసల మధ్య 80 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 20 సెంటీమీటర్లు ఉండేట్టుగా విత్తినప్పుడు ఎకరాకు 25,000 మొక్కలు వస్తాయి. రైతులు సాధారణ పద్ధతిలో వరుసల మధ్యే విత్తే 90 సెంటీమీటర్ల అచ్చు మార్చకుండా అంతర కృషికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలనుకున్నప్పుడు వరుసల మధ్య 90 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 10 సెంటీమీటర్లతో విత్తుకుంటే ఎకరాకు 44,444 మొక్కలు వస్తాయి. ఇక వరుసల మధ్య 90 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 20 సెంటీమీటర్లతో విత్తుకుంటే ఎకరాకు 22,222 మొక్కలు

వస్తాయి. ఈ పద్ధతిలో విత్తన మోతాదు ఎకరానికి 3-5 కిలోలు అవుతుంది. ఈ పద్ధతిలో విత్తిన మోతాదు ఎకరానికి 3 నుండి 5 కిలోలు అవుతుంది. అయితే ఈ అధిక సాంద్రత ప్రతి సాగు వర్షాధార తేలిక నేలలు, భూసారం తక్కువగా ఉండే చెల్కా నేలలకు చాలా అనుకూలంగా ఉంటాయి. ఇలాంటి నేలల్లో మొక్కలు ఎత్తు పెరగవు కాబట్టి మొక్కల సంఖ్యను పెంచుకొని దిగుబడి పెంచుకునే అవకాశం ఉంటుంది. గనక అధిక సాంద్రత సాగులో మొక్కలకు 8 నుండి 10 కాయలు వచ్చినా మొక్కల సంఖ్య ఎక్కువగా ఉండటం వలన ఎకరానికి 10 నుండి 12 క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక పెరుగుదల నియంత్రణ మందుల వాడకం ఏ విధంగా అవలంబించాలంటే ఈ వివరాలు అందిస్తున్నారు శాస్త్రవేత్తలు. వర్షాలు అధికంగా వచ్చినప్పుడు అధిక సాంద్రత సాగులో ప్రతి మొక్కలు పెరగకుండా నియంత్రించే హార్మోన్ని పిచికారీ చేసుకోవాలి. మొక్కల ఎత్తును నియంత్రించడం వలన కణుపుల మధ్య దూరం తగ్గి మొక్క గుబురుగా కాయల సైజు పెరిగే అవకాశం ఉంది. పెరుగుదల నియంత్రించడం వలన మొక్క నుండి ఏర్పడిన పూత అంతా కాయలుగా మారి ప్రతి త్వరగా ఒకేసారి తీతకు రావడం వలన పంట కాలము తగ్గుతుంది. పెరుగుదల నియంత్రణకు 0.8 మిల్లీలీటర్ చొప్పున మెపిక్వాటక్లోరైడ్ను పంట 40-45 రోజులున్నప్పుడు ఒకసారి, 60-65 రోజులప్పుడు రెండవసారి లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇక కలుపు నివారణ చర్యల గురించి ఈ విధంగా వివరాలు అందిస్తున్నారు మన శాస్త్రవేత్తలు. సాధారణ ప్రతి సాగులో చేసినట్లే ప్రతి విత్తనం వేసి 24 నుండి 48 గంటలలోపు ఎకరాకు 1.2 లీటర్ల పెండి మిథాలిన్ 30% లేదా అలాక్లోర్ 50% 1.5 నుండి 2 లీటర్ల కలుపు మందు 200 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. భూమిలో సరైన పదను తేమ ఉన్నప్పుడే పిచికారీ చేసినట్లయితే గడ్డి మందు చాలా సమర్థవంతంగా పనిచేసి కలుపును నివారిస్తుంది. ఈ విధంగా కలుపు మందు పిచికారీ చేయటం వలన పంట తొలి దశలో ఆశించే కలుపును 20 రోజుల వరకు అరికట్టవచ్చు. ఇక రసాయనిక ఎరువులను ఏ విధంగా మనం పంటకు అందించాలంటే ఈ వివరాలు ఈ విధంగా అందిస్తున్నారు శాస్త్రవేత్తలు. సాధారణ సూటి రకాలకు ఎకరాకు 36 కిలోల నత్రజని, 18 కిలోల భాస్వరం మరియు 18 కిలోల పొటాషినిచ్చే ఎరువులు వేయాలి. హైబ్రిడ్ రకాలకు ఎకరాకు 48 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, ఇంకా 24 కిలోల పొటాషినిచ్చే ఎరువులు వేయాలి. ఇప్పుడు చెప్పిన విధంగా అన్ని ఎరువుల మోతాదును భూసార పరీక్షలను అనుసరించి ఏదైనా పోషకాల లోపం ఉన్నప్పుడు ఆ పోషకాన్ని సిఫారసు కంటే 30% ఎక్కువగా, పోషకం అధికంగా ఉన్నప్పుడు ఆ పోషకాన్ని సిఫారసు కంటే 30% తక్కువగా, పోషకం మధ్యస్థంగా ఉన్నప్పుడు సిఫారసు చేసిన ఎరువులను మాత్రమే వాడితే ఫలితం బాగుంటుందని హెచ్చరిస్తున్నారు. మరి ఈ అధిక సాంద్రత ప్రతి సాగు వల్ల ఎటువంటి లాభాలు మన రైతు సోదరులకు లభిస్తాయి అన్న వివరాలు ఈ విధంగా ఉన్నాయి వివరిస్తున్నారు శాస్త్రవేత్తలు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి తీత ఖర్చులు పెరగడం వలన అధిక సాంద్రత ప్రతి సాగు యాంత్రీకరణకు అనుకూలం. ప్రతి ఏరే యంత్రం ద్వారా ఒకేసారి ప్రతిని ఏరుకోవచ్చు. ఒకేసారి పూత కాయలు రావటం వలన పంట తొందరగా చేతికొస్తుంది. తద్వారా గులాబీ రంగు పురుగు తాకిడి నుండి బయటపడవచ్చు. డిసెంబర్లో పంటను తీసేసి రెండవ పంటగా నీటి వసతి ఉన్న చోట ఆరుతడి పంటలను సాగు చేసుకుని సుస్థిర దిగుబడులు పొందవచ్చు. ఈ అధిక సాంద్రత పద్ధతి ప్రతి సాగు వలన కూలీలకు కూడా త్వరగా ప్రతి ఏరడానికి అవకాశం ఉంటుంది. ఈ పద్ధతిలో సుమారుగా ఎకరాకు 30-40% అధిక దిగుబడిని కూడా పొందే అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా ప్రత్యేకమైన గమనిక కూడా మనకు అందజేస్తున్నారు శాస్త్రవేత్తలు. అధిక సాంద్రత ప్రతి సాగుకు అనుకూలమైన తక్కువ కాల పరిమితి గల రకాలను, హైబ్రిడ్లను ఎంపిక చేసుకోవాలి. ఈ విధంగా శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు అధిక సాంద్రతలో పత్తి సాగు గురించి మనకు అందించినటువంటి వివరాలు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి శాస్త్రవేత్తలు అందించారు. ఇవన్నీ చక్కగా రైతులందరూ పాటించి చక్కటి లాభాల బాటలో ప్రయాణం చేయగలరని ఆశిద్దాం.

0: మీరింతవరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు మిత్రులకు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈనాటి ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాల గని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి .gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
1: ఆకాశవాణి. ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. కిల్లర్ సినిమా నుండి

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముల్లకాల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 6 రోజుల ఫ్రాన్స్ స్లోవోకియా పర్యటన నిమిత్తం ఈరోజు బయలుదేరి వెళ్లారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లలో మౌలిక సదుపాయాల అభివృద్దితో పాటు ఉపాధి కల్పనపై కూడా దృష్టి సారించామని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈరోజు చెప్పారు. అస్సాం జోర్హాట్ వైమానిక స్థావరంలో ఈ ఉదయం జరిగిన AN-32 రవాణా విమానం ప్రమాద ఘటనలో భారత వైమానిక దళానికి చెందిన 5 సిబ్బంది మరణించారు. భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య ధర్మశాలలో జరుగుతున్న వన్డే మ్యాచ్లో ఆఫ్ఘాన్ 12 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 110 పరుగులతో ఆడుతోంది. ఇక వార్తలు వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 6 రోజుల ఫ్రాన్స్ స్లోవోకియా పర్యటన నిమిత్తం ఈరోజు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ భారత వ్యూహాత్మక విధానంలో ఫ్రాన్స్కు ప్రత్యేక స్థానం ఉందని, ఈ పర్యటన ద్వారా ఇరు దేశాల ఆర్థిక సాంస్కృతిక బంధాలు మరింత బలోపేతమవుతాయని చెప్పారు. రేపు ఫ్రాన్స్ అధ్యకుడు ఇమాన్యుయల్ మాక్రోన్తో కలిసి భారత్ ఇనోవేట్స్ కార్యక్రమాన్ని మోదీ ప్రారంభిస్తారు. అనంతరం స్లోవోకియాకు బయలుదేరి వెళ్తారు. అక్కడ అధ్యకుడు పీటర్ పెలెగ్రిని ప్రధానమంత్రి రాబర్ట్ ఫీకోలతో ప్రధానమంత్రి మోదీ చర్చలు జరుపుతారు. ఈ పర్యటన ఐరోపాతో భారతదేశ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ నెల 16-17వ తేదీల్లో ఫ్రాన్స్లో జరిగే G7 శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. కాగా భారత్ వరుసగా 8వ సారి ఈ సదస్సుకు ఆహ్వానం అందుకుంది. చివరిగా జూన్ 18వ తేదీన ఫ్రాన్స్లో వీవాటెక్ 2026 సదస్సుకు హాజరై అక్కడి ప్రవాస భారతీయులతో ప్రధానమంత్రి మోదీ సమావేశమవుతారు. కాగా నరేంద్ర మోదీ తొలి స్లోవోకియా పర్యటన నిమిత్తంలో బ్లాటిస్లా

0: లోని ప్రవాస భారతీయులు మోదీకి స్వాగతం పలికేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ చారిత్రాత్మక పర్యటనను పురస్కరించుకుని సాంస్కృతిక ప్రదర్శనలు, నృత్య కార్యక్రమాలు, చిత్రలేఖన ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా స్లోవకియాలో భారత రాయబారి అపూర్వ శ్రీవాస్తవ మాట్లాడుతూ ఈ పర్యటన వల్ల ప్రవాస భారతీయుల్లో పండుగ వాతావరణం నెలకొందని అన్నారు. మౌలిక సదుపాయాల అభివృద్దితో పాటు ఉపాధి కల్పనపై కూడా రవాణా మంత్రిత్వ శాఖ దృష్టి సారిస్తోందని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం సాధించిన ఘనతలు, అభివృద్ది పనులపై ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గడ్కరీ మాట్లాడుతూ రోడ్డు, రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసిందని తెలియజేశారు. గత 12 నెలల్లో ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద సుమారు 58 కోట్ల బ్యాంకు ఖాతాలు తెరిచామని తెలియజేశారు. ఆయుష్మాన్ భారత్ 60 కోట్ల మంది ప్రజలకు ప్రయోజనం చేకూర్చగా ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద 11 కోట్ల మందికి ఎల్పీజీ కనెక్షన్లు అందజేసినట్లు వెల్లడించారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద 11 కోట్ల మంది రైతులు వార్షికంగా ఆర్థిక సహాయాన్ని అందుకుంటున్నారని మంత్రి గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నాగ్పూర్ హైదరాబాద్ ఎక్స్ప్రెస్ వే 2 నగరాల మధ్య 3.5 గంటల ప్రయాణ సమయాన్ని తగ్గిస్తుందని గడ్కరీ తెలియజేశారు. మారుతున్న యుద్ద పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. హైదరాబాద్ సమీపంలోని దుండిగల్ ఎయిర్ఫోర్స్ అకాడమీలో ఈ రోజు జరిగిన 217వ కోర్స్ కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ను ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ శాస్త్ర సాంకేతికతలో వచ్చిన వృద్ది కారణంగా యుద్ద స్వరూపంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయని చెప్పారు. సైనికులు, ఆయుధాలు మాత్రమే యుద్దంలో పాల్గొనే రోజులకు కాలం చెల్లిందని, ప్రస్తుతం రాడార్లు, ఉపగ్రహాలు, డ్రోన్లు, రోబోటిక్ వ్యవస్థలు యుద్ద వ్యూహంలో భాగమయ్యాయని వివరించారు.
1: हाल ही में ऑपरेशन सिंदूर में भी हमने यही भावना आप सबके अंदर देखी कि 7 आतंकी ठिकानों को नष्ट नाबूद करने में कामयाबी हासिल की. यदि हम उतना बड़ा ऑपरेशन सफलतापूर्वक अंजाम दे पाए तो उसके पीछे हमारे इंडिजिनस प्लेटफॉर्म के साथ साथ हमारी एयरफोर्स के ट्रेन करेजियस और डिसिप्लिन्ड ऑफिसर्स का इम्पोर्टेंट कॉन्ट्रीब्यूशन था. निश्चित ही भविष्य के ऑपरेशन में भी हमारे एयरफोर्स की यही भूमिका देखने को मिलेगी, ऐसा मेरा विश्वास है.
0: అస్సాంలోని జోర్హాట్ వైమానిక స్థావరంలో ఈ ఉదయం విమాన ప్రమాదం చోటు చేసుకుంది. భారత వైమానిక దళానికి చెందిన AN-32 రవాణా విమానం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 5 సిబ్బంది మరణించారు. దీనిపై భారత వైమానిక దళం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. మరణించిన వారి కుటుంబాలకు వైమానిక దళం సంతాపం తెలియజేసింది. కాగా AN-32 విమాన ప్రమాదంలో వాయుసేనకు చెందిన 5 సిబ్బంది మరణించడం పట్ల రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సిబ్బంది సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని రక్షణ మంత్రి పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ద్రేట్ AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIRNews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దేశవ్యాప్తంగా గత 12 ఏళ్లలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ విద్య, నైపుణ్యం, ఆవిష్కరణలు, అంకుర పరిశ్రమలకు కొత్త సంస్కృతిని అందించారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ప్రధానమంత్రి అమలు చేసిన విధానాలతో నేడు భారత్ ప్రపంచంలోనే 2వ అతిపెద్ద విద్యా వ్యవస్థ కలిగి ఉందని, కృత్రిమ మేధలో 2వ అతిపెద్ద మేధో సంపదగా ఉందని, 2 లక్షల అంకుర పరిశ్రమలతో 3వ అతిపెద్ద అంకుర పరిశ్రమ వ్యవస్థగా నిలిచిందని అమిత్ షా వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో దాదాపు 6 కోట్ల మంది యువత నైపుణ్యాభివృద్దితో దేశం అపారమైన వృద్దిని సాధించిందని తెలియజేశారు. 12 కోట్ల రూపాయల ముద్ర రుణాలు, 300కు పైగా అంతరిక్ష పరిశ్రమల కల్పనతో నేటి భారత యువత ఉద్యోగ అన్వేషకులు మాత్రమే కాదని, ఉద్యోగాల సృష్టికర్తలని అమిత్ షా పేర్కొన్నారు. దేశంలోని ప్రధాన నగరాలు ఆర్థికంగా సుస్థిరమైన పర్యావరణం, సామాజిక సమ్మిళితంగా అధునాతన సాంకేతికతతో పటిష్టంగా ఉండాలని ప్రధానమంత్రి ప్రధాన కార్యదర్శి పీకే మిశ్రా అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో నిర్వహించిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ స్వర్ణోత్సవ వేడుకలను ఉద్దేశించి పీకే మిశ్రా ప్రసంగించారు. దేశంలోని పట్టణాల అభివృద్ది, సంస్థల సామర్థ్య బలోపేతంలో ఎన్ఐయుఏ కీలక పాత్ర పోషించిందని చెప్పారు. వేగవంతమైన ఆర్థికాభివృద్ది, విస్తరిస్తున్న మౌలిక సదుపాయాలు, డిజిటల్ పరివర్తన, ఆవిష్కరణలు పట్టణీకరణతో అవకాశాలు సృష్టిస్తున్నందున భారత్ అభివృద్ది పదంలో ముందుకు సాగుతుందని మిశ్రా అన్నారు.
2: This milestone today is not only an occasion to celebrate an institution but also an opportunity to reflect on India's urban transformation and the path ahead as we move forward to achieve our goal of Viksit Bharat envisioned by our Prime Minister. India's development journey

0: Today is defined by confidence, aspiration, and unprecedented transformation across infrastructure, technology, governance, and urbanization.
1: మధ్యప్రదేశ్లోని ఇండోర్లో 5 రోజుల పాటు జరిగిన బ్రిక్స్ వ్యవసాయ సదస్సు ఈరోజు ముగిసింది. ఈ సదస్సు ముగింపులో ఆహార భద్రత, రైతుల సంక్షేమం, వాతావరణ అనుకూల వ్యవసాయం, డిజిటల్ వ్యవసాయంపై ఇండోర్ డిక్లరేషన్ను ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సందర్భంగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, బ్రిక్స్ దేశాలు అంతర్జాతీయ వ్యవసాయ ఉత్పత్తిలో 42% వాటా కలిగి ఉన్నాయని పేర్కొన్నారు. ఈ సదస్సులో ఐఐటి ఢిల్లీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మింగ్ సిస్టమ్స్ రీసెర్చ్ సమన్వయంతో డిజిటల్ అగ్రికల్చర్, ఉమ్మడి పరిశోధనలు, సాంప్రదాయ విత్తనాల రక్షణ, జన్యు వనరుల మార్పిడి కోసం 4 కొత్త సంస్థాగత కార్యక్రమాలను కూడా ప్రకటించారు.
2: आज की परिस्थितियों में ब्रिक्स देशों की कृषि में भूमिका और उसमें भी छोटे किसान, महिलाएं और युवाओं की भूमिका अत्यंत महत्वपूर्ण है. उसके सभी पहलुओं पर विचार किया. अलग अलग देशों ने अपनी बेस्ट प्रैक्टिस को भी सभी सदस्य देशों के साथ साझा किया है और उस व्यापक विचार विमर्श से हमारे लघु और सीमांत किसानों को और मजबूत करने में मदद मिलेगी. उनकी आय बढ़ाने में और आजीविका बेहतर करने में भी निश्चित तौर पर आज की चर्चा बहुत सहयोगी होगी.
1: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్ప సమ్మేళనం కార్యక్రమంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో సాగిన 12 ఏండ్ల సుపరిపాలన, పేదల సంక్షేమం, సేవా కార్యక్రమాలను పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 2047 నాటికి భారత్ను అభివృద్ది చెందిన దేశంగా మార్చాలని సంకల్పాన్ని ప్రతి పౌరుడికి చేరువేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. కాగా అంతకుముందు ఈ ఉదయం ధర్మేంద్ర ప్రధాన్ మధ్యప్రదేశ్ రాష్ట క్రీడా శాఖ మంత్రి విశ్వాస్ సారంగ్తో కలిసి షూటింగ్ అకాడమీని సందర్శించి అథ్లెట్లతో ముచ్చటించారు. జాతీయ విద్యా విధానం ద్వారా క్రీడలను కూడా విద్యా వ్యవస్థలో కీలక భాగంగా మార్చామని మంత్రి చెప్పారు. ధర్మశాలలో భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరుగుతున్న 3 వన్డేల సిరీస్ లో భాగంగా వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైన మొదటి మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. కడపటి వార్తలు అందే సమయానికి ఆఫ్ఘనిస్తాన్ జట్టు 12 ఓవర్లలో 110 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం ఆట కొనసాగుతుంది. అంతకుముందు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం కారణంగా టాస్ ఆలస్యం కావడంతో ఈ మ్యాచ్ను ఇరు జట్లకు 25 ఓవర్లకు కుదించారు. కాగా భారత జట్టు తరఫున హర్ష్ దూబే, గుర్నూర్ బర్న్ ఈ మ్యాచ్ ద్వారా తమ వన్డే కెరియర్ను ప్రారంభిస్తున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.
3: ఆకాశవాణి.

0: ఈనాటి ఇల్లు వాకిలి కార్యక్రమంలో కూరగాయల సాగులో మెలకువలు గురించి మాళ్ళ్యాల ఉద్యానవన కళాశాల అసిస్టెంట్ డీన్ డాక్టర్ ఆర్ ప్రీతం గౌడ్ గారితో పరిచయం ఉంటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రామగోపాల్.
1: రైతులకు స్వాగతం. రాబోయే కాలం వానకాలం, మరి ఈ కాలంలో కూరగాయ సాగులో ఎటువంటి మెలకువలు తీసుకుంటే చక్కటి అధిక దిగుబడి సాధించి ఆ చక్కటి నిర్వహణ పద్ధతులు పాటించి లాభాలు పొందుతారు రైతులందరూ అన్న అంశం గురించి తెలుసుకునేందుకు మల్యాల ఉద్యాన కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ ఆర్ ప్రీతం గౌడ్ గారిని మన ఆకాశవాణి స్టూడియోకి ఆహ్వానించడం జరిగింది. వారిని అడిగి ఇక వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ ప్రీతం గౌడ్ గారు.
2: నమస్కారం అండి.
1: ముందుగా తెలియచేయండి, ఈ వానాకాలంలో పండించడానికి అనువైన కూరగాయలు పంటల గురించి వివరించండి.
2: ముఖ్యంగా ఈ వర్షాకాలంలో పండించడానికి అనువైన కూరగాయల విషయానికి వస్తే టమాటా, వంకాయ, మిరప, బెండ, క్యాబేజ్, క్యాలీఫ్లవర్, క్యారెట్, బీట్రూట్, ముల్లంగి, చిక్కుడు, గోరుచిక్కుడు,

0: సోర, బీర, కాకర, పొట్ల, పాలకూర, తోటకూర, గోంగూర, కొత్తిమీర, మెంతికూర సాగు చేయవచ్చు.
1: మీరు చక్కగా వివరించారు, బాగుంది. అయితే ఈ వర్షాకాలం అంటేనే అధికంగా వర్షాలు పడితే ఒక్కోసారి ఆగిపోయి మళ్ళా వర్షాలు పడితే ఇటువంటి కొన్ని సమస్యలు ఉంటాయి కదా, తుఫాన్లు కూడా వస్తుంటాయి. మరి ఇటువంటి సందర్భంలో ఎటువంటి ప్రధానమైన సమస్యలు వస్తూ ఉంటాయి, రైతులకు ఎటువంటి అవగాహన చర్యలు చేపట్టాలంటారు?
0: ముఖ్యంగా వర్షాకాలంలో ఋతుపవనాల యొక్క అనిశ్చితి కారణంగా మొక్కల సాంద్రత చాలా తక్కువగా ఉంటుంది, కలుపు సమస్య కూడా చాలా అధికంగా ఉంటుంది, కొన్ని కొన్ని సందర్భాల్లో చీడపీడలు కూడా ఎక్కువగా ఆశించి నష్టం చేస్తుంటాయి. తక్కువ సమయంలో అధిక తీవ్రతతో వర్షాలు కురిసినప్పుడు పొలంలో నీరు నిలిచి ఉంటుంది, దీనివలన మొక్కలు చనిపోవడం జరుగుతుంటుంది. అదేవిధంగా ఎరువులు వినియోగ సామర్థ్యం కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో ఇవి ప్రధానంగా మనకు వర్షాకాలంలో ఎదురయ్యేటువంటి సమస్యలు.
1: మరి ఇటువంటి సందర్భంలో కూరగాయల పంటలు బాగా పండించాలంటే ఈ అనువైన నేలలు ఏమైనా ఉన్నాయా? ఏ నేలలైనా పంటలు పండించవచ్చుంటారా?
0: ముఖ్యంగా మనకు లోతైన సారవంతమైన నేలలు చాలా ముఖ్యం, మురుగునీటి వసతి కలిగినటువంటి నేలలు చాలా అవసరం, సేంద్రియ పదార్థం అధికంగా ఉన్న నేలలో దిగుబడులు బాగా వస్తాయి, నీటి నిలుపుకునే సామర్థ్యం గల నేలల్ని ఎంపిక చేసుకోవాలి, నేల ఉదయన సూచిక తటస్థంగాను అంటే 6.5 నుండి నేల ఉదయన సూచిక తటస్థం అంటే 6.5 నుండి 7 ఉన్నటువంటి నేలల్ని మనం ఎంపిక చేసుకున్నట్లయితే అధిక దిగుబడులు పొందవచ్చు.
1: మీరు తెలియజేసినట్టు సేంద్రియ ఎరువులను కూడా వాడాలంటున్నారు, మరి ఈ సేంద్రియ ఎరువులు వాడటానికి ఎటువంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి మన రాష్ట్రమంతటా రైతులు? మరి మీరైతే ఏం చెప్తారు, ఎటువంటి సేంద్రియ ఎరువులు వాడితే ఈ మొక్కలు బాగా వస్తాయంటారు? ఎందుకంటే గతంలో మన పూర్వీకులు మొదటి నుంచి ఈ యొక్క సమిష్టి వ్యవసాయం చేసేవారు, ఆ సందర్భంలో జంతువులు, ఆవులు, గేదెలు, గొర్రెలు ఇవన్నీ పెంచుకుంటూ మొత్తం సమర్థవంతంగా చేసుకునేవారు. మరి ఎటువంటి ఈ యొక్క సేంద్రియ ఎరువులు వాడి ఈ యొక్క భూమిని తయారు చేసుకోవాలంటారు?
0: ముఖ్యంగా మొక్కలు ఆరోగ్యంగా పెరగడానికి 16 పోషకాలు అవసరం. ఈ పోషకాలు అందించడానికి సేంద్రియ ఎరువులు చాలా దోహదం చేస్తాయి. బాగా చివికిన పశువుల ఎరువును ఒక ఎకరానికి 10-12 టన్నులు ఆఖరి దొక్కులో వేసుకున్నట్లయితే మనకు మంచి ప్రతిఫలం ఉంటుంది. సేంద్రియ ఎరువుల్లో మొక్కలు ఆరోగ్య పెరగడానికి కావలసిన చాలా పోషకాలు, ముఖ్యంగా నత్రజని, భాస్వరం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, గంధకం, ఇనుము, రాగి ఇలాంటి పోషకాలు ఎన్నో లభిస్తాయి. అయితే సేంద్రియ ఎరువుల్లో మనకు పశువుల ఎరువుతో పాటు కోళ్ళ ఎరువు, మేకల ఎరువు, వర్మీ కంపోస్ట్, వేపపిండి, గాఢ సాంద్రిక సేంద్రియ ఎరువు అయినటువంటి వేపపిండి కూడా వాడుకోవచ్చు. ఈ సేంద్రియ ఎరువులు అధికంగా వాడడం వల్ల మనము మొక్కలకు కావాల్సిన చాలా పోషకాలు చాలా కాలం పాటు నెమ్మదిగా అందుతాయి. మన పూర్వీకులు సేంద్రియ ఎరువులు వాడడం వల్లనే మనకు అప్పట్లో సూక్ష్మ పోషక లోపాలు అనేవి తక్కువగా ఉండేవి. రసాయనిక ఎరువులు విరివిగా వాడడం వలన ఈ సూక్ష్మ పోషకాలు లభించక సూక్ష్మ పోషక లోపాలు ఎక్కువగా మనకు ఈ మధ్యకాలంలో కనిపిస్తుంటున్నాయి.
1: మరి ఈ కూరగాయ రకాలను ఎంపిక చేసుకునేటప్పుడు ఎటువంటి విషయాలు, మనం ఎటువంటి అంశాలు ప్రతి రైతు గుర్తుంచుకోవాలి, ఒకసారి తెలియచేయండి.
0: ముఖ్యంగా మనకు అధిక దిగుబడి ఇచ్చేటువంటి రకాలని ఎంపిక చేసుకోవాలి, పురుగులను తెగులను తట్టుకునే రకాలను ఎంపిక చేసుకోవాలి. ముఖ్యంగా మనకు వర్షాకాలంలో 2-3 వారాల పాటు వర్షాలు కురియాక బెట్ట పరిస్థితులు తలవుతూ ఎత్తుతూ ఉంటాయి. ఇటువంటి బెట్ట పరిస్థితులు తట్టుకునే గుణము ఉన్నటువంటి రకాలను ఎంపిక చేసుకోవాలి. అదేవిధంగా మనము ఏ మార్కెట్లో అయితే అమ్ముతామో ఆ మార్కెట్ని కూడా స్టడీ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకి మనకు తెలంగాణ ప్రాంతంలో, ఉత్తర తెలంగాణ ప్రాంతంలో పచ్చ వంకాయ రకాలని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు, అదేవిధంగా తెల్ల ఉల్లి రకాలని ఎక్కువగా ఇష్టపడుతుంటారు. దక్షిణ తెలంగాణ విషయానికి వస్తే ఎర్ర ఉల్లి రకాలని, అదేవిధంగా వంకాయ రంగు వంకాయలని ఎక్కువగా ఇష్టపడుతుంటారు. సో మన మార్కెట్లో ఏ మార్కెట్లో అమ్ముతామో ఆ మార్కెట్లో ఆ రకానికి డిమాండ్ ఉన్నదా లేదా అనేది కూడా మనం దృష్టిలో పెట్టుకొని రకాన్ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.
1: చాలా చక్కగా మీరు వివరించారు. అయితే మొక్కలు ఈ నాటేటప్పుడు, పెంచేటప్పుడు, విత్తేటప్పుడు ఒక్కోసారి ఎక్కువగా నాటుతుంటారు, ఎక్కువ విత్తనాలు ఏడన్నా గుబురుగా వస్తుంటాయి. మరి ఇటువంటి సందర్భంలో ఎటువంటి నిర్వహణ పద్ధతి చేపట్టాలి, చక్కటి పంట పండించాలంటే రైతులు, ఒకసారి తెలియచేయండి.
0: ముఖ్యంగా మనకు వర్షాకాలంలో వర్షాలు సరిగా పడకపోవడం లేదా మధ్యలో బెట్ట పరిస్థితులు రావడం వల్ల విత్తనం విత్తిన అన్ని విత్తనాలు మొలకెత్తవు, మొలక శాతం తక్కువగా ఉంటుంది. అందుకే

0: విత్తనం విత్తిన వెంటనే నీరు ఇవ్వడము, తర్వాత విత్తనం విత్తిన 7 నుంచి 10 రోజుల తర్వాత మొలకెత్తని ప్రదేశాల్లో మళ్ళీ విత్తుకోవడం చేపట్టాలి. అదేవిధంగా నారు నాటిన కూరగాయ పంటల్లో చనిపోయినటువంటి నారును తీసేసి మళ్ళీ కొత్త నారు నాటుకోవాల్సి ఉంటుంది. అధిక సాంద్రతతో విత్తనం విత్తినప్పుడు పల్చన చేయడం అనేది కూడా చేపట్టడం ద్వారా మనము నిర్దిష్టమైన పంటల సంఖ్యను ఉంచుకోవడం ద్వారా అధిక దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది.
1: మరి మీరు ముందుగా తెలియజేసినట్టు ఈ వానాకాలంలో ఎరువుల వినియోగ సామర్థ్యం మొక్కకు తక్కువగా ఉంటుందని వివరించారు. మరి ఇటువంటి సందర్భంలో ఈ ఎరువుల వినిమయ సామర్థ్యం పెంచడానికి ఏమైనా జాగ్రత్త చర్యలు చేపట్టాలా? అటువంటి చర్యలుంటే మన రైతు సోదరులకు తెలియచేయండి.
0: ముఖ్యంగా మనకు బ్యాలెన్స్డ్ న్యూట్రిన్ ఫర్టిలైజేషన్ అంటాం, సమతుల ఎరువుల యాజమానం అనేది చాలా ప్రధానమైన అంశం. ఇందాక చెప్పినట్లు మనకు మొక్కలు పెరగడానికి 16 పోషకాలు అవసరం కాబట్టి ఈ పోషకాలను అందించడానికి సేంద్రీయ ఎరువులు, రసాయనిక ఎరువులు మరియు జీవన ఎరువులని ఉపయోగించినట్లయితే మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. బాగా చెవిగిన పశువుల ఎరువులను 1 ఎకరానికి 10 నుంచి 12 టన్నులు ఆఖరి దుక్కులో వేసి బాగా కలియదున్నాలి. సిఫార్సు చేసిన నత్రిత రసాయనిక ఎరువులను ఒకేసారి కాకుండా 2-3 దఫాలుగా వేసుకోవాల్సి ఉంటుంది. పైపాటుగా వేసే ఎరువులను కలుపు తీసిన తర్వాత మాత్రమే వేస్తే మంచి ప్రతిఫలాలు ఉంటాయి. ఎరువులు వేసిన వెంటనే నీరు పెట్టడం అనేది మర్చిపోకూడదు. రసాయనిక ఎరువులను వెదజల్లడం కాకుండా మొక్కల వరుసలలో మొక్కలకు 5 నుంచి 7 సెంటు దూరంలో వేయడం వలన ఎక్కువ ప్రతిఫలం ఉంటుంది. రసాయనిక ఎరువులను డ్రిప్ పద్ధతి ద్వారా బిందు సేద పద్ధతిలో అందించడం వలన ఎరువుల వినియోగ సామర్థ్యం అధికంగా ఉంటుంది. బాసు రసాయనిక ఎరువులను దుక్కిలను వేసుకోవాల్సి ఉంటుంది. పొటాషియం రసాయనిక ఎరువులని 2-3 దఫాలుగా వేసుకుంటే మంచిది. అదేవిధంగా నత్రిని స్వీకరించే జీవన ఎరువులను, భాస్వరాన్ని అందించే కరిగించే జీవన ఎరువులను కూడా వాడినట్లయితే రసాయనిక ఎరువుల్లో 25% మేర తగ్గించుకోవచ్చు.
1: మరి వానాకాలం అంటేనే వర్షాలు అధికంగా ఉంటాయి. ఈ వర్షాలు అధికంగా ఉంటాయంటే కలుపు తప్పనిసరి, ఆటోమేటిక్గా మామూలుగానే పంటతో పాటు కలుపు కూడా పొలమంతా మలిచి కాస్త పంటకు నష్టపరిచే అవకాశం ఉంటుంది. మరి ఇటువంటి సందర్భంలో ఈ కలుపు నివారణకు ఎటువంటి చర్యలు చేపట్టాలి? మన రైతులందరూ చక్కటి పంట పండించాలంటే మరి మీరిచ్చే సూచనలు ఏ విధంగా ఉన్నాయి?
0: ముఖ్యంగా కలుపు అనేది పంటతో సూర్యరశ్మి కోసం, నీటి కోసం మరియు పోషకాల కోసం పోటీ పడుతుంది. ప్రధానంగా పంట తొలి దశల్లో కలుపు ఎక్కువగా ఉన్నట్లయితే ఎక్కువ నష్టం కలుగుతుంది. ఒక పంట కాలంలో 3వ వంతు రోజులు కలుపు లేకుండా చూసుకోవాలి. కలుపును నిర్మూలించడానికి కేవలం కలుపు మందులే కాకుండా సేద్య పద్ధతులు, యాంత్రిక పద్ధతులను ఉపయోగించి కలుపు నియంత్రించాల్సి ఉంటుంది. అన్ని పొలాల్లో ఒకే రకమైన కలుపు ఉండదు. కొన్ని పొలాల్లో గడ్డి జాతి కలుపు అధికంగా ఉంటుంది, కొన్ని పొలాల్లో వెడల్పాటి ఆకులు గల కలుపు అధికంగా ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని తగు చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. ముఖ్యంగా మనకు టమాటా, వంకాయ, మిరప, క్యాబేజ్, క్యాలీఫ్లవర్, క్యారెట్ మరియు ముల్లంగి లాంటి పంటల్లో విత్తనం విత్తిన నారు నాటిన 72 గంటల లోపు పెండిమిథాలిన్ 38.7% మందు 1 ఎకరానికి 700 మిల్లీలీటర్లు అవసరమవుతుంది. 1 లీటర్ నీటికి 3.5 ml చొప్పున పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకు ఉల్లి పంటలో ఆక్సి ఫ్లోరోఫెన్ అనేటువంటి కలుపు మందు 1 ఎకరానికి 300 మిల్లీలీటర్లు, 1 లీటర్ నీటికి 1.5 ml చొప్పున ఉల్లి నారు నాటిన 72 గంటల లోపల పిచికారి చేసుకున్నట్లయితే కలుపును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అదేవిధంగా మనకు టమాటాలో మెట్రోబిజిన్ 70% వెటబుల్ పౌడర్ మందు కూడా ఉంది. దీన్ని టమాటా నారు నాటిన 12 నుంచి 15 రోజులప్పుడు 1 ఎకరానికి 300 గ్రాముల చొప్పున 1 లీటర్ నీటికి 1.5 గ్రాముల చొప్పున కలుపుకొని పొలమంతా పిచికారి చేసుకున్నట్లయితే వేల్పాటి ఆకు ఉన్న గడ్డి, అదేవిధంగా కొంత గడ్డి జాతి కలుపు కూడా నివారించబడుతుంది. కొన్ని సందర్భాల్లో నారు నాటిన వెంటనే, విత్తనం విత్తిన వెంటనే కలుపు మందలం వాడడం అనేది జరగకపోవచ్చు. అటువంటప్పుడు ఒకవేళ గడ్డి జాతి కలుపు అధికంగా ఉన్నట్లయితే టమాటా, వంకాయ, మిరప మరియు ఉల్లి నారు నాటిన తర్వాత ఈ గడ్డి జాతి కలుపును నివారించుకోవడానికి క్విజలఫ్ ఆఫ్ పి థాయిల్ అనేటువంటి మందు 1 ఎకరానికి 150 నుంచి 180 మిల్లీలీటర్ల చొప్పున 1 లీటర్ నీటికి 0.75 నుంచి 1 మిల్లీలీటర్ చొప్పున పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా బెండ, మిరప, క్యాబేజ్, వంకాయ, టమాటా, క్యారెట్ మరియు ఉల్లి పంటల్లో గడ్డి జాతి కలుపును నివారించడానికి ప్రోపాక్విజాఫ్ ఆఫ్ 10% ఈసీ మందు 1 ఎకరానికి 350 నుండి 400 మిల్లీలీటర్లు, 1 లీటర్ నీటికి 1.75 నుంచి 2 ml చొప్పున పిచికారి చేసుకున్నట్లయితే కలుపును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అదేవిధంగా ఈ కలుపు మందులు వాడినప్పటికీ కూడా ఒక్కసారి

0: విత్తనం విత్తినా లేదా నారు నాటినా 25 నుంచి 30 రోజులప్పుడు కూలీల ద్వారా ఒకసారి కలుపు తీసుకున్నట్లయితే మంచి ప్రతిఫలం ఉంటుంది.
1: తర్వాత మనం వర్షాకాలం వచ్చిందంటే మామూలుగా మేము చిన్నప్పుడు చూసేవాళ్ళం గొల్లభామ ఈ పురుగులు, సీతాకోక చిలుకలు ఎక్కువగా కనపడుతూ ఉండేటివి. మరి ఇప్పుడు పంటలు అధికంగా రైతులు పండిస్తున్నారు, విస్తారమైనటువంటి భూమిని బాగా ఉపయోగిస్తున్నారు. ఇటువంటి సందర్భంలో ఎటువంటి చీడపీడలు ఆశించే అవకాశం ఉంది? మరి ఏ చీడపీడలు ఆశిస్తాయి? ఎటువంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి? ఒకసారి వివరించండి.
0: ముఖ్యంగా వర్షాకాలంలో రసం పీల్చే పురుగుల బెడద ఎక్కువగా ఉంటుంది, కాయతొలిచే పురుగుల సమస్య అధికంగా ఉంటుంది, పండు ఈగ సమస్య అధికంగా గమనించడం జరిగింది. తెగుల విషయానికి వస్తే ఆకుమచ్చ తెగులు, ఎండు తెగులు, కాయకుళ్ళు తెగులు ఎక్కువగా ఆశించి నష్టం చేస్తూ ఉంటాయి. వేసవిలో ఎండాకాలంలో లోతుగా దుక్కులు దున్నడం వలన నేలలో నిద్రావస్థలో ఉన్నటువంటి దశలు నివారించబడతాయి. పొలం చుట్టూ మొక్కజొన్న, జొన్న, సజ్జ పంటలను రక్షక పంటగా వేయడం వలన కూడా రసం పీల్చే పురుగుల ఉధృతి తక్కువగా గమనించడం జరిగింది. పంట మార్పిడి విధానం అవలంబించాల్సి ఉంటుంది. పొలంలో అక్కడక్కడ ఎకరానికి 10 చొప్పున జిగురు రంగు అట్టలు అమర్చుకోవాల్సి ఉంటుంది. ఎకరానికి 4 లింగాకర్ష బుట్టలను అమర్చుకొని పురుగుల ఉధృతిని గమనించాల్సి ఉంటుంది. ఇమిడార్ క్లోరోప్రిడ్ 5 గ్రాములు 1 కిలో విత్తనానికి చొప్పున, అదేవిధంగా తెగుల మందులైనటువంటి థైరం 3 గ్రాములు, ట్రైకోడర్మా విరిడే కల్చర్ 1 కిలో విత్తనానికి 10 గ్రాములు చొప్పున కలుపుకొని విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే కూడా ఈ పురుగుల ఉధృతి, తెగుల ఉధృతి తక్కువగా ఉంటుంది. ఎర్రపంటగా బంతి మొక్కలను ప్రతి 16 వరుసల పంటకి 1 వరుస చొప్పున ఎర్రపంటగా వేసుకోవాల్సి ఉంటుంది. పంట పూత దశకు ముందు ఎకరానికి 20,000 చొప్పున ట్రైకోగ్రమ్మా బదనిక పురుగులని వారానికి 1 సార్ చొప్పున 6 వారాల పాటు విడుదల చేయడం వల్ల కూడా ఈ పురుగుల యొక్క ఉధృతి తక్కువగా రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎకరానికి 20 పక్షిస్థావరాలు ఏర్పాటు చేసుకోవాలి. మొక్క పెరుగుదల దశలో పూతకు ముందు 5% వేపగింజల కషాయం పిచికారీ చేసుకోవాలి. వ్యాధి సోకిన మొక్కలను, పంట అవశేషాలు నీరు నాశనం చేయాల్సి ఉంటుంది. ఆకుమచ్చ తెగులు నివారణకు కార్బండైజిమ్ 1 గ్రాము 1 లీటర్ చొప్పున, 12% కార్బండైజిమ్, 63% మ్యాంకోజబ్ కలిగిన మందును 1.5 గ్రాములు 1 లీటర్ చొప్పున, మ్యాంకోజబ్ 1 లీటర్కి 2.5 గ్రాములు చొప్పున పిచికారీ చేసుకున్నట్లయితే మంచి ప్రతిఫలం ఉంటుంది. పూత సమయంలో ఫిప్రోనిల్ 1-2 ml లీటర్ నీటికి వచ్చిన పిచికారీ చేసుకున్నప్పుడు మంచి ప్రతిఫలం ఉంటుంది. ఇక కాయతొలిచి పురుగు నివారణ కోసం థయోడికార్బ్ 75% మెటిబుల్ పౌడర్ మందు 1 లీటర్ నీటికి 0.75 ml చొప్పున, లేదా క్లోరాంట్రిన్ పోల్ 18% ఈసీ మందు 1 లీటర్ నీటికి 0.3 ml చొప్పున పిచికారీ చేసుకున్నట్లయితే ఈ కాయ తొలచి పురుగుల యొక్క నివారణ సాధ్యమవుతుంది.
1: చాలా చక్కగా మీరు చీడపీడల నిర్వహణ కూడా తెలియజేశారు, బాగుంది. అయితే వానాకాలం అంటే అధికంగా వర్షం పడుతుంది, మరి ఇటువంటి సందర్భంలో ఈ మొక్కలకు నీరు అందించడంలో ఎటువంటి చర్యలు చేపట్టాలంటారు?
0: విత్తనం విత్తిన వెంటనే, నారు నాటిన వెంటనే మంచి తడి ఇవ్వాల్సి ఉంటుంది. విత్తనం విత్తిన, నారు నాటిన 3వ రోజు మరొక నీటి తడి, మొలుపు తడి అంటాం, ఇది ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. నేల స్వభావాన్ని బట్టి, వాతావరణ పరిస్థితులను బట్టి నీటి తడి ఇవ్వాల్సి ఉంటుంది. ముఖ్యంగా వర్షాకాలంలో జూన్ జూలై మాసంలో బిడ్డ పరిస్థితులు ఎదురవుతుంటాయి. ఈ బిడ్డ పరిస్థితులు ఎదురైనప్పుడు ఖచ్చితంగా నీటి వసతి ఉన్నట్లయితే ఒక నీటి తడిని అందించాల్సి ఉంటుంది. ముఖ్యంగా కూరగాయ పంటల్లో పూత, పింద మరియు కాయ అభివృద్ధి చెందే దశ అనేది చాలా నీటి సున్నిత దశగా చెప్పుకోవడం జరిగింది. ఈ దశల్లో మొక్కలకు తగినంత నీరు అందించాల్సి ఉంటుంది. నీటిని బిందు సేదం ద్వారా అందించినట్లయితే నీటి ఆదా బాగా జరుగుతుంది.
1: డాక్టర్ ప్రీతం గారు, చివరిగా తెలియజేయండి, ఈ వానాకాలంలో మరి అధిక దిగుబడులు సాధించాలంటే ఇంకా ఏమైనా ప్రత్యేకమైనటువంటి సూచనలు మీరు రైతు సోదరులకు అందిస్తారా? అందించేటట్లయితే వివరించండి.
0: ముఖ్యంగా మనకు టమాటా విషయానికి వస్తే నిటారుగా పెరిగే, బాగా పొడుగ్గా పెరిగే రకాలని మనం ఎంపిక చేస్తూ సాగు చేస్తుంటాం ఖరీఫ్ మాసంలో, ఖరీఫ్ సీజన్లో. వీటికి ఊతం ఇవ్వడం అనేది చాలా ముఖ్యమైన అంశం. అదేవిధంగా దుంపజాతి కూరగాయలు సాగు చేసినప్పుడు మొక్కల మొదలకు మట్టిని ఎగదోయడం అనేది ఖచ్చితంగా చేపట్టాల్సి ఉంటుంది. ఇక తీగజాతి కూరగాయలని నేలపై కాకుండా పందిలపై సాగు చేసినట్లయితే అధిక దిగుబడులు పొందినట్లు పరిశోధన ఫలితాలు తెలియజేస్తున్నాయి. టమాటా, వంకాయ, మిరప పంటల్లో రకాల్లో విషయానికి వస్తే అంటు మొక్కల్ని వినియోగించడం వలన అధిక దిగుబడులు పొందినట్లు మనకు పరిశోధన ఫలితాలు తెలియజేస్తున్నాయి. పూత, పింజ దశలో నీటి ఎద్దడి గురి కాకుండా క్రమం తప్పకుండా నీటిని అందించాల్సి ఉంటుంది. మనం సాధారణంగా మనకు పూత పింజ రాలడం కూడా అక్కడక్కడ కనిపిస్తుంటుంది. ఈ పూత పింజ రాలకుండా ఉండేందుకు వృద్ధి నియంత్రకాలను పిచికారీ చేయాల్సి ఉంటుంది. ప్లానోఫిక్స్ ఆల్ఫా నాఫ్థలిన్ అసిటిక్ ఆమ్లం అనేది

0: 4.5 లీటర్ల నీటికి 1 గ్రామ్ చొప్పున కలిపి ఒకసారి పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది. తీగజాతి కూరగాయల్లో 2 నుంచి 4 ఆకు దశలో ఉన్నప్పుడు బోరాక్స్ 3 నుంచి 4 గ్రాములు 1 లీటర్ చొప్పున, లేదా డైసోడియం ఆక్టాబోరేట్ 1.5 నుంచి 2 గ్రాములు 1 లీటర్ చొప్పున కలుపుకొని పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి పిచికారి చేసిన తర్వాత 1 వారం నుంచి 10 రోజుల వ్యవధిలో మరొకసారి పిచికారి చేసుకున్నట్లయితే ఆడ పుష్పాల సంఖ్య పెరిగి మగ పుష్పాల సంఖ్య తక్కువగా ఉండి అధిక దిగుబడి పొందడానికి ఆస్కారం ఉంటుంది.
1: చాలా చక్కటి

0: ఆడ పుష్పాల సంఖ్య పెరిగి మగ పుష్పాల సంఖ్య తక్కువగా ఉండి అధిక దిగుబడి పొందడానికి ఆస్కారం ఉంటుంది.
1: చాలా చక్కటి వివరాలు. వానకాలంలో ఈ కూరగాయ సాగు చేసే పంటల్లో ఎటువంటి మెలకువలు తీసుకుంటే అధిక దిగుబడి పొందవచ్చు అన్న వివరాలు మా రైతు సోదరులకు వివరించారు. ధన్యవాదాలు ప్రీతం గౌడ్ గారు.
0: థ్యాంక్ యూ అండి.

0: మీరింతవరకు కూరగాయల సాగులో మెళకువలు గురించి మాల్యాల ఉద్యానవన కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ ఆర్ ప్రీతం గౌడ్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రామగోపాల్. ఈనాటి ఇల్లు వాకిలి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు ఇంకా మరెన్నో. నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324085 మరొక నెంబర్
2: 2324085.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

0: రవి, అరే రవి, ఉన్నవారా ఇంటనే?
1: రారా సుధాకర్, చాలా రోజులకు వచ్చినావు, కూర్చో. అంతా మంచిదేనా?
0: అంతా మంచిగున్నాను రా.
1: అరే చిన్న, ఈ చెత్త తీసుకుపోయి మన ఇంటి వెనకాల వేసిరారా?
0: ఏందిరా, నీ ఇంటి వెనకాల నువ్వే చెత్త వేసుకుంటారా?
1: అరే నీ ఇంట్లో వేస్తలేను కదరా బాయ్.
0: కాదురా, ఆ వాసన మళ్ళీ నీకే రాదా? ఇంటి చుట్టూ దోమలు ఈగలు జమగా అవరా? భగో, ఆ నీళ్ళు కూడా ఇంటి వెనకాలనే జరుగుతున్నావు ఏంద్రా?
1: అవునరా, ఇప్పుడు ఏంది ఇది చెప్పడానికి వచ్చినావు నా ఇంటికి?
0: నువ్వన్నా చెప్పమ్మా ఈయనకి, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా.
2: ఆయనకేం చెప్పగలుగుతానా?
0: సరే మీ ఇష్టం రా, నా కొడుకు పుట్టినరోజు ఎల్లుండి, అది చెప్పనికే వచ్చిన రా, ఖచ్చితంగా రావాలే, పోయొస్తా.
1: మాలతి తయారయ్యరా, ఆ సుధాకర్ గారి కొడుకు పుట్టినరోజుకు పోదాం.
2: చిన్నోనికి మధ్యాహ్నం సంధి జ్వరంతో ఒళ్ళంతా కాలుతుంది, నువ్వేమో ఫోన్ ఇంట్లో పెట్టి పనికిపోయినావు. అగో ఉలిక తెలియడు పలుకు తెలియడు, నాకైతే భయం అవుతుంది.
1: నడువే మరి, దవాఖానకు తోలుకుపోదాం, తొందరగా వచ్చి. డాక్టర్, డాక్టర్ ఏమైంది మా చిన్నోడికి?
3: బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది, డెంగ్యూ ఫీవర్ అయ్యా. ప్లేట్లెట్స్ ఎక్కించాలి మరి, డబ్బులు ఖర్చు అవుతాయి.

0: ఎంతైనా పర్వాలేదు డాక్టర్, వాడు మంచిగా అయితే చాలు.
1: పిల్లోడు మంచిగా రికవర్ అయ్యిండు. వారం రోజులు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి, కానీ జాగ్రత్తగా ఉండాలి. డెంగ్యూ ఫీవర్ ఎన్నిసార్లైనా రావచ్చు. లక్కీగా ఆలస్యం కాలేదు, లేదంటే సీరియస్ అయ్యేది. అయినా మన ఇల్లు మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి.
2: మన
0: ఇంటి వెనకాల శుభ్రం చేసేస్తానే ఆ సుధాకర్ గారు చెప్తే ఇన్లే, చిన్నోనికి ఏమన్నా అయ్యుంటే.
3: పరిశుభ్రమైన పర్యావరణం ఆరోగ్య జీవనానికి సోపానం.
4: ఆకాశవాణి. ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. వేటగాడు సినిమా నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రగానం చేయగా భువనచంద్ర సాహిత్యాన్ని, రాజకోటి సంగీతాన్ని అందించారు.

0: సినీగీతం వినారు.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
3: 2324 0856.
2: జనరంజని శ్రోతుల మనోరంజని ప్రతిరోజు ఉదయం

0: హలో
1: హలో, మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి మాట్లాడుతున్నాం.
0: ఆ చెప్పండి మేడం.
1: మీ కరెంటు బిల్ 250 రూపాయలు ఇంకా చెల్లించాల్సి ఉంది. మీరు ఆ డబ్బులు తక్షణమే చెల్లించని ఎడల మీ కనెక్షన్ కట్ చేయబడుతుంది. మీ నంబరుకు పంపిన మెసేజ్లోని లింకు ద్వారా మీరు పేమెంట్ చేయగలరు. ధన్యవాదములు.
0: మా చిన్నోని గటమని 10 రోజుల కిందనే చెప్పిన మేడం. హలో హలో, అరే రాజు రాజు.
2: బాబాయ్,
0: చిన్నోడు కరెంటు బిల్లు కట్టమంటే మర్చిపోయినట్టుండ్రా. కరెంటు వాళ్ళు ఫోన్ చేసిండ్రు, ఆ లింక్ ఏదో పంపించినట్టరా. జరగట్టే రాదురా
2: బాబాయ్, కొంపతీసి నువ్వు ఆ లింక్ మీద వస్తలే కదా.
0: లేదురా గబాని, నాకేం తెలుస్తాయి, నేనేం ముట్టలేరా, నేనేం ముట్టలే.
2: మన మూల మీద పాండబకాడ శంకరన్ ఉండు కదా, ఆయనకు కూడా ఇట్లానే మొన్న ఫోన్ చేసి లింక్ పంపించారంట. ఒక్కసారి లింక్ వస్తాగానే అకౌంట్ లో పైసలన్నీ గాయపోయినాయి.
0: ఓరి, అట్లా చేసిండారా?
2: అవునే, ఇట్లాంటి ఫోన్లు వచ్చినా తెలవక లింక్ మీద మనం వచ్చినామనుకో పైసలన్నీ పోతాయి. 1-9-3-0 నెంబర్కి ఫోన్ చేయాలే.
3: గుర్తుంచుకోండి, ఏ రకమైన ఆన్లైన్ ఫ్రాడ్ జరిగినా వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయండి. సత్వర పరిష్కారం పొందండి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. మహిళలను చులకన చేస్తూ సీనియర్ నేత షబీర్ అలీ మాట్లాడటం విచారకరమని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఈ వ్యవహారంలో ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్పేట్, యూసఫ్గూడ, సనత్నగర్, ఫిలింనగర్, పంజాగుట్ట, ఎర్రగడ్డ, బోరబండ, మహేశ్వరం, తుక్కుగూడ, పహాడీ షరీఫ్, కూకట్పల్లి, కేపీహెచ్పి, బాచ్పల్లి, హైదర్నగర్, ప్రగతినగర్, మూసాపేట్ ప్రాంతాల్లో వర్షం పడుతోంది. భారీ వర్షాల దృష్ట్యా సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ క్యూర్ పరిధిలో హైఅలర్ట్గా ఉండాలని ఉన్నతాధికారులకు పిలుపునిచ్చారు. పోలీస్, ట్రాఫిక్ పోలీస్, మున్సిపల్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. హైడ్రా, విద్యుత్, వాటర్ బోర్డు సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. సింగరేణిపై అవకతవకలు జరిగాయంటూ వచ్చిన వార్తలపై ఆందోళన వ్యక్తం చేశారు. 1600 కోట్ల రూపాయల విలువైన బొగ్గు మాయమైందని, మీడియాలో కథనాలు వచ్చాయని, దీనిపై సీఎం సమగ్ర విచారణ జరిపించాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ నెల 25 నుండి జరగబోయే ప్రత్యేక సమగ్ర సవరణ సర్వే కార్యక్రమానికి పూర్తి సహాయ సహకారాలు అందజేసి సర్వే కార్యక్రమం సజావుగా జరిగే విధంగా సహకరించాలని అన్ని రాజకీయ పార్టీలను తెలంగాణ రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డి కోరారు. తెలంగాణను అంతర్జాతీయ లాజిస్టిక్స్ హబ్గా మార్చేందుకు ప్రణాళికబద్దంగా కృషి చేస్తున్నామని మంత్రి దుద్దిల శ్రీధర్బాబు తెలిపారు. భవిష్యత్తు సవాళ్లను తట్టుకునేలా అనుకూల వ్యవస్థను నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. తదుపరి ఆర్మీ చీఫ్గా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేతును కేంద్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఆయన భారత సైన్యానికి వైస్ చీఫ్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది 30 జూన్ పదవీ విరమణ చేస్తారు. అదే రోజున ధీరజ్ సేత్ బాధ్యతలు స్వీకరిస్తారు. జూన్ 21వ తేదీన జరగనున్న నీట్ యూజీ 2026 రీఎగ్జామ్ ప్రశ్నపత్రం మళ్లీ లీక్ అయిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అయితే ఈ ప్రచారం అవాస్తవమని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ విభాగం స్పష్టం చేసింది.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో గత 12 నెలల్లో మౌలిక సదుపాయాల అభివృద్దితో పాటు ఉపాధి కల్పనపై కూడా దృష్టి సారించామని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈరోజు చెప్పారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ _HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం.

0: యోగా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ 2026 జూన్ 14వ తారీఖున ప్రయత్నం జరుగుతుంది. ఈ చారిత్రక కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కండి. విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు, యోగా అభ్యాసకులు, ఇలా అందరూ ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనగలరు. యోగా సంఘం పోర్టల్ yoga.ayush.in ద్వారా 1800315708 ఈ టోల్ ఫ్రీ నంబర్కు మిస్ కాల్ ఇవ్వటం ద్వారా కూడా ఈ సామూహిక యోగా కార్యక్రమానికి రిజిస్టర్ కావచ్చు. మేము రిజిస్టర్ అయ్యాం, మీరు కూడా రిజిస్టర్ అవుతున్నారు కదా. మనమంతా కలిసి శ్వాసిద్దాం, కలిసి కదులుదాం, కలిసి చరిత్ర సృష్టిద్దాం.
1: ఆకాశవాణి చిత్రసీమ సినేహితాలు వింటారు. ముందుగా వినండి దేవిపుత్రుడు సినిమా నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర గానం చేసిన జొన్న విత్తుల గీతం సంగీతం. మణిశర్మ

ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1445 ద్వారా పొందవచ్చు.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: చివరగా వినండి, నీ స్నేహం సినిమా నుండి కేకే గానం చేసిన సిరివెన్నెల గీతం, సంగీతం ఆర్పి పట్నాయక్.

10:03 హైదరాబాద్ సినీ సీమను మార్చేసిన ఘట్టానికి 90 ఏళ్ళు. ప్రముఖ జర్నలిస్ట్, సినీ విశ్లేషకులు, చరిత్రకారులు డాక్టర్ రెంటాల జయదేవ గారితో కార్యవర్తి గోపిశెట్టి సంభాషణ. ఒంటిగంట 22 నిమిషాలకు వనితా లోకం కార్యక్రమంలో సోషల్ వర్కర్ విఎస్ రాజ్యలక్ష్మి గారితో పరిచయం ప్రసారమవుతుంది. 2:30 నిమిషాలకు బాల వినోదం చిన్నపిల్లల కార్యక్రమంలో బండ్లగూడ శ్రీ విద్యారణ్య ఆవాస విద్యాలయం విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం. 3 గంటలకు రేపు మధ్యాహ్నం సమన్వయ నాటక కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణలో. 5:03 నిమిషాలకు జానపద సంగీత కార్యక్రమంలో శశిరేఖ పరిణయం చందు యక్షగానం వినిపిస్తారు శ్రీగడ్డం శంకరయ్య బృందం. 6:30 నిమిషాలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రవేశ కార్యక్రమం. 6:50 నిమిషాలకు వ్యవసాయ సూచనలు. 7:15 నిమిషాలకు ఇల్లు వాకిలి కార్యక్రమంలో జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా పంటల సస్యరక్షణ గురించి పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఓ శైలా గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త సహాయ సంచాలకులు శ్రీ ఎస్ రామగోపాల్. 10:00 రేపు రాత్రి రవివాసరియ అఖిల భారతీయ సంగీత సభ కార్యక్రమంలో జేఎస్ శ్రీరామ్ గారి గాత్రం ప్రసారమవుతుంది. 11:10 నిమిషాలకు 12 ఏళ్ల ఎన్డీఏ ప్రభుత్వ పాలన విశేషాల ధారావాహిక ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలీ అవుతుంది. ఇవి రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల్లోని ముఖ్యాంశాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం సరిగ్గా 11:47:25. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెర్ట్జ్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్జ్పై 5:50 నిమిషాలకు మా ప్రభాత ప్రసారంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.